ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 1వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 22వ తేదీ, సోమవారం. 323.6 మీటర్స్ అనగా 927 కిలోహెచ్ఎస్ పై మీడియం వేవ్, అలాగే 102 FM ప్రభాత ప్రసారాలు ప్రారంభం. ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 MHz, రాజమహేంద్రవరంలో 102.9 MHz, కాకినాడలో 100.1 MHz ఫ్రీక్వెన్సీల్లో కూడా వినవచ్చు. నిలయంలో సమయం 5:57:15. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం. దేశ్ హమారా దేశ్ బృందగానం వింటారు. రచన, సంగీతం శ్రీ బిఏ నారాయణ.

సంగీతం శ్రీ బిఏ నారాయణ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

మీరింతవరకు భక్తి రంజని కార్యక్రమంలో ముత్తుస్వామి దీక్షితార్ విరచిత పంచలింగ స్థల కీర్తనలు విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వింటారు. సంకలనం డాక్టర్ దిగుమర్తి గోపాలస్వామి గారు. పఠనం కె కామాక్షమ్మ.
1: జనప్రియుడు బాపూజీ వాక్కురిచ్చిన ప్రతి సూక్తిలోనూ మన సంఘంలో ప్రతి వ్యక్తి తనకు తానుగా ఆత్మవిచక్షణ చేసుకుని ఆచరించి లాభాన్ని, ఆనందాన్ని, సౌఖ్యాన్ని పొందగలిగే రీతులు ఇమిడి ఉన్నాయి. మనోవాక్కాయ కర్మల సంయమంపై ఎల్లప్పుడూ లక్ష్యంగా పెట్టుకో. ఎల్లవేళలా మన ఆలోచనలను పరిశుద్ధంగా ఉంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే అంతా ఫలప్రదమవుతుంది. ఆలోచన కన్నా శక్తివంతమైనది మరొకటి లేదు. కర్మ వాక్కును అనుసరిస్తుంది, వాక్కు మనస్సును అనుసరిస్తుంది. ప్రపంచం బలీయమైన సంకల్పం యొక్క పరిణామం. సంకల్పం బలం కలిగినదై నిర్మలమైనదైతే ఫలం ఎల్లప్పుడూ గొప్పదిగాను, శుద్ధమైనదిగాను ఉంటుంది అన్నారు బాపూజీ. ప్రతి మానవుడు తను చేస్తున్న కార్యాలు, ఆలోచనలు సంపూర్ణంగా జయప్రదం కావాలని కోరుకుంటాడు. అందుకుగాను ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నాలను చిత్తశుద్ధితో, పరిపూర్ణ విశ్వాసంతో, కళంకం లేని రీతిలో చేసినట్లయితే సఫలత పొందగలుగుతాడు. ఏదైనా కార్యక్రమం చేయడానికి సంకల్పం ఉండాలి. ఎందుకంటే చెప్పిన మాటలు మన

0: మనం చేసే పనులపై ప్రతిబింబిస్తాయి. మనసులోని ఉద్దేశ్యాలు, కోరికలు మాటల ద్వారా బయటకు వస్తాయి. అందువల్ల మన తలంపులు, వాక్కులు, చర్యలు ఎప్పుడు మంచి మనసుతో ఆచరించినట్లయితే ఫలితం అమోఘంగానూ శుద్ధంగానూ ఉంటుంది. గాంధీ మహాత్ముడు స్త్రీ యొక్క శక్తిని గురించి, ఆమె ఉన్నత గుణాలను గురించి వర్ణిస్తూ, స్త్రీ అవతరించిన అహింసామూర్తి, అహింస అంటే అనంతమైన ప్రేమ, బాధను ఓర్చుకునే అతీతమైన శక్తి, ఈ శక్తులు మహిమాన్వితంగా కల వ్యక్తి మానవుని మాతృమూర్తి అయిన స్త్రీ తప్ప మరెవ్వరు. బిడ్డను నవమాసాలు మోసి పోషించి ఆ బాధలోనే అమితానందాన్ని పొందడం ఇందుకు తార్కాణం. ప్రసవ వేదనను ఎవరు తట్టుకోగలరు? ఈ సృష్టిలో ఉన్న ఆనందంలో ఆ బాధను మర్చిపోతుంది. తిరిగి తన బిడ్డ యొక్క దినదినాభివృద్ధికై ఎన్నో బాధలు పడుతుంది. ఆమె తన ప్రేమను ప్రపంచంలోని సమస్త మానవ కోటిపై తరలించి, తను కేవలం పురుషుని కామవాంఛను తీర్చిన వస్తువుగా ఉపయోగింపబడ్డానని కానీ, ఉపయోగింపబడుతానని కానీ పూర్తిగా మర్చిపోవాలి. అప్పుడే పురుషుని ప్రక్కన ఒక తల్లిగా, కారకురాలుగా, నిశ్శబ్ద నాయకురాలుగా గౌరవ గర్వస్థానాలు ఆక్రమించగలదు. అమృతం కోసం యుద్ధపూరిత ప్రపంచానికి శాంతి మార్గం చూపే శక్తి ఆమెకు మాత్రమే ఉన్నది అన్నారు. సాధారణంగా ప్రస్తుతం మన సమాజంలో స్త్రీకి ఉన్నత స్థానం ఇంకా ఇవ్వబడలేదనే చెప్పాలి. స్త్రీకి ఉన్న సహజ గుణాలను తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం జరగడం లేదు. ఆమెను కేవలం బిడ్డల్ని కనే యంత్రంగా తలుస్తూ ఉన్నారు. పురుషుని కామవాంఛ తీర్చే ఆటబొమ్మలా ఉపయోగిస్తూ ఉన్నారు. అవిద్య వల్ల ఆమె తన స్థానాన్ని తెలుసుకోలేకపోతూ ఉంది. కానీ నిజానికి ఆమెకున్న ప్రేమ, ఓర్పు, సహనం ఏ వ్యక్తికి లేదు. అందువల్లనే స్త్రీ ఉన్నత స్థానాన్ని అలంకరించగలదు. ఆమె చేసే ప్రతి కార్యంలోనూ అతీతమైన అర్థం ఉంది. అందువల్లనే ఆమె ఆదర్శ మార్గాన్ని చూపించి యుద్ధపూరితమైన దేశాలకు శాంతి మార్గదర్శి అవడానికి ఆమెకే అధికారం కలదు. ఇది నిర్ధారణ చేస్తూ మహాత్ముడు ఇదే సత్యమని నమ్మి ప్రజలకు బోధించడానికి సంకోచించలేదు.
1: మీరింతవరకు చింతన విన్నారు. సంకలనం డాక్టర్ దిగుమర్తి గోపాలస్వామి గారు, పఠనం కే కామాక్షమ్మ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో ఎల్ నీనో జాగ్రత్తలు ఈ అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం వింటారు.
1: మనకి ఈ మధ్య కాలంలో వార్తల్లో కానీ లేకపోతే వార్తాపత్రికల్లో కానీ రేడియోలో కానీ ఈ ఎల్ నీనో రావటానికి అవకాశం ఉంది. దీనివల్ల రైతు సోదరులకి కాస్త వానల పడేది అటు ఇటు అవటానికి అవకాశం ఉంది అని వింటా ఉన్నాం. అంటే ఈ ఎల్ నీనో వచ్చినప్పుడు ఈ జూలై ఆగస్టు మాసాల్లో కూడా మనకి పొడి వాతావరణం రావటానికి ఆస్కారం ఉంది, మధ్యంతరపు కరువు ఏర్పడేటువంటి అవకాశం ఉంది అని జాగ్రత్త చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు, ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే ఈసారి రైతు సోదరులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆలోచించాలి అనేది వాళ్ళు కొన్ని సిఫార్సులు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన ప్రాంతంలో ఎక్కువగా సాగు చేసేటువంటి పంట వరి పంట. మరి ఈ వరి పంటలో మనం ఎక్కువ నీళ్లు వాడతాం. ఎక్కువ నీళ్లు వాడటమే కాదు, ముందు మనం నారు పోసుకుంటాం, తర్వాత నాట్లేస్తాం. దీనికి తగ్గట్టుగా మనకి నీటి వసతి ఉండాలి. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో మనం అలా గనక చేసుకున్నట్లయితే, మధ్యలో ఎప్పుడైనా నీరు గనక లభ్యత తక్కువైతే

రైతు నష్టపోతాడు. అందుకని వాళ్ళు ఏం సిఫార్సు చేస్తున్నారంటే, ఒకవేళ వీలైతే వరి పంట కాకుండా ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకుంటే సమస్యలు తక్కువ ఉంటాయి. నీటి వసతి ఉన్నట్లయితే, ఆరుతడి పంటలను కనుక సాగు చేసుకున్నట్లయితే కనుక తక్కువ నీటితోటి మనం ఆ పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది అని వాళ్ళు సిఫార్సు చేస్తూ ఉన్నారు. ఒకవేళ అట్లా కాకుండా ఒరే వేసుకోవాలి అని అనుకున్నట్లయితే, నేరుగా విత్తే పద్ధతిలో వరి గనక సాగు చేసినట్లయితే మనకి కొంతలో కొంత తక్కువ నీటితోటే వరి సాగు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనము నారుమడి తయారు చేసుకున్నటువంటి అవసరం ఉండదు, నారు పెంచుకున్నటువంటి అవసరం ఉండదు. సరాసరి మనము సిద్ధం చేసుకున్నటువంటి పొలంలో విత్తనాన్ని వరసల్లో వేసుకోవటమే తప్ప ఇతర రకాలైనటువంటి సమస్యలు ఉండవు. కాబట్టి తక్కువ నీటితోటి మనం ఇక్కడ నేరుగా విత్తేటువంటి వరిని సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ పద్ధతి కాకపోయినా మరొక పద్ధతి ఏంటంటే, ఈ వరి సాగు చేసేటప్పుడు తడిబెట్టి తీసేసేది, తడిబెట్టి తీసేసేది. అంటే మనము అవసరమైనంత మాత్రమే తడిబెట్టి ఆరిపోతుంది అనుకున్నప్పుడు మళ్ళీ తడిపెడతాం. ఈ రకంగా కూడా వరిలో మనము తక్కువ నీటితోటి పంట తీయటానికి అవకాశం ఉంది అని సిఫార్సు చేస్తున్నారు. ఇకపోతే మన ఉత్తర కోస్తా జిల్లాల్లో, మన శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ ఇక్కడంతా కూడా మనము ఇతర పంటలు వానలు పడ్డప్పుడు మరి ఆ వానల ఆధారంగా తక్కువ నీటితోటి పంట వచ్చేటువంటి పంటలు కానీ ఏదైనా అవసరమైన చాలా తక్కువ నీటితోటి మనం పెట్టుకుంటే కాస్త కోస్తో మంచి దిగుబడులు వచ్చేటువంటి అవకాశం కానీ ఉన్నటువంటి పంటలు మనకి మొక్కజొన్న కానీ వేరుశనగ కానీ మనందరికి తెలిసిన నువ్వులు కానీ రాగులు కానీ సజ్జలు కానీ తక్కువ కాలపరిమితిలో వచ్చేటువంటి పెసర మినుము ఇవన్నీ కూడా సాగు చేసుకోవచ్చు. కావాలంటే కాస్త పత్తి కూడా మనకున్నటువంటి నేల గుణాన్ని బట్టి నీటి వసతిని బట్టి పడేటువంటి వాన మరి శాతాన్ని బట్టి మనం పంటని ఎంచుకోవాలి. ఇక గోదావరి జిల్లాల్లో, మనకి తూర్పుగోదావరి జిల్లాల్లో కానీ ఇక్కడ నీటి లభ్యతను బట్టి మనం వరి సాగు చేసేటప్పుడు ఖచ్చితంగా తక్కువ కాలపరిమితిలోనే పంట చేతికొచ్చేలాగా మనం కనుక రకాలను ఎంచుకున్నట్లయితే మనకు సమస్యలు తక్కువతోటి మన దిగుబడులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వీలైనంత వరకు మనం వరి తక్కువ వేసుకొని మొక్కజొన్న కానీ వేరుశనగ కానీ నువ్వులు కానీ పత్తి కానీ ఇలాంటివి వేసుకున్నట్లయితే మనకు సమస్యలు తక్కువతోటి మనం ఈ సీజన్ని గట్టెక్కడానికి అవకాశం ఉన్నట్లుగా వాళ్ళు కొన్ని సిఫార్సులు చేస్తారు. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మనకున్నటువంటి వానలు బట్టి, మన నేల పదును బట్టి, నేల రకాలను బట్టి తక్కువ కాలపరిమితిలో మన చేతికి పంట వచ్చేటటువంటి ఈ పెసర మినుము ఇలాంటి పప్పు ధాన్యాలను మనం కనుక సాగు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇక ఏజెన్సీ ప్రాంతం గురించి కనుక మనం మాట్లాడుకుంటే, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వాన నీరు ఎక్కువగా మరి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మనము ఈ రాగులు సజ్జలు సామలు కొర్రలు ఇలాంటి పంటలు సాగు చేసుకొని అతి తక్కువ వానతోటే లేకపోతే తక్కువ తడితోటే మనం పంటలు తీయడానికి అవకాశం ఉంది. కాబట్టి మంచి దిగుబడులు పొందడానికి కూడా ఆస్కారం ఉంది. సరే, మనం వేసినటువంటి పంటల్లో కూడా మనము ఈ నేల తేమను ఎప్పటికప్పుడు సంరక్షించుకుంటూ ఉండాలి. మళ్ళీ ఎప్పుడు వాన వస్తుందో తెలీదు, మరి బెట్టొస్తే కష్టం. ఉన్నటువంటి తడిని సంరక్షించుకోవడానికి మనం ఆచ్ఛాదనని ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ ఆచ్ఛాదన ముఖ్యంగా పండ్ల తోటలు ఇప్పటికే ఎప్పటి నుంచి వేసుకున్నటువంటి రైస్ సోదలు పండ్ల తేటలు ఎండిపోకుండా ఉండటం కోసం మరి చెట్ల మధ్యలో మనం ఎండిన ఆకుల్ని గడ్డిని మనం కనుక పరుచుకున్నట్లయితే నేలలో ఉన్నటువంటి తడంతా కూడా ఆవిరైపోకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంది. వీలైతే పంటను బట్టి మనము ఈ ప్లాస్టిక్ పట్టని మరి పరుచుకున్నట్లయితే మరి కింద నేలలో ఉన్నటువంటి తడంతా కూడా ఆవిరేయకుండా ఉంటుంది. ఇకపోతే మనకున్నటువంటి తక్కువ నీటిని వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు బిందు సేద్యం ద్వారా కనుక మనం పెట్టుకోగలిగితే తక్కువ నీటితోటే పంటలు కాపాడుకుంటూ మంచి దిగుబడులు పొందడానికి కూడా ఆస్కారం ఉంది. ఏదేమైనా మనకి ఈ నీటి ఎద్దడిని తట్టుకునేటువంటి రకాలు కూడా ప్రతి పంటలో కొన్ని ఉంటాయి. ఆ రకాలు ఏమిటి, మన ప్రాంతానికి ఏవి ఉపయోగపడతాయి అనేది మనకున్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలు. మనకి హరిపురంలో కృషి విజ్ఞాన కేంద్రం ఉంది, రస్తకుంట బాయిలో కృషి విజ్ఞాన కేంద్రం ఉంది, ఆమదాల వలసలో కృషి విజ్ఞాన కేంద్రం ఉంది, అలాగే ప్రతి జిల్లాకు కూడా ఎరువక కేంద్రాలు ఉన్నాయి. ఆ శాస్త్రవేత్తలను కనుక మనం అడిగినట్లయితే మనకి ఎలాంటి రకాలు మంచిగా దిగుబడి వస్తాయి, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అనేది కూడా తెలుస్తుంది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వానలు తక్కువగా ఉన్నప్పుడు మొక్కల్లో రోగనిరోధక శక్తి తగ్గకుండా చూసుకోవడం కోసం ఖచ్చితంగా పంటలకి పొటాష్ ఎరువుని అందించుకున్నట్లయితే కనుక మనకి మంచి ఫలితాలు వస్తాయి. ఈ తెగుళ్ళని వాటిని తట్టుకునేటువంటి శక్తి అలాగే బెట్టను తట్టుకునేటువంటి గుణం కూడా పెరుగుతుంది అని శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. ఇవి మనం ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో ఆలోచించుకోవాలి.

0: అంశాలు.
1: విశాఖపట్నంలోని వాతావరణ హెచ్చరిక కేంద్రం వారు అందించిన వాతావరణ వివరాలు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో రాగల 24 గంటల్లో చాలా చోట్ల చెదురుమదురు వర్షం కానీ ఉరుములతో జల్లులు కానీ పడవచ్చు. 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరిక కేంద్రం వారు సూచిస్తున్నారు. ఆ తర్వాత రాగల 2 రోజుల్లో ప్రత్యేక వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టేవారికి ఈ రోజు నుంచి ఈ నెల 25వ తేదీ వరకు ప్రత్యేక వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఇక ఆంధ్రేతర తీర ప్రాంతాలలో ఈ రోజు నుంచి ఈ నెల 25వ తేదీ వరకు నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో తీరం నుండి తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఈ గాలుల తీవ్రత 60 కిలోమీటర్లు కూడా చేరుకోవచ్చు. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ 4 రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళవద్దని విశాఖ వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే వ్యవసాయ పాఠశాలలో ప్రతి పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశంపై గుంటూరు జిల్లా లామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రాజామణి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

0: ఈ మేరకు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన పురోగతి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది పనులు, పాలనా సంస్కరణలు ప్రజలకు తెలియచేయటమే ఈ నివేదికల లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే అభివృద్ది, సుపరిపాలన, సంక్షేమం, సాధికారత అంశాలపై మరో మూడు నివేదికలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమవుతారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్లతో ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట అభివృద్ది, మౌలిక వసతులు, వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిపే అవకాశముందని అధికారులు తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కూడా సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట అభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అమరావతిలో నిర్వహించిన కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభ కార్యక్రమంలో నిన్న పాల్గొని, గత రెండేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: ఒక్క పెదకూరుపాడ నియోజకవర్గంలో 286 కోట్ల రూపాయల వర్కులు, అంటే పంచాయతీరాజ్ శాఖ రోడ్లు, అదేవిధంగా గ్రామీణ నీటి పారుదల, శానిటేషన్, స్కూల్ రిపేర్ వర్క్స్, ఇరిగేషన్, విద్యుత్ శాఖ, ట్రాన్స్ఫార్మర్లు, ఇలా అనేక రకాలైనటువంటి వర్కులన్నింటినీ కూడా ఈ రోజు చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 800 కోట్ల రూపాయలు పెట్టి యుద్ధ ప్రాతిపదికన గుంతలన్నీ పూడ్చారు. మళ్లీ 2500 కోట్ల రూపాయల శాంక్షన్ తో ప్రతి రోడ్డును కూడా వేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కన్నా కూడా వచ్చే 3 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధి జరగబోతా ఉంది.
0: ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా బోయపాడు తీర ప్రాంతంలో చేపలు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పందించారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చేపల మృతికి కారణమైన పరిస్థితులను శాస్త్రీయంగా పరిశీలించాలని, నీటి నమూనాలు, ఇతర సంబంధిత అంశాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో సమాజంపై సామాజిక మాధ్యమాల ప్రభావం అంశంపై అనంతపురంలో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక కాలంలో సామాజిక మాధ్యమాలు సమాచార వ్యాప్తిని వేగవంతం చేసినప్పటికీ వార్తల విశ్వసనీయత, ప్రామాణికత విషయంలో సాంప్రదాయ ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాల పాత్ర కీలకమని అన్నారు. పాత్రికేయులు వాస్తవాలకు ప్రాధాన్యమిస్తూ ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలియజేస్తూ,
2: న్యూస్ పేపర్, రేడియో, టీవీ, ఇవాళ సోషల్ మీడియా బాధ్యతతో కూడినటువంటి భావ ప్రకటన గతంలో ఉండేది. అసలు సోషల్ మీడియాని బ్యాన్ చేయండి, ఇంకోటి చేయండి అన్నటువంటి వార్త నేను చెప్పను. ఎందుకంటే ఏ రూపంలో వార్త ఉన్నా కూడా ఉండాల్సిందే. ప్రభుత్వాలని పని చేయించాలి అనంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి కొనసాగుతూనే ఉండాలి అనేటువంటి ఫోర్త్ ఎస్టేట్ గా ఏది భావించామో దాంట్లో కూడా సోషల్ మీడియా ఒక పార్ట్ అనుకోవాలి. కాకపోతే కన్స్ట్రక్టివ్ గా దాన్ని తయారు చేసే రకంగా మనం అందరం కూడా సలహా
0: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నియంత్రణకు ఈగల్ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. విజయవాడలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం అనంతరం ఈగల్ 1972 హెల్ప్ లైన్ ప్రచార పత్రికలను ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా మరింత విస్తృత స్థాయిలో ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలను చేపట్టాలని ఈగల్ బృందాన్ని ప్రోత్సహించారు. అలాగే వ్యసనముక్త భారత్ అభియాన్ ప్రచార వాహనాన్ని కూడా ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవి

0: రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్టీసీ కాలనీలో లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఇప్పటి వరకు 854 మంది లబ్దిదారులకు మొత్తం 7.98 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ వైద్య సేవా పరిధిలో చికిత్స పొందలేని రోగులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల సహాయం అందిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి ఎవరైతే వైద్య సహాయం కోసం ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవల్లో కవర్ కావు వాళ్ళకు కూడా మరి వైద్యానికి ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పి ఆలోచించి సీఎం రిలీఫ్ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని కోట్ల మందికి మరి కోట్లాది రూపాయల ముఖ్యమంత్రి గారు సహాయనిధిని అందిస్తూ ఉన్నారు. అందులో భాగంగా మన మచిలీపట్నంలో కూడా దగ్గర దగ్గర 66,58,185 రూపాయలని 42 మందికి అంటే ఎల్ఓసి కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ చేసి అందిస్తున్నాం.
0: కేంద్ర ప్రభుత్వం జులై 1 నుంచి అమలు చేయనున్న కొత్త ఉపాధి విధానంపై సమగ్ర అధ్యయనం చేపట్టి తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తుది నివేదిక రూపొందించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నిన్న జరిగిన సమావేశంలో గ్రామీణ సంక్షేమం, వ్యవసాయ రంగం, స్థానిక సంస్థలపై కొత్త విధానం ప్రభావాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రజల అవసరాలు, కూలీల జీవనోపాధి, ఉపాధి అవకాశాల పరిరక్షణ అంశాలను దృష్టిలో ఉంచుకుని వివిధ అంశాల వారీగా అధ్యయనం కొనసాగించాలని అన్నారు. రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునేలా ఇతర రాష్ట్రాలతో కూడా సంప్రదింపులు జరపాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సముద్ర కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ రక్షణకు చర్యలు చేపడుతున్నామని విశాఖ పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఆర్కే బీచ్, ఋషికొండ బీచ్ పరిసర ప్రాంతాల్లో శుద్ది చేయని మురుగునీరు సముద్రంలోకి చేరకుండా 330 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక శుద్ది సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాయలసీమ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రోగ్రెస్ రిపోర్టు 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా సాధనా శర్మ. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవదత్ యత్ ఆధునికి విశ్వస్మిన్ సాముద్రిక శక్తి రాష్ట్రస్య సామరిక ప్రభావస్య ప్రముఖ ఆధార అస్తి. కోలకాతాయాం శ్యామా ప్రసాద్ ముఖర్జీ జలపోత స్థాత్రే తేన స్వదేశ నిర్మితాః త్రయః నౌ సైనిక పూతాః ఐఎన్ఎస్ దునాగిరిః, ఐఎన్ఎస్ సంశోధకః, ఐఎన్ఎస్ అగ్రయశ్చ భారతీయ నౌసేనాయై సమర్పితాః.
3: ఐఎన్ఎస్ విక్రాంత్ సే లేకర్ ఆజ్ తక్ కీ యాత్రా కేవల్ నయే యుద్ధ పోతో కీ యాత్రా నహీ హై, యే భారత్ కీ బఢ్తీ ఆత్మనిర్భర్తా కీ యాత్రా భీ హై. ఇన్కా నిర్మాణ్ భారత్ మే హువా హై, ఇన్కీ డిజైన్ భారత్ మే తయార్ హుయీ హై, ఇన్కే నిర్మాణ్ మే భారతీయ ఉద్యోగో కీ ప్రతిభా లగీ హై.

0: और यही नए भारत की सबसे बड़ी ताकत है।
1: तीन उक्तम यत एतेषां पोतानां निर्माणे द्विशताधिकाः सूक्ष्म लघु मध्यमोद्यमाः योगदानम् अकुर्वन्। प्रधानमंत्री नरेन्द्र मोदी सांप्रतिक वर्षस्य अन्ताराष्ट्रिय योग दिवसस्य वैश्विक उत्सव रूपेण आयोजनार्थं विश्वस्य जनान् प्रति कृतज्ञतां व्यक्तवान्। तेन उक्तं यत् योगः विभिन्नेषु देशेषु समाजेषु च स्थितान् जनान् स्वास्थ्य कल्याणयोः समान लक्ष्ये संयोजयति। प्रधानमंत्री एतत् विश्वस्य कृते प्रेरणादायकम् अस्ति इति अवदत्। राष्ट्रपतिः द्रौपदी मुर्मुः कुनो राष्ट्रिय उद्यानस्य भ्रमणं करिष्यति। राष्ट्रपतिः द्रौपदी मुर्मुः मध्यप्रदेशस्य कुनो नेशनल पार्क इत्यस्य राष्ट्रिय उद्यानस्य भ्रमणं करिष्यति। सा प्रोजेक्ट चीता इति योजनायाः प्रगतेः समीक्षां करिष्यति, तथा च व्याघ्रपालकैः वनकर्मचारिभिः स्थानीयजनैश्च सह संवादं करिष्यति। अधिकारिणाम् अनुसारेण भारते सम्प्रति 500+ व्याघ्राः सन्ति, तेषु अधिकांशतः कुनो राष्ट्रिय उद्याने वसन्ति। भारतम् अद्यारभ्य नवदिल्ल्यां ब्रिक्स राष्ट्राणां राष्ट्रिय सुरक्षा परामर्शदातॄणां द्विदिवसीय सम्मेलनस्य आयोजनं करोति। अस्य अध्यक्षताम् अजीत डोभालः करिष्यति। नीट यूजी 26+ पुनर्परीक्षा सुदृढ सुरक्षा व्यवस्थायां सुसम्पन्ना। राष्ट्रीय परीक्षा अभिकरणस्य अनुसारेण देशे विदेशे च स्थितेषु 44+5,000 परीक्षा केन्द्रेषु लक्षशः अभ्यर्थिनः सहभागिनः अभवन्। दिव्यांग अभ्यर्थिभिः सह सर्वेषां परीक्षार्थीनां सुविधार्थाः विशेषव्यवस्थाः अपि कृताः। केन्द्रीय माध्यमिक शिक्षा बोर्ड इत्यनेन 12 श्रेण्याः उत्तर पुस्तिका सत्यापनस्य पुनर्मूल्यांकनस्य च परिणामाः क्रमशः प्रकाशिताः। मण्डलेन प्राप्तेषु उक्तं यत् प्राप्तेषु आवेदनपत्रेषु 87% परिणामाः घोषिताः सन्ति, अवशिष्टपरिणामाः अपि शीघ्रमेव चरणबद्धरीत्या प्रकाश्यन्ते। छात्राः स्व आवेदनस्य स्थितिं डिजी लॉकर पटले परीक्षितुं शक्नुवन्ति। मण्डलेन निष्पक्षतां शुद्धतां च सुनिश्चित्य सर्वाः प्रक्रियाः सावधानतया सम्पन्नाः इत्युक्तम्। छात्राः मिथ्या प्रचारेषु सामाजिक माध्यमेषु प्रसारितान् अप्रमाणिक सन्देशान् च न विश्वसन्तु इति केवलं CBSE इत्यस्य आधिकारिक सूचनाः एव अनुसरन्तु इति परामर्शः दत्तः। तमिलनाडु राज्यस्य पेरियापालम क्षेत्रे स्थितायां समुद्री खाद्य निर्यात समवाये अमोनिया वायोः स्रवण घटनायां 7 जनाः मृताः, 77 श्रमिकाश्च प्रभाविताः जाताः। घटनास्थले उत्थार चिकित्सा कार्याणि निरन्तरं प्रचलन्ति। राष्ट्रिय आपद्मोचन बलस्य तथा रासायनिक जैविक परमाणु आपदा विशेष दलानां च सदस्याः त्वरितं आपद उत्थार अभियानम् आरब्धवन्तः। मुख्यमंत्री सी जोसेफ विजयः उच्चस्तरीय अन्वेषणस्य आदेशं दत्त्वा 3-सदस्यीयां समितिं नियुक्तवान्। फीफा विश्व कप चषके केप वर्डे उरुग्वे च अनयोः दलयोः स्पर्धा तत्र 2-2 समतायाम् अभवत् इति वार्ता।
2: आकाशवाणी विशाखपट्नं केंद्रं प्रसार विशेषालु। ఈరోజు ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలు కార్యక్రమంలో ముందుగా నేటి మాట. ఇందులో దర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఎల్వి ప్రసాద్ గారి వర్ధంతి సందర్భంగా వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. తరువాత ప్రొఫెసర్ మజ్జి భారతి గారు కథానిక కొత్త ఒరవడి వింటారు. పుష్పాంజలి సినీ భక్తి గీతాలు. చివరిగా సమాచారవాణి 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ వింటారు. నిర్వాహకులు ఎస్ సుదర్శన్ రెడ్డి, విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ వై రమణబాబు బృందం వారి నాదస్వరం వింటారు. డోలు శ్రీ శృంగాపు శంకర్రావు. 8:59 పాటల పల్లక్కి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం అనంతరం 10:30 కొనసాగుతుంది. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే. 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. 12:10

మధుమంజరి. 12:40 కార్మికుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 1:10 తెలుగు సినిమా పాటలు వింటారు. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో మనం అడవులను ఎలా కాపాడుకోవాలి, ఈ అంశంపై ఫోన్ ఇన్ లైవ్ మాట్లాడాలి అనుకుంటే స్త్రీలు మాత్రమే కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 0891-272-7288, మరొక ఫోన్ నెంబర్ 0891-272-7244. 2:30 వాతావరణ వివరాలు. 2:31 జానపద రంజని కార్యక్రమంలో శ్రీ కోరాడ రామయ్య వారి బృందం ద్వారా రామాయణంలోని రాముని పుట్టుక తప్పెటి గుళ్ళు వింటారు. తరువాత శ్రీ వీర్నాల గోపీసాయి వారి బృందంచే జానపద గేయాలు వింటారు. ఇక సాయంత్ర ప్రసారాల్లో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు మెలోడీ తెలుగు సినిమా పాటలు వింటారు. 5:55 ఉద్యోగ వార్తలు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, చివరిగా వ్యక్తిత్వం గురించి వింటారు. 7:15 వ్యవసాయ పాఠశాలలో ప్రతి పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశంపై గుంటూరు జిల్లా లామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ రాజామణి గారి ప్రసంగం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి రిలే. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:00 స్వరమాలిక. 8:40 తెలుగు సినిమా పాట వింటారు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 డెమోక్రటిక్ ప్రిన్సిపల్ అండ్ సివిక్ రెస్పాన్సిబిలిటీ, ఈ అంశంపై డాక్టర్ ఆశీష్ శర్మ గారి ఆంగ్ల ప్రసంగం ప్రసారమవుతుంది. 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుంచి రిలే. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ కూటమిలోని 11 సభ్యదేశాల భద్రతా అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా,

ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ ఈ కూటమిలో ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన నాలుగవసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. ఇంతకుముందు 2012, 2016, 2021లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునోన్ నేషనల్ పార్కును సందర్శిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి పార్కులో సఫారీ చేసి చిరుతల పునర్

సాంకేతికత వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన నాలుగవసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. ఇంతకుముందు 2012, 2016, 2021లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునోన్ నేషనల్ పార్కును సందర్శిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి పార్కులో సఫారీ చేసి చిరుతల పునరుద్ధరణ ప్రాజెక్టు పురోగతిని సమీక్షిస్తారు. ఈ ప్రాజెక్టులో స్థానికుల పాత్ర, వారి అనుభవాలను తెలుసుకోవడానికి చీతా మిత్రలు, చీతా ట్రాక్టర్లుగా పనిచేస్తున్న సహారియా తెగ సభ్యులతో పాటు స్థానిక అటవీ సిబ్బంది, టూరిస్ట్ గైడ్లతో సంభాషిస్తారు. అనంతరం రాష్ట్రపతి షియోపూర్ నుండి గ్వాలియర్కు బయలుదేరతారు. ఆ తర్వాత భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో తిరిగి న్యూఢిల్లీ చేరుకుంటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు నుండి యూజీసీ నెట్ 2026 పరీక్షలను ప్రారంభిస్తుంది. ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలనుకునే, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థుల కోసం ఈ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని, పరీక్షకు సంబంధించిన అన్ని వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలని ఎన్టీఏ సూచించింది. అభ్యర్థులు పరీక్ష రోజు కంటే ముందే తమ పరీక్ష తేదీ, షిఫ్ట్, సమయం, కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని ఖచ్చితంగా తనిఖీ చేసుకోవాలని పేర్కొంది. అంతేకాకుండా దివ్యాంగులు పరీక్షా కేంద్రం వద్ద ఉన్న ప్రదేశం, అక్కడ ఉన్న వసతులపై ముందే ఒక అవగాహనకు రావడానికి తమకు కేటాయించిన కేంద్రాలను ముందుగానే సందర్శించాలని సూచించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026ను ప్రపంచవ్యాప్త వేడుకగా మార్చినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రపంచ దేశాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించుకునే ఉమ్మడి లక్ష్యంతో అన్ని రంగాలకు చెందిన ప్రజలను, వివిధ దేశాలను యోగా ఒక త్రాటిపైకి తీసుకురావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. రాబోయే రోజుల్లో యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడానికి మరింత మందికి స్ఫూర్తినిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. మలాడ్లో కొత్తగా నిర్మించిన లిబర్టీ గార్డెన్ మున్సిపల్ పాఠశాల భవనాన్ని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వికసిత్ భారత్ నిర్మాణానికి విద్యపై దృష్టి పెట్టడం ఎంతో కీలకమన్నారు. ఈ పాఠశాల భవనంలో సుమారు 1530 మంది విద్యార్థులకు వసతి కల్పించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో డిజిటల్ తరగతి గదులు, సైన్స్, కంప్యూటర్ ల్యాబొరేటరీలు, లైబ్రరీ వంటి ఆధునిక వసతులు కల్పించారు. ముంబై మేయర్ రీతూ తావడే మాట్లాడుతూ, ఈ పాఠశాలలో త్వరలోనే సిబిఎస్ఈ కరికులం కింద ప్రవేశాలు ప్రారంభమవుతాయని, ఇది మలాడ్, దాని పరిసర ప్రాంతాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి, అలాగే పశ్చిమాసియా ఘర్షణలు ముగించే దిశగా ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్లడానికి స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్లో ఇరు దేశాల ప్రతినిధి బృందాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా ప్రతినిధి బృందానికి ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నాయకత్వం వహిస్తుండగా, ఇరాన్ ప్రతినిధి బృందానికి స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి నాయకత్వం వహిస్తున్నారు. ఈ చర్చలకు ఖతార్, పాకిస్తాన్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ నిరంతర దాడుల కారణంగా హర్మోజ్ జలసంధిని మళ్లీ మూసివేసినట్టు ఇరాన్ ప్రకటించిన తరుణంలో ఈ సమావేశం జరుగుతోంది. అయితే ఆ జలమార్గం అన్ని నౌకల రాకపోకలకు తెరిచే ఉందని అమెరికా సైన్యం తెలిపింది. గత వారం టెహ్రాన్, వాషింగ్టన్ల మధ్య ప్రచురితమైన 14 అంశాల అవగాహన ఒప్పందంలోని మొదటి నిబంధన ప్రకారం ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా, లెబనాన్తో సహా అన్ని రంగాల్లో తక్షణమే కాల్పుల విరమణ జరగవలసి ఉంది.
అమెరికా

0: ప్రెసిడెంట్ ఇరాన్ అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఈ చర్చల్లో ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ స్థిరత్వం, అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిని తెరచి ఉంచడం వంటి అంశాలపై దృష్టి సారించారు. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. రానున్న 3-4 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. అలాగే రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో రేపటి వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మహిళల ఐసీసీ T20 ప్రపంచకప్లో భాగంగా నిన్న రాత్రి మాంచెస్టర్లో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. భారత్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. రాజస్థాన్లోని బికనేర్ రైల్వే స్టేషన్లో లాల్ఘర్ సబర్మతి రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమంతటా రైల్వే నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రైల్వే అనుసంధానం కల్పించవచ్చని, జాతీయ భద్రత దృష్ట్యా ఇది వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేల ఆధునీకరణ వేగంగా కొనసాగుతోందని, దేశంలోని 1300 రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, వాటిలో రాజస్థాన్లోని అనేక స్టేషన్లు కూడా ఉన్నాయని మంత్రి తెలియజేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉదయ సమీరాలు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా నేటి మాట. ఇందులో దర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఎల్వి ప్రసాద్ గారి వర్ధంతి సందర్భంగా వారి గురించి కొన్ని జీవిత విశేషాలు తెలుసుకుందాం. ఎల్వి ప్రసాద్ భారతీయ చలనచిత్ర పరిశ్రమకు దిగ్గజ దర్శకుడు, నటుడు మరియు నిర్మాత. ఈయన 1908

జనవరి 17న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీరాములు బసవమ్మ దంపతులకు జన్మించారు. రైతు కుటుంబంలో పుట్టిన ప్రసాద్ గారాభంగా పెరిగిన చురుకైన కుర్రవారు. ఊరూరా తిరిగే నాటకాల కంపెనీలు, డ్యాన్స్ ట్రూపుల డప్పులు చప్పుళ్ళు ప్రసాద్ను ఆకర్షించేవి. పాత అరిగిపోయిన సినిమా రీళ్లను ప్రదర్శించే గూడారపు ప్రదర్శనశాలల్లో ప్రసాద్ తరచూ వాటిని ఆసక్తిగా చూసేవారు. స్థానిక నాటకాలలో తరచుగా చిన్న చిన్న వేషాలు వేసేవారు. ఇదే ఆసక్తి పెద్దయ్యాక కదిలే బొమ్మలు నటనపై ఆసక్తిని పెంచి సినిమా రంగంలో ప్రవేశించడానికి పునాదులు వేసింది. ప్రసాద్ బొంబాయి చేరి వీనస్ ఫిల్మ్ కంపెనీలో నెలకు 15 రూపాయల వేతనంతో చిన్న చిన్న పనులు చేసేవారు. భారతదేశం యొక్క మొదటి టాకీ అలాం ఆరాలో 4 చిన్న చిన్న పాత్రలు నటించారు. ఇంపీరియల్ ఫిల్మ్ సినిమాల ద్వారా ప్రసాద్ గారు హెచ్ఎం రెడ్డిని కలుసుకోవడం జరిగింది. రెడ్డి తను నిర్మిస్తున్న మొదటి తమిళ టాకీ కాళిదాస్లో ఒక చిన్న పాత్ర ఇచ్చారు. తరువాత తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాదుల్లో అవకాశం ఇచ్చారు. అనుకోని ఒక అవకాశం ద్వారా ప్రసాద్కు ఆలీషా దర్శకత్వం వహిస్తున్న కమర్ ఆల్ జమాన్ చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పని దొరికింది. తన పేరు ఉపయోగించడానికి చాలా పొడవుగా ఉందన్న కారణమున అక్కినేని లక్ష్మీ వరప్రసాదరావు పేరు ఎల్వి ప్రసాద్గా కుదిరించబడింది. పంతొమ్మిది 1943లో త్రిపురనేని గోపీచంద్ దర్శకత్వంలో నిర్మిస్తున్న గృహప్రవేశం సినిమాలో దర్శకుడిగా హీరోగా ఎంపికయ్యారు. 1946లో విడుదలైన ఈ చిత్రం 40ల్లో విజయవంతమైన అత్యుత్తమ చిత్రాల్లో ఒకటి. ఈ సమయంలో గూడవల్లి రామబ్రహ్మం అనారోగ్యం కారణంగా వారి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం పలనాటి యుద్ధం పూర్తి కావడంలో ఇబ్బందులు రాగా ప్రసాద్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టి దానిని పూర్తి చేశారు. 1947న విడుదలైన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. తర్వాత 1949లో మన దేశం చిత్రం ద్వారా ఒక పాత్రలో తెలుగు సినిమాల్లో ప్రఖ్యాత నటుడు ఎన్టీ రామారావు గారిని తన దర్శకత్వంలో పరిచయం చేశారు. 1950లో ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో విజయ పిక్చర్ వారు నిర్మించిన మొదటి చిత్రం షావుకార్ విడుదలై రికార్డులు సృష్టించింది. 1955లో ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించిన మిస్సమ్మ సినిమా విడుదలైంది. ఈ సినిమా తెలుగు తమిళ వర్షన్లు రెండు వాణిజ్యపరంగా విజయవంతమయ్యాయి. 1955 ప్రాంతాలలో సంసారం చిత్రాన్ని నిర్మించిన రంగనాథ్ దాస్ మద్రాసులో ఒక సినిమా స్టూడియో కడదామని మొదలుపెట్టి ఆర్థిక ఇబ్బందులతో ఆ నిర్మాణాన్ని మధ్యలో ఆపేశారు. దానిని ఎల్వి ప్రసాద్ గారు చేపట్టి ప్రసాద్ స్టూడియోని నెలకొల్పారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అనే సూక్తిని అనుగుణంగా 1987లో బంజారాహిల్స్లో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని నెలకొల్పారు. ప్రఖ్యాత నేత్ర వైద్యులు గుల్లపల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పేదలకు కంటి వైద్యం అందిస్తున్నారు. నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన ఎల్వి ప్రసాద్ గారు 82 వయసులో 1994 జూన్ 22న మరణించారు. ఎల్వి ప్రసాద్ గారి గురించి కొన్ని విశేషాలు విన్నారు. మరి ఈయన దర్శకత్వంలో వచ్చిన చిత్రం నుంచి చక్కని పాటను వినేద్దాం.

0: ఎల్వి ప్రసాద్ గారు దర్శకత్వంలో వచ్చిన మిస్సమ్మ చిత్రం నుంచి పి సుశీల పాడిన పాటను విన్నారు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత ప్రొఫెసర్ మజ్జి భారతి గారు కథానిక కొత్త ఒరవడి వింటారు.
1: కొత్త ఒరవడి. మీ అంత గొప్పవారు మా ఇంటికి రావటం, మా అమ్మాయిని కోడలిగా చేసుకుంటామనడం మా అదృష్టం. కానీ మాకు పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. ఈయన ఉద్యోగమే మాకాధారం. మీతో వియ్యమందాలంటే మా తాహతు చాలదు. మేమెంత కష్టపడి పెళ్లి చేసినా మీ అంచనాలకు తూగలేం. ఈ విషయం నేరుగా మీకు చెప్పడం భావ్యం అనిపించి వచ్చాం, మమ్మల్ని క్షమించండి, అంది పెళ్లి కూతురు తల్లి ఇందుమతి. మేమేమీ కట్నకానుకలు అడగలేదు కదా, అయినా మీ వారి ఉద్యోగంలో పైరాబడి బాగానే ఉంటుంది కదా, అంది పెళ్లి కొడుకు తల్లి శ్రీవాణి. ఈయన చేస్తున్న ఉద్యోగానికి గవర్నమెంట్ జీతమిస్తుంది, అదే మా రాబడి, అంది ఇందుమతి. ఈ కాలంలో అలా మడికట్టుకుంటే ఎలా? మీ వారి దగ్గర పెండింగ్లో ఉన్న ఫైళ్లు కదిపితే లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతుంది, అన్నాడు పెళ్లి కొడుకు మేనమామ మాధవరావు. క్షమించండి, మా అమ్మాయి పెళ్లి కోసమని మా వారు తన ఉద్యోగ ధర్మాన్ని తాకట్టు పెట్టలేరు. పెళ్లి కూతురు తండ్రి సుబ్బారావు సమాధానం చెప్పబోయేంతలో ఇందుమతే చెప్పేసి వెళ్ళిపోయేందుకు లేచి నిలబడింది. అలా అంటారేంటమ్మా, మీ వారు కాకపోతే ఇంకొకరితోనైనా ఆ పని జరుగుతుంది, ఆ పని మీవారే చేస్తే మీ అమ్మాయి జీవితం పూలబాటే, ఆలోచించుకోండి, అన్నాడు మాధవరావు. కోట్లు కట్నమిస్తామని వస్తున్నా మా అబ్బాయి ఇష్టపడ్డాడని మీ అమ్మాయిని చేసుకుందామనుకున్నాం. కొంచెం చూసి చూడనట్లు పోతే మీ అమ్మాయి పెళ్లి ఘనంగా చేయవచ్చు. అది కూడా మీకిష్టం లేదంటే మేమేమీ చేయలేం, మొహమాటం లేకుండా చెప్పింది శ్రీవాణి. మీకు చెప్పేదానిని కాదు, కానీ మనుషుల కోసం ధర్మం మారదు, మీకు శ్రమ ఇచ్చినందుకు క్షమించాలి, అంటూ లేచి అడుగు ముందుకేసింది ఇందుమతి. అనుసరించాడు సుబ్బారావు. వాళ్ళని గేటు వరకు దిగబెట్టి వచ్చి కూతురి కోసమైనా నీతిని తప్పని నిజాయితీ వాళ్ళ సొంతమైనప్పుడు మనతో వియ్యం అందడానికి వాళ్లకు తాహతు చాలకపోవడమేమిటి? వాళ్ళమ్మాయినే పెళ్లి చేసుకుంటానని మనవాడు ఎందుకంత పట్టుబట్టాడో ఇప్పుడు అర్థమవుతుంది. ఘనంగా పెళ్ళని వాళ్ళని వెనక్కి పంపించారు, నిష్ఠూరమాడాడు భార్య భావమరిదలతో రఘురాం. కోట్లు కట్నమిచ్చి 5-స్టార్ హోటల్లో పెళ్లి చేస్తామని ఆడపిల్లల తల్లిదండ్రులు క్యూలు కడుతుంటే కట్నం

అక్కరలేదు, పెళ్లి ఘనంగా చెయ్యండి చాలని. మనం ఇన్ని మెట్లు కిందకు దిగితే మీ సంబంధమే మాకు వద్దన్న వాళ్లతో వియ్యమంటారేమిటండి? కొడుకు పెళ్లి ఘనంగా చెయ్యకపోతే మన పేరు ప్రతిష్టలేమి కావాలి? ఇటువంటి పెళ్లికి నేను ఒప్పుకోను ఖరాఖండిగా అంది శ్రీవాణి. అత్త ఆడపడుచు లాంఛనాలని మనం అడగకుండానే కోట్లు ఖరీదు చేసే కొబ్బరితోట, మామిడి తోట రాసిస్తామన్నారు మొన్న నేను తెచ్చిన సంబంధం వాళ్ళు. అటువంటి సంబంధాలన్నీ కాదని ఈ పెళ్లి చేస్తే కన్నకూతురు జీవితాంతం దర్జాగా ఉంటుందని కూడా ఆలోచించలేని వాళ్ళు, పెళ్లి కూడా సరిగ్గా చెయ్యలేని వాళ్లతో సంబంధమేమిటి బావా? అడ్డుపడ్డాడు మాధవరావు. పెళ్లి సరిగ్గా చెయ్యడం అంటే ఏంటి బావా? మేమింత ఘనంగా చేశాం, అంత ఘనంగా చేశామని చెప్పుకోవడానికి లక్షలు కోట్లు ఖర్చు పెట్టాలా? భోజనాల దగ్గర కూడా ఒకడు 10 రకాలు పెడితే ఇంకొకడు 25 రకాలు, వాడిని చూసి ఇంకొకడు 50 రకాలు. ఆడంబరాన్ని ప్రదర్శించుకోవడానికి తప్ప అన్ని రకాల వంటలను వచ్చిన ఆహుతులు రుచైనా చూస్తారా? వడ్డించుకొని పారేయడం తప్పించి ఇంత వృధా ఖర్చు చేసే బదులు నలుగురు పేదవాళ్లకు భోజనం పెడితే సంతృప్తిగా తింటారు. నలుగురికి ఉపయోగపడే పని చేస్తే ఆత్మ సంతృప్తైనా మిగులుతుంది. ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఘనంగా చేసిన పెళ్ళిళ్ళెన్ని నిలుస్తున్నాయి చెప్పు. సంవత్సరం తిరగకుండానే విడిపోతున్నారు. ఎవరికీ నచ్చని మీ మెన్నల్లుడు, ఒక అమ్మాయిని నచ్చాను, పెళ్లి చేస్తే జీవితాంతం కలిసి ఉంటామని చెప్తుంటే వేరే ఆలోచన దేనికి బావా? అన్నాడు రఘురాం. శ్రీవాణి మాధవరావు సమాధానం చెప్పలేదు. రఘురాం ఆలోచన వాళ్లకు నచ్చలేదని తెలుస్తూనే ఉంది. వాళ్లకు నచ్చకుండా ఈ పెళ్లి జరిపిస్తే ఇంట్లో ప్రశాంతత ఉండదు, వాళ్లకెలా నచ్చ చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు రఘురాం. నా పెళ్లి గురించి మీ సంభాషణంతా విన్నాను. మనకన్నా బాగా డబ్బున్న వాళ్ళొచ్చి మన అమ్మాయి నచ్చిందంటే మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అందుకని ఈ పోలికలొద్దు. పైగా పెళ్లి చేసుకోబోయేది నేను. నాకు నచ్చిన అమ్మాయిని నచ్చినట్టు పెళ్లి చేసుకునే హక్కు నాకుంది. అయినా పెద్దవాళ్లుగా మీ గౌరవం మీకిచ్చాను, ఆ గౌరవం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీదే. ఇంకో విషయం, నాన్న ఆలోచన నాకు బాగా నచ్చింది. అనవసర ఖర్చును నేను ప్రోత్సహించను. 4 రోజుల్లో అందరూ మర్చిపోయే పెళ్లికి అంత ఖర్చు పెట్టడం అవసరమా? ఆ ఖర్చును ఏదైనా మంచి పనికి వినియోగిస్తే 4 కాలాలు చెప్పుకుంటారు. ఒక పేద విద్యార్థికి చదువు చెప్పిస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. పెళ్లి పేరుతో డబ్బు వృధా చేయకుండా సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తే నువ్వనుకున్న పేరు వస్తుంది, మన ప్రతిష్ట నిలుస్తుంది. అందుకని నా పెళ్లికి అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ ఖర్చుతో నేను కొంతమంది పేదపిల్లల చదువుకు స్పాన్సర్ చేద్దామనుకుంటున్నాను. అలాగే ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకుంటే నేను రిజిస్టర్డ్ మ్యారేజ్ కూడా చేసుకుంటాను అన్నాడు శ్రీరామ్. తమ అభిప్రాయాలను కాదని ఆ అమ్మాయినే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానన్న శ్రీరామ్ వైపు కోపంగా చూస్తున్నారు శ్రీవాణి మాధవరావు. చాలా మంచి నిర్ణయం అని కొడుకుకు చెప్పి భార్య వైపు తిరిగి, ఒక విషయం అడుగుతాను, కోపం తెచ్చుకోకుండా చెప్పు. పెళ్లి చేసుకొని జీవితాంతం మన అబ్బాయి సుఖంగా ఉండడం కావాలా, లేక 4 మెప్పు కావాలా? మన ముందు ఆహా ఓహో పెళ్ళి ఎంత బాగా చేశారు అన్నవాళ్ళు వెనక ఏమంటారో నీకు తెలిసిన విషయమే. నీకిష్టం లేకుండా ఈ పెళ్లి చేసే ఉద్దేశం నాకైతే లేదు. అలాగని శ్రీరామ్ ఆ అమ్మాయినే చేసుకుంటానని అన్నా నేనైతే అభ్యంతరం పెట్టను, ఆ పైన నీ ఇష్టం అనేశాడు రఘురాం. వీళ్ళిద్దరి మాటలకు సందిగ్ధంలో పడి అన్నయ్య వైపు చూసింది శ్రీవాణి, తననేమైనా సపోర్టు చేస్తాడేమోనని. తండ్రి కొడుకులిద్దరి మాట ఒక్కటైనప్పుడు తానెందుకు తలదూర్చడం అనుకున్నాడో ఏమో, ఏమీ మాట్లాడలేదు మాధవరావు. పెద్ద పెద్ద సంబంధాలొస్తుంటే కాదని గుమస్తా కూతుర్ని పెళ్లి చేసుకుంటానంటున్నాడు శ్రీరామ్ అని తన బాధను లాయర్గా పనిచేస్తున్న తన ఫ్రెండ్ సుజాతతో చెప్పుకుంది శ్రీవాణి. శ్రీరామ్ పెళ్లి నుండి నువ్వేమి ఆశిస్తున్నావో ముందు అది చెప్పు. ఏముంది, కుటుంబం మంచిదై బాగా చదువుకుని మనలో కలిసిపోయే అమ్మాయి కావాలని. నువ్వు కావాలనుకున్నవన్నీ ఆ అమ్మాయిలో ఉన్నాయంటున్నాడు కదా శ్రీరామ్, ఇంకేమిటి నీ అభ్యంతరం? కట్నకానుకలు కావాలా? అడిగింది సుజాత. అక్కర్లేదు, కానీ

పెళ్ళైనా ఘనంగా జరిపించాలి కదా. అదీ కాక మన వియ్యంకులను చెప్పుకోవటానికి వాళ్ళకొక స్టేటస్ కూడా ఉండాలి కదా. నలుగురిలో మరీ మనం చులకన కాకూడదు కదా అని తన మనసులోని మాటను బయటపెట్టింది శ్రీవాణి. అంటే అందరూ ఏమనుకుంటారోనని తప్పించి వాళ్లతో వియ్యం అందడానికి నీకైతే అభ్యంతరం లేదు కదా, సూటిగా అడిగింది సుజాత. ఆ మాటకేమి సమాధానం చెప్పాలో తెలియక ఊరుకుంది శ్రీవాణి. నలుగురు అన్నా ఆ నలుగురిలో శ్రీవాణి కూడా ఒక్కరనే విషయం చిన్నప్పటి నుండి శ్రీవాణిని చూస్తున్న సుజాతకు తెలుసు. అందుకే నవ్వుకొని, నలుగురు అన్నా నీ అభిప్రాయం కూడా అదేనని నాకు తెలుసు, కానీ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కోట్లు ఖర్చు పెట్టి చేసిన పెళ్ళిళ్ళు చివరి వరకు నిలుస్తాయన్న గ్యారంటీ లేదు. అలాగే పెద్ద పెద్ద బిజినెస్లు చేసిన వాళ్ళెంతమంది దివాలా తీయడం లేదు, పెద్ద పొజిషన్లలో ఉన్నవాళ్ళు లంచాలు తీసుకున్నారని జైలుకెళ్లడం లేదా, పెళ్లి జరిగాక వియ్యంకుల గురించి ఏదైనా స్కాండల్ వస్తే అప్పుడేం చేస్తావు? అయినా అవన్నీ పక్కన పెట్టు. గణాంకాలను చూస్తే మన దేశంలో పెళ్లి ఖర్చులు చాలా ఎక్కువ ఉంటున్నాయట మిగతా దేశాలతో పోలిస్తే. అంత అనవసర ఖర్చు అవసరమా? అలాగే గత 10 ఏళ్లలో విడాకుల రేట్లు కూడా పెరిగాయి. అంతెందుకు? పెళ్ళై సంవత్సరం తిరగకుండానే ఎన్ని విడాకుల కేసులు నా దగ్గరికి వస్తున్నాయో తెలుసా? ఇష్టం లేని పెళ్లి చేసుకొని రేపు నీ కొడుకు కూడా విడాకులు కావాలంటే అప్పుడేం చేస్తావు? లాయర్గా ప్రశ్నించింది సుజాత. ఫ్రెండువని నీకేదో చెప్పుకుందామనొస్తే ఇవన్నీ చెప్పి తిరిగి నన్నే భయపెడుతున్నావు, కినుకగా అంది శ్రీవాణి. భయపెట్టడం కాదు, నిజం మాట్లాడుతున్నాను. నువ్వు రాకముందే శ్రీరామ్ వచ్చాడు, జరిగిందంతా చెప్పాడు. డబ్బుతో ముడిపడి జరిగిన పెళ్ళిళ్ళు, పొజిషన్లు కాస్త అటూ ఇటూ అయ్యేసరికి ఆ బంధుత్వాలు బంధాలు ఎలా మారిపోతున్నాయో మనకు తెలుసు. అలా కాకుండా ఉండాలనే నీతి నిజాయితీలే ఆస్తులనుకునే కుటుంబం నుండి అమ్మాయిని కోరుకుంటున్నాడు శ్రీరామ్. నలుగురు పోయే దారిని పోకుండా ఆడంబరాల పేరుతో జరిగే అనవసర ఖర్చును తగ్గించుకొని మంచి ఆదర్శాలతో నేటి సమాజానికి కొత్త బాటను వేస్తానంటున్నాడు. ముందు ఎవరో ఒకరు నడిస్తేనే కదా కొత్త బాట మొదలవుతుంది. ఆ పైన మరో నలుగురు అనుసరిస్తే బాట నలిగి అప్పుడు నలుగురూ వెళ్లే దారవుతుంది. శ్రీరామ్ ఆలోచన నాకైతే చాలా నచ్చింది, ఆ పైన నీ ఇష్టం అనేసింది సుజాత. అన్నయ్య తాను అనుకున్నట్టు ఆస్తిపాస్తులు ఉన్నటువంటి సంబంధమా, లేక భర్త కొడుకు చెప్పినట్టు నీతి నిజాయితీలున్న సంబంధమా? తేల్చుకోలేక ఊగిసలాడుతుంది శ్రీవాణి మనసు. ఈ మాట విన్నావా అనుకుంటూ వచ్చి లలిత చెప్పిన విషయం విని మతిపోయింది శ్రీవాణికి. పెళ్ళై 2 నెలలు కూడా కాలేదు, కోటిపైగా ఖర్చు పెట్టి పెళ్లి చేసిన వసంత కూతురు విడాకులు తీసుకుంటానంటుందట. అదేమిటమ్మా అంటే అబ్బాయికి నాకు కుదరలేదంటుందట. కూతురు పెళ్లి పెటాకులైందని బాధపడాలో, ఖర్చు పెట్టిన డబ్బు పోయిందని బాధపడాలో అర్థం కాక ఏడుస్తుందట వసంత. అయినా ఒక్క వసంతే ఏమిటి, తన చుట్టాల్లో చాలా కుటుంబాల్లో ఇదే పరిస్థితి. డబ్బున్నవాళ్ళు కాబట్టి ఏ చిన్న విషయానికి ఎవరూ అడ్జస్ట్ కావడం లేదు. కోట్ల ఆస్తిని వెంట పెట్టుకొచ్చాను, నా మాటే చెల్లాలని ఎంతమంది గొడవలు పడడం లేదు, ఆ పైన కోర్టులు కేసులు. ఇవన్నీ చూస్తుంటే కొడుకు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. దానికి తోడు అమ్మాయి వైపు వాళ్ళు ఆస్తుల్లో తక్కువగాని పద్ధతైన వాళ్లే. నాకెలా తెలిసిందనుకుంటున్నారా? నాకు ఆ మధ్యన తెలిసిన విషయమేమిటంటే మీ అమ్మాయిని చేసుకుంటానని కొడుకు వాళ్ళింటికెళ్ళి అడిగితే, తప్పుబాబు, మీ అమ్మగారికి ఇష్టం లేకుండా అలా చెయ్యకూడదని నచ్చ చెప్పి పంపించారట. ఆ విషయం తెలిసాక కొడుకు మీద చాలా కోపం వచ్చింది. కొడుకునలా మార్చేసిందని ఆ అమ్మాయి మీద కూడా చాలా కోపం వచ్చింది. విషయం తేల్చుకోవటానికి ఆ అమ్మాయి ఆఫీసుకు వెళ్ళింది. నీ అందంతో చాకచక్యంతో మా వాడిని నీవైపు తిప్పుకోవాలని చూస్తున్నావేమో, అలా ఎప్పటికీ జరగనివ్వను అని కోపంగా తానన్న మాటలకు ఆ అమ్మాయి కోపం కూడా తెచ్చుకోకుండా, మీరన్న

0: తర్వాత ఏమీ జరగదు. నన్ను మనస్ఫూర్తిగా అంగీకరించని కుటుంబంలోనికి రావాలని నేను కూడా అనుకోను. మీ అబ్బాయి వచ్చి నన్ను అడిగినా అదే చెప్పాను. అందుకని మీ భయాలెప్పటికీ నిజం కావు, మీరు నిశ్చింతగా ఉండవచ్చని చెప్పింది. తనకిష్టం లేకపోయినా కొడుకు వెళ్ళి వాళ్ళని అడిగాడని తెలిసాక కొడుకు తనకు దూరమైపోతాడనే భయం కూడా వేసింది. కానీ ఆ అమ్మాయి, ఆమె తల్లిదండ్రులు ఏమన్నారో తెలిసాక మనసు కాస్త స్థిమితపడింది. అదే ఇంకొకరైతే ఎగిరి గంతేసి ఈ పెళ్లికి ఒప్పుకునేవారు. ఎప్పుడూ తన మాటికి ఎదురు చెప్పని భర్త కూడా ఈసారి తన నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మూర్ఖంగా ఆలోచించి తానీ సంబంధాన్ని కాదంటే కొడుకు తనకు దూరమైపోవడం ఖాయం. అంతవరకు ఎందుకు తెచ్చుకోవడం? చెప్పాలంటే నీతి నిజాయితీలకు, కుటుంబ విలువలకు ప్రాధాన్యతనిచ్చేవాళ్ళు ఈ కాలంలో ఎవరున్నారు? వ్యక్తిత్వానికి విలువనిచ్చే ఆ అమ్మాయి మంచి కోడలు కూడా కాగలదు. డబ్బుతో ముడిపెట్టి చూడకపోతే ఈ సంబంధం కన్నా మంచి సంబంధం ఏముంటుంది? కొడుకు చెప్పినట్టు మరీ రిజిస్టర్ మ్యారేజ్ కాకుండా పెళ్లి సింపుల్గా చేసి ఆ డబ్బు ఏ అనాథాశ్రమంకో, లేకపోతే కొడుకన్నట్టు 10 మంది పిల్లల చదువుకో సాయం చేస్తే పేరు కూడా వస్తుంది. ఆలోచిస్తే ఇదే బాగున్నట్టుంది. ఆ డబ్బుతో ఒక ట్రస్టు పెడితే 10 మంది పిల్లల చదువుకు సాయం చేస్తే మనం చదివించిన పిల్లలు మన పేరు చెప్పుకుంటారు. ఫ్రెండ్స్ మధ్య గొప్పగానూ ఉంటుంది. కొత్త ఒరవడిని సృష్టించిన వ్యక్తిగా పేరూ దక్కుతుంది. కొడుకుకి నచ్చినమ్మాయిని చేశానని వాడు, మాటకి విలువనిచ్చానని ఈయన సంతోషపడతారు. ఇంకెందుకు ఆలస్యం? ఈ పెళ్లికి తాను ఒప్పుకుంటున్నాననే విషయాన్ని భర్తకు, కొడుకుకు, కాబోయే కోడలికి చెప్పటానికి ఫోన్ తీసింది శ్రీవాణి. కొత్త వరవడి కలం గలం. ప్రొఫెసర్ డాక్టర్ మజ్జిభారతి, నమస్తే.
1: మీరు ఇంతవరకు ప్రొఫెసర్ మజ్జిభారతి గారు కథానిక కొత్త ఒరవడి విన్నారు. ఇప్పుడు ఒక పాట వినేద్దాం.

0: ఎగిరే పావురమా చిత్రం నుండి ఉన్నికృష్ణన్, సునీత పాడిన పాటను విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఉదయ సమీరాలు కార్యక్రమంలో ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు వింటారు.

శ్రీ మంజునాథ చిత్రం నుంచి శంకర్ మహదేవన్ పాడిన పాటను విన్నారు. సంగీతం హంసలేఖ. మీరు ఇంతవరకు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు విన్నారు. ఉదయ సమీరాల్లో చివరిగా సమాచారవాణి. విశాఖపట్నం కంచరపాలెం గవర్నమెంట్ ఐటీఐ గర్ల్స్ క్యాంపస్ నిర్వాహకులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్ ఫర్ ఎస్సీ ఎస్టీ వారు విద్యార్థులకు 10+2 విద్యా అర్హతతో స్పెషల్ కోచింగ్ స్కీమ్స్, ఓ లెవెల్ ఐటీ కంప్యూటర్ ట్రైనింగ్ త్రూ ఎన్ఐఈఎల్ఐటీ, ఓ లెవెల్ కంప్యూటర్ హార్డ్వేర్ మెయింటెనెన్స్ ట్రైనింగ్ త్రూ ఎన్ఐఈఎల్ఐటీ, ఫౌండేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ త్రూ ఎన్ఐఈఎల్ఐటీ కోర్సుల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అర్హత గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం 0891-2788-7000 ఫోన్ నెంబర్కు సంప్రదించవచ్చని తెలియజేస్తున్నారు. సమాచారవాణి విన్నారు. ఉదయ సమీరాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తా ప్రసారం, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: efforts had produced positive results while acknowledging that differences remained over how best to achieve long-term stability. He further defended Washington's role in seeking to end the conflict, saying the United States had played a leading role in efforts to reduce tensions and support peace initiatives in recent months. Meanwhile, the outcome of the talks is being closely watched by regional and international stakeholders amid efforts to revive diplomacy with Tehran and prevent a wider conflict in West Asia. With Mayur's report, Jigyasa Pandey, Akashwani News, Delhi.
1: On to sports now. In men's hockey, India defeated Netherlands 3-2 in the last match of FIH Pro League Rotterdam leg yesterday. Jugraj Singh, Abhishek and Rajinder Singh scored the goals, helping India register their second win of the leg against the Dutch side. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
2: Thank you, Saira. Papers have widely noticed the observance of the International Day of Yoga, along with fresh developments in the US-Iran talks. The Statesman writes, PM leads International Yoga Day celebrations, says yoga has unique power to unite nations. The Hindu carries a beautiful picture of army personnel taking part in a yoga session in Ladakh with the picturesque Himalayas in the background. NEET re-exam, government passes litmus test, writes the Pioneer. India-US to hold trade talks this week to finalize inter-impact, reports the Statesman. The Hindu in its editorial Just Shoots writes, DNA tests for paternity allowed as a last resort must not violate other rights. And finally, the Indian Express writes, IIT Bombay finds a new way to lower LDL cholesterol, adding researchers stop bad fat from reaching liver cells that release it into the blood. And with that, it's back to you, Saira.
1: Thanks, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Modi says strong maritime capability is a deciding factor for a country's economic and strategic influence, and India is preparing for it. President Draupadi Murmu visits Kuno National Park in Madhya Pradesh, reviews progress of Project Cheetah. India to host two-day meeting of BRICS National Security Advisors in New Delhi today. National Testing Agency to commence UGC NET June 2026 examination from today. U.S. Vice President J.D. Vance says Iran talks making progress as delegations meet in Switzerland. And in men's hockey, India beat Netherlands 3-2 in the last match of FIH Pro League Rotterdam leg. And with that, we end the morning news. Have a great day.
3: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి అన్నమయ్య జిల్లా సమాచార లేఖ, రచన ఎన్ సుదర్శన్ రెడ్డి.
4: మంత్రి కొల్లు రవీంద్ర అన్నమయ్య జిల్లా పర్యటన, వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కలెక్టర్, జలధార పథకం ద్వారా జిల్లాలో నీటి యాజమాన్యంలో వచ్చిన పురోగతి మొదలైన విషయాలతో జూన్ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అన్నమయ్య చిత్తూరు జిల్లాలలో విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ నాయనవారిపల్లె గ్రామంలో గ్రానైట్ క్వారీని ఆయన పరిశీలించారు. ఐరన్ ఓర్, మాంగనీస్, లైవ్ స్టోన్ తదితర విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు జిల్లాలో గుర్తించామన్నారు. ప్రకృతి సంపదను కాపాడుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని 40% పెంచామన్నారు. బలహీన వర్గాలు కూడా గనుల విభాగంలో పనులు చేసేందుకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. గ్రామాల్లో రెవెన్యూ, ఇతర సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. భూ సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారాన్ని ఈ కార్యక్రమంలో ప్రతి రైతుకు చూపిస్తున్నామని ఆయన అన్నారు. కోర్టులో ఉన్న సమస్యలకు కోర్టులోనే పరిష్కారం చేసుకోవాలని, అందుకు రెవెన్యూ తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. బాలికలు, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారిపై జరిగే నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు త్వరలోనే అన్నమయ్య జిల్లాలో ఆపరేషన్ దండాయన కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ఎస్పీ ధీరస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు. మహిళలపై జరిగే అత్యాచారాలు, గృహ హింస చట్టం కింద నమోదైన కేసుల్లోని నేరస్తులపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు వివరించారు. మహిళల భద్రత కోసం నిర్వహించే ఆపరేషన్ దండాయన కార్యక్రమానికి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని ఎస్పీ కోరారు. భూ సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించినా ఎక్కువ రెవెన్యూ సమస్యలతోనే ప్రజలు తమ వద్దకు వస్తున్నారని తెలిపారు. ఒక భూమి వివాదంలో చిక్కుకోవడానికి అనేక కారణాలు ఉంటాయని, వాటిని చట్టపరిధిలో అన్ని రకాలుగా పరిశీలించి పరిష్కరించాల్సిన అవసరం రెవెన్యూ అధికారులపైన ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న

0: పీఎం సేతు పథకంలో తమ్మళ్లపల్లె టీఎన్ వెంకట సుబ్బారెడ్డి మెమోరియల్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల స్పోక్స్ కింద ఎంపికైనట్లు డీవో నాగరాజు తెలిపారు. ఈ పథకంలో వచ్చే ఐదేళ్లలో ఐటీఐని పరిశ్రమలతో కలిసి సుమారు 40 కోట్లతో ఆధునీకరణ చేయనున్నట్లు వివరించారు. అలాగే ఇప్పటికే ఉన్న 2 ఏళ్ల కోర్సులైన ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్మెన్, సివిల్ కోర్సులతో పాటు నూతనంగా 7 ఏళ్ల వ్యవధి గల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు, 2 ఏళ్ల వ్యవధి గల సీఎంసీ మెషినింగ్ టెక్నీషియన్ కోర్సు, డ్రోన్ టెక్నీషియన్ కోర్సులను ప్రవేశపెట్టనున్నామని ఆయన తెలిపారు. ఈ ఏడాది బడి పిలుస్తుంది కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చిందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో వచ్చిన మంచి ఫలితాలను చూసి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి ఆసక్తి కనబర్చారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అత్యున్నతమైన విద్యను అందించే విధంగా ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రం హార్స్లీ హిల్స్ ఘాట్ రోడ్డుతో పాటు పరిసర ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. హార్స్లీ హిల్స్కు వచ్చే పర్యాటకులలో కొందరు యువకులు ప్రమాదకర రీతిలో వాహనాలు నడుపుతూ పర్యాటకులను ఇబ్బంది పెడుతున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిని గుర్తించడం కోసం ప్రత్యేక చెక్పోస్టును ఏర్పాటు చేసి ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకం కూలీలకు పీఎం సురక్ష బీమా పథకం వర్తింపజేయనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. 18 నుంచి 70 ఏళ్ల వయసున్నవారు ఈ బీమా సౌకర్యానికి అర్హులని లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు అన్నారు. ఉపాధి కూలీలు ఏడాదికి 20 రూపాయల ప్రీమియం చెల్లిస్తే 2 లక్షల దాకా ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. వీటితో పాటు ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, బాలికలకు సుకన్య సమృద్ది పథకం ఇప్పటికే అమలు చేస్తున్నామన్నారు. పొంగనూరు పురపాలక సంఘం నుంచి అందుతున్న సేవలపై ప్రజలు ఇచ్చిన సంతృప్తికర అభిప్రాయాలకు సంబంధించి సిటిజన్ చార్ట్ ఫీడ్బ్యాక్లో పొంగనూరు మున్సిపాలిటీ 89% పురోగతి సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలోనే అధికారుల పనితీరు ఆధారపడి ఉంటుందన్నారు. అత్యుత్తమమైన సేవలను అందిస్తే తప్పక గుర్తింపు లభిస్తుందని, తద్వారా ఆ ప్రాంత అభివృద్ధికి దోహదం చేసిన వారం అవుతామని సబ్ కలెక్టర్ కళ్యాణి అధికారులకు సూచించారు. ఇది ఈ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖ. వచ్చే నెల సమాచార లేఖలో మళ్లీ కలుసుకుందాం. రచన ఎన్ సుదర్శన్ రెడ్డి, వ్యాఖ్యానం కల్పనా మధిర, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ వై రమణబాబు బృందం వారి నాదస్వరం వింటారు. డోలు శ్రీ సంగాపు శంకర్రావు. ముందుగా శ్రీ త్యాగరాజు స్వామి రచించిన గిరిరాజసుత, మంగళరాగం, ఆదితాళం.

చివరిగా వినండి శ్రీ మైసూరు వాసుదేవాచారి విరచిత భజన సేయా రాధ ధర్మావతి రాగం రూపకతాళం.

0: మీరు ఇంతవరకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ వై రమణబాబు బృందం వారి నాదస్వరం విన్నారు. డోలు శ్రీ సంగాపు శంకర్రావు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0891-272-7244, మరొక ఫోన్ నెంబర్ 0891-272-7288. మరి ఎందుకండి ఆలస్యం? ఫోన్ చేయండి, మీకు ఇష్టమైన పాటను వినండి. మరి మన కార్యక్రమానికి కాల్ చేసిన మొదటి శ్రోత ఎవరో వినేద్దాం. హలో,

0: హలో,
1: హలో, నమస్కారం అండి.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు సత్యవాడ సూర్యకుమారి.
0: చెప్పండి, మీకు ఏ పాట కావాలి?
1: కంచుకోట అనే సినిమాలో సిగ్గెందుకే పిల్ల సిగ్గెందుకే అనే పాట కావాలి మేడం.
0: ఓకేనండి, మీరు కోరిన పాట మీకోసం.
2: నువ్వే నాకు భార్యవో.

0: హలో
1: హలో నమస్తే అండి, నేను అనకాపల్లి భాస్ప్రసాద్ మాట్లాడుతున్నాను.
0: నమస్తే అండి, ఏం పాట కావాలి?
1: చిత్రం నుంచి ఏదైనా పాట వేయండి.
0: ఓకేనండి.
1: ఓకే అండి,
0: థ్యాంక్ యూ.

0: హలో
1: హలో,
0: హలో నమస్తే
1: చెప్పండి.
0: అండి, మీ పేరు
1: మేము బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం.
0: చెప్పండి, ఏం పాట కావాలి?
1: మాకు కిరాయి అల్లుడు మూవీ అండి.
0: ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: చెప్పరాదా చేత కాదా ఆ పాట వినిపించండి. నిన్న విశాఖపట్నం నుంచి వెళ్ళిపోయిన నాటకం సూపర్ అండి, బాగుంది.
0: థ్యాంక్ యూ అండి, మీరు కోరిన పాట మీకోసం వినండి.
1: ఓకే.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో
2: హలో
1: హలో నమస్తే మేడం.
2: నమస్తే అండి, మీ పేరు?
1: నేను ఆకుండి ప్రసాద్, చిత్తగడ రేణుకా నగర్ కాలనీ విజయనగర్ నుంచి కాల్ చేస్తున్నానండి.
2: ఓకేనండి, ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: అందమే ఆనందం చిత్రంలో మధుమాస వేళలో పాట వేస్తారా?
2: ఓకేనండి, మీరు కోరిన పాట మీకోసం.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: శంకర్ మేడం, జగదంబ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను.
0: శంకర్ గారు చెప్పండి, ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: స్వాగతం చిత్రంలో పాట ప్రసారం చేయండి.
0: ఓకేనండి, మీరు కోరిన పాట మీకోసం.

0: హలో
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపాలెం మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. ఏం పాట వినాలనుకుంటున్నారు
1: మేడం? నిన్న ఫాదర్స్ డే సందర్భంగా చేయలేకపోయాము. ఫాదర్స్ డే అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ధర్మదాత మూవీ నుంచి ఓ నాన్న నీ మనసే వెన్న అమృతం కన్నా అది ఎంతో మిన్న పాట వినిపించాడు మేడం.
0: ఓకేనండి, మీరు కోరిన పాట మీకోసం.
1: మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం, బైపల్ నుంచి నాగేశ్వరరావు గారు, వజ్రముఖత్తు నుంచి రవికుమార్ గారు, వీళ్ళ ఇద్దరి కోసం.
0: ఓకేనండి, వినండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు సుబ్బలక్ష్మి అండి.
0: సుబ్బలక్ష్మి కుమార్ గారు, చెప్పండి, ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: నేను క్రాప్ నుంచి చెప్తున్నానండి.
0: ఓకేనండి.
1: మాకు మావసికి సినిమా లేదండి, మాట ఇవ్వమ్మ చెల్లి అన్న పాట కావాలండి.
0: ఓకేనండి.
1: శ్రోతలో దమయంతి వణితామని అమ్మాజీ కోసం వినిపించండి మేడం గారు.
0: ఓకేనండి. మీరు కోరిన పాట మీకోసం.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు సత్యవాడ రఘురామ్ అండి.
0: ఎక్కడి నుంచి అండి?
1: చిన్నవాళ్ళ పేరండి.
0: ఓకేనండి. ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: భర్త కన్నప్పలు కిరాటార్జున వినాలనుకుంటున్నానండి.
0: ఓకేనండి. మీరు కోరిన పాట మీకోసం.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ, నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: హలో,
1: నేను గోసాల నుంచి నారాయణరావు మాట్లాడుతున్నాను.
0: చెప్పండి. ఏం
1: గ్యాంగ్ రైడర్లో భద్రాచలం కొండ పాట కావాలి.
0: ఓకేనండి, మీరు కోరిన పాట మీకోసం.
2: నాన్న, నాకు 3,000 ఇవ్వండి.
3: ఎందుకురా?
2: నా పాకెట్ మనీ.
3: అరే, ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
2: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హా అనండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
3: అరే వా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
2: మరి మీ మొబైల్ ఇవ్వండి.
3: ఇదిగో.

0: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
1: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు ఇంతవరకు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే, అనంతరం పాటల పల్లకి కొనసాగుతుంది.

0: ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు.
1: విశాఖపట్టణంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై జరిగిన జాతీయ స్థాయి కార్యశాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు.
2: దేశీయ మత్స్యరంగాన్ని బలోపేతం చేయడం, అంతర్జాతీయంగా భారతదేశ సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా సముద్ర ఆధారిత ఆహార ఎగుమతులపై విశాఖపట్నం వేదికగా ఇటీవల 2 రోజుల జాతీయ స్థాయి కార్యశాల జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సముద్ర ఆధారిత ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారులు, ఆక్వాకల్చర్ నిపుణులు, స్టార్టప్లు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి చెందిన ప్రతినిధులు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ది సంస్థ ఎంపీఈడీఏ, జాతీయ మత్స్య డిజిటల్ వేదిక ఎన్ఎఫ్డిబి, జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ది బ్యాంక్ నాబార్డ్ వంటి జాతీయ సంస్థల అధికారులు ఈ కార్యశాలలో పాల్గొని మత్స్యరంగంలో ధృవీకరణలు, మూలాల గుర్తింపు, విలువ ఆధారిత ఉత్పత్తులు, సుస్థిరత, సరికొత్త ఎగుమతి అవకాశాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. రాబోయే 5 ఏళ్లలో భారతదేశ సముద్ర ఆహార ఎగుమతులను 2.5 లక్షల కోట్ల రూపాయలకు చేర్చాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. 2013-14 సంవత్సరంలో భారతదేశం సుమారు 5 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేసిందన్నారు. వాయిస్ ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ మత్స్యరంగంలో దేశంలోనే ముందంజలో ఉన్న తరుణంలో విశాఖపట్నంలో ఈ జాతీయ కార్యశాల జరగడం రాష్ట్ర ఆక్వారంగానికి మరింత ఊతాన్ని ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. వాయిస్ మౌలిక సదుపాయాల అభివృద్ది, ఎగుమతులకు అయ్యే ఖర్చు, సమయాన్ని తగ్గించడానికి ఎయిర్ కార్గో నెట్వర్క్లను బలోపేతం చేయడం, వన్ ఎయిర్పోర్ట్ వన్ ప్రోడక్ట్ వంటి విధానాలను ప్రోత్సహించడంపై చర్చించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశాఖపట్నంతో పాటు ఇతర ప్రధాన కేంద్రాలలో క్వారంటైన్, కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ సదుపాయాలను మెరుగుపరచడం ప్రాధాన్యతగా పెట్టుకోవాలని తీర్మానించడం జరిగింది. భారతదేశం ఇటీవల 38 దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను ఎగుమతిదారులు సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచించారు. రొయ్యలు, చేపల సాగులో వ్యాధుల నియంత్రణ, నాణ్యమైన విత్తనం, బ్రూడ్ స్టాక్ లభ్యత, మేతకు సంబంధించిన ధరల పెరుగుదల వంటి సవాళ్లు, సముద్రగర్భంలో వేట, స్థిరమైన మత్స్య విధానాలు సముద్ర ఆహార రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక

పథకం, పిఎల్ఐ వర్తింపుపై చర్చలు జరిగాయి. భారత్ను ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం గల సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారుగా నిలబెట్టడంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించాయి. కేవలం పరిమాణం ఆధారిత ఎగుమతుల నుంచి విలువ ఆధారిత అత్యున్నత నాణ్యమైన ఉత్పత్తుల వైపు మారడం భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల అంతర్జాతీయ బ్రాండ్ను బలోపేతం చేసేందుకు ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతలు వంటి కీలక అంశాలను చర్చించారు. సమర్థవంతమైన, నిబంధనలకు అనుగుణమైన వాణిజ్యం కోసం కోల్డ్ చైన్, ఎయిర్ కార్గో, క్వారంటైన్ వసతులతో సహా ఎగుమతి మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలను విస్తరించాల్సిన అవసరాన్ని కూడా ఈ చర్చల్లో ప్రముఖంగా ప్రస్తావించారు. ఉత్పత్తిలో గణనీయమైన వాటా కలిగిన మత్స్య సంపద ఎగుమతులను పెంచాల్సిన అవసరాన్ని, తినేందుకు సిద్ధంగా ఉండే ఉత్పత్తులు, అధిక విలువ కలిగిన చేపల జాతులు వంటి అభివృద్ది చెందుతున్న రంగాల్లో ఇంకా వినియోగంలోకి రాని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరంపై చర్చ జరిగింది. సుస్థిరత, నాణ్యతా హామీ, నియంత్రణ నిబంధనల పాటింపుతో పాటు ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని, విలువ వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వక్తలు ప్రస్తావించారు. సముద్ర ఆహార ఎగుమతుల రంగాన్ని మరింత పటిష్టంగా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రభుత్వ విధానం అవలంబించడం, బహుళ రవాణా వ్యవస్థలను మెరుగుపరచడం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమ శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లు నెలకొన్నప్పటికీ అవి మన ఎగుమతుల వృద్ధికి ఆటంకం కలిగించవని, అనేక ఊహాగానాలు ఉన్నప్పటికీ దేశ ఎగుమతుల రంగం చూపిస్తున్న స్థిరమైన పురోగతి సాధించిందన్నారు. వాయిస్ మత్స్య శాఖ సంయుక్త కార్యదర్శి సాగర్ మెహ్రా ప్రస్తుత సంస్కరణలు, ప్రాధాన్యత పథకాల ద్వారా ఉత్పత్తిని పెంచడం, మూలాల గుర్తింపు, ధృవీకరణ వ్యవస్థలను బలోపేతం చేయడం, సముద్ర లోతు, ఈఈజెడ్ వనరులలోని అపారమైన సామర్థ్యాన్ని వెలిగితీయడం వంటి అంశాలపై ప్రసంగించారు. వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి అజయ్ భదు భారత ఎగుమతుల నిర్వహణ, మారుతున్న ప్రపంచ మార్కెట్ పోకడ్లు, సముద్ర ఆహార ఎగుమతుల విస్తరణలు, ఎఫ్టీఏల పాత్ర, మార్కెట్ వైవిధ్యీకరణ, మెరుగైన పోటీతత్వం గురించి వివరించారు. ప్రపంచ ప్రమాణాలతో పోల్చితే మనకున్న లోపాలను గుర్తిస్తూ ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులను పెంచాల్సిన అవసరాన్ని, ఎగుమతి విలువలను పెంచేందుకు కోల్డ్ చైన్ అభివృద్ధి, ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలు, గొలుసుకట్టు వ్యవస్థల అనుసంధానానికి మద్దతు ఇచ్చే కీలక పథకాలను సదస్సులో పాల్గొన్న వక్తలు ప్రముఖంగా ప్రస్తావించారు. రైతుల ఆదాయం, ఉత్పత్తిని పెంచడానికి కేజ్ కల్చర్, జలాశయాల ఆధారిత జలచరాల పెంపకంపై దృష్టి పెట్టాలని సూచించారు. ముత్యాల పెంపకం వంటి అత్యంత లాభదాయకమైన ప్రక్రియల వైపు మళ్లడం ద్వారా లోతట్టు జలమత్స్య సంపద ఎగుమతి సామర్థ్యాన్ని పెంచవచ్చని స్పష్టం చేశారు. ఎగుమతుల తనిఖీ కౌన్సిల్ అధికారులు మార్కెట్ పరిధిని విస్తరించడానికి ధృవీకరణ, తనిఖీ వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు పటిష్టమైన నాణ్యతా ప్రమాణాలు, రసాయన అవశేషాల నియంత్రణ, యాంటీ మైక్రోబియల్ ప్రమాణాలు, డిజిటల్ పద్ధతిలో మూలాల గుర్తింపు వంటి అంతర్జాతీయ నిబంధనలను అమలు చేయాల్సిన ప్రాధాన్యతను వివరించారు. మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మత్స్యరంగ అభివృద్ధికి ప్రత్యేకమైన దృష్టి సారించారని, 2014లో ఆయన ప్రారంభించిన నీలి విప్లవం ఈ రంగానికి ఒక కొత్త దిశను చూపించిందన్నారు. ఎఫ్ఐడిఎఫ్, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పిఎంఎంఎస్వై, అలాగే పిఎంకెఎస్ఎస్వై వంటి పథకాలు అమల్లోకి తీసుకురావడం ద్వారా మత్స్యరంగ మౌలిక వసతులు, ఉత్పత్తి సామర్థ్యం పెరిగిందని చెప్పారు. వాయిస్ కఠినమైన ధృవీకరణ నిబంధనలు, యాంటీబయాటిక్ ఔషధాలపై నియంత్రణలు, మూలాల గుర్తింపుతో పాటు లోతట్టు జల మత్స్య సంపద నుంచి ఎగుమతుల వాటా తక్కువగా ఉండడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అత్యంత విలువైన రకాలు, కొత్త మార్కెట్ల వైపు విస్తరించాల్సిన అవసరాన్ని కూడా సదస్సులో పాల్గొన్న నిపుణులు గుర్తు చేశారు. పారదర్శకత, నిబంధనల అమలు, మార్కెట్ పరిధిని మెరుగుపరచడానికి పటిష్టమైన డిజిటల్ గుర్తింపు వ్యవస్థలు, వాటాదారుల మధ్య మెరుగైన సమన్వయం, విలువ వ్యవస్థ అంతటా మరింత అనుసంధానం అవసరమని చర్చల్లో స్పష్టమైంది. మార్కెట్ పరిధిని విస్తరించడానికి, వినియోగదారుల నమ్మకాన్ని పెంపొందించడానికి అవసరమైన సుస్థిర ధృవీకరణ విధానాలు, బాధ్యతాయుతమైన ఉత్పత్తి పద్ధతులను కూడా ఈ సదస్సులో పరిశీలించారు. సముద్ర ఆహార రంగం కోసం ప్రతిపాదిత పిఎల్ఐ విధానంపై జరిగిన చర్చలు ప్రధానంగా విలువ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం, ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వడం, పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి పెట్టాయి. నిర్దేశిత విధానపరమైన మద్దతు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ప్రపంచ సముద్ర ఆహార విలువ వ్యవస్థలలో భారత స్థానాన్ని బలోపేతం చేయడంపై కూడా ఈ చర్చల్లో ప్రముఖంగా ప్రస్తావించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, 2014 నుండి

దేశ సముద్ర ఆహార ఎగుమతుల రంగంలో గణనీయమైన పురోగతి సాధించామని, ఎగుమతుల పరిమాణం సుమారు 60% మేర పెరిగిందని చెప్పారు. అదే సమయంలో 2014లో మనం కేవలం 105 అంతర్జాతీయ మార్కెట్లకే సముద్ర ఆహారాన్ని ఎగుమతి చేసేవాళ్లం. కానీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సమర్థవంతమైన చర్యలు, కృషి ఫలితంగా ఈ సంఖ్యను 130 మార్కెట్లకు విస్తరించగలిగామని తెలిపారు. వాయిస్ చర్చలు ప్రధానంగా ప్రాసెసింగ్, పంట అనంతరం మౌలిక సదుపాయాల బలోపేతం, అధిక విలువ కలిగిన ప్రత్యేక సముద్ర ఆహారోత్పత్తుల ప్రోత్సాహం, లోతట్టు సముద్ర మత్స్య వనరుల్లో వినియోగంలోకి రాని సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం, అలానే సీవీడ్ సాగు, అలంకార మత్స్య పెంపకం, ముత్యాల రకాల జలచరాల పెంపకం, శీతల జలమత్స్య సంపద వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల ద్వారా ఎగుమతి అవకాశాలను విస్తరించడంపై కేంద్రీకృతమయ్యాయి. భారత అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంచడానికి, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి, సముద్ర ఆహార ఎగుమతుల్లో స్థిరమైన వృద్ధిని వేగవంతం చేయడానికి

0: సంపద వంటి అభివృద్ది చెందుతున్న రంగాల ద్వారా ఎగుమతి అవకాశాలను విస్తరించడంపై కేంద్రీకృతమయ్యాయి. భారత అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంచడానికి, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి, సముద్ర ఆహార ఎగుమతుల్లో స్థిరమైన వృద్ధిని వేగవంతం చేయడానికి దోహదపడే విధానపరమైన చర్యలను, సాంకేతికతను అలవర్చుకోవడం, నైపుణ్యాభివృద్ధి, ధృవీకరణలు, బ్రాండింగ్, మెరుగైన మార్కెట్ అనుసంధానాల అవసరాన్ని ప్రతినిధులు వివరించారు. సుస్థిర ఉత్పత్తి, విలువ ఆధారిత ఉత్పత్తులు, మూలాల గుర్తింపు, ధృవీకరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆవిష్కరణలు, మార్కెట్ వైవిధ్యీకరణ వంటి అన్ని అంశాలను కలుపుకుంటూ ఒక సమన్వయ విధానంతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఈ చర్చలు స్పష్టం చేశాయి. భారత సముద్ర ఆహార ఎగుమతి రంగాన్ని బలోపేతం చేయాలని కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమల ప్రతినిధులు, ఎగుమతిదారులు, పరిశోధనా సంస్థలు, పారిశ్రామికవేత్తల ఉమ్మడి సంకల్పంతో సదస్సు ముగిసింది. ఈ కార్యశాల ద్వారా భారత సముద్ర ఆహార ఉత్పత్తుల రంగానికి కొత్త అవకాశాలు లభించడంతో పాటు మత్స్యకారులు, ఆక్వా రైతులు, ఎగుమతిదారుల ఆదాయాలు పెరిగే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సు ద్వారా వెలువడిన సిఫార్సులు రాబోయే రోజుల్లో విధానాల రూపకల్పనకు, సముద్ర ఆహార ఎగుమతుల్లో భారత అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంపొందించే చర్యలకు ఎంతగానో దోహదపడతాయని భావిస్తున్నారు. సముద్ర ఆహార ఎగుమతులు ఇప్పటికే బలమైన వృద్ధిని, నిలకడను ప్రదర్శిస్తున్న తరుణంలో ప్రభుత్వంలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసే విధానం ద్వారా మత్స్యరంగంలో దాగి ఉన్న పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సదస్సు పునరుద్ఘాటించింది. మత్స్యకారులు, రైతులు, ప్రాసెసర్లు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలకు కూడా ఇవి మరిన్ని మెరుగైన అవకాశాలను కల్పిస్తాయని, ప్రపంచ మార్కెట్లో నాణ్యమైన, సుస్థిరమైన సముద్ర ఆహార ఉత్పత్తులను అందించే నమ్మకమైన సరఫరాదారుగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు. సముద్ర ఆహార ఎగుమతుల్లో 100 కోట్ల రూపాయల స్థాయిని అధిగమించే దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణానికి ఈ సదస్సు ఫలితాలు ఊతమిస్తాయని ఆశిద్దాం. విశాఖపట్టణంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై జరిగిన జాతీయ స్థాయి కార్యశాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0891-272-7244, మరొక ఫోన్ నంబర్ 0891-272-7288.

0: హలో
1: హలో,
0: హలో నమస్తే అండి. మీ పేరు
1: నమస్కారం అండి. నా పేరు రాజండి, కాకినాడ నుంచి జిల్లా పరిషత్ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి, ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: మోగ మనసులేండి, కోదారి గొట్టుంది అన్న సాంగ్.
0: ఓకేనండి, మీరు కోరిన పాట మీకోసం.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: సుజాత నుంచి ప్రకాశ్ అని మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి, ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: ఒక అప్పచెల్లి సినిమా చిత్తపట్ట చిన్న గుళ్ళతో కురిచింది వా నా పాట కావాలి మేడం.
0: ఓకేనండి, మీరు కోరిన పాట మీకోసం.

0: హలో,
1: నేను సింహాచల్ నుంచి మాట్లాడుతున్నా అండి. గోసాల ఎమ్మిడి మొగుళ్ళు అందమో హిందువులం పాట కావాలండి.
0: ఓకేనండి. మీరు కోరిన పాట మీకోసం.

0: హలో,
1: నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి.
0: నమస్తే అండి. ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: తొలికోడి కూసింది ఈ చిత్రంలో అండి.
0: పాట
1: అందమైన లోకమని ఆ పాట కావాలండి.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలు.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి. చెప్పండి, మీ పేరు?
1: నా పేరు లక్ష్మి అండి.
0: ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: మేము సూత్రధారులు మూవీలోని సాంగ్ వినాలనుకుంటున్నామండి.
0: ఓకేనండి, మీరు కోరిన
1: పాట మా వారికి అనుకుంటున్నాను.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: హలో,
1: హలో,
0: నేను నారాయణరావు అండి. గోసాల రౌడీ అల్లుళ్ళలో చిలక శ్యామ పాట కావాలి.
1: ఓకేనండి. మీరు కోరిన పాట వస్తుంది, విని ఆనందించండి.

0: హలో,
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు వౌలుడి మేడం, కడప నుండి మేడం.
0: ఓకేనండి. ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: మహాకాళ క్షేత్ర చిత్రంలో జా వెళ్ళి పిలిచేను నిన్ను నన్ను పోయమ్మ అనే పాట కావాలి సార్ మేడం.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: హలో
1: హలో,
0: హలో నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు మణికంత అండి. పీఠాపురం నుంచి మాట్లాడుతున్నాను.
0: ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: బుద్ధిమంతుడు అండి.
0: బుద్ధిమంతుడిలో ఏం పాట అండి?
1: బుద్ధ మీద గువ్వ కూసింది అన్న సాంగ్.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: హలో
1: హలో,
0: హలో, చెప్పండి, మీ పేరు?
1: నా పేరు తాతయ్యండి. భోగాపురి మాట్లాడుతున్నానండి.
0: ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: చిల్లరకోట చిట్టమ్మ సినిమా నుంచి చుక్కల్లో పెంచుక పాట కావాలండి.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధురిమ పాత చిత్రగీతాలు వింటారు. ముందుగా జీవనజ్యోతి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాట

0: అబ్బోసి చిన్నమ్మ,
1: అబ్బోసి చిన్నయ్య,
0: అబ్బోసి చిన్నమ్మ,
1: అబ్బో అబ్బో అబ్బో అబ్బో. తర్వాత చదువుకున్న అమ్మాయిలు చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాట

0: తర్వాత ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. చిత్రం రైతు బిడ్డ.
1: అప్పుడే అక్షరాలన్నీ నేర్చేసుకున్నారే.
2: అక్షరాలు అవే అయినా అర్థాలు వేరు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: మధుమంజరి చిత్రగీతాలు వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. చిత్రం సూర్య ఐపీఎస్.

0: తర్వాత ఎంఎం కీరవాణి చిత్ర పాడిన పాట వింటారు. చిత్రం ప్రియరాగాలు.
1: ప్రియ వసంత గీతమా

0: విశాఖపట్నం కేంద్రం సమయం 12:30.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కును సందర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఫీఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతా అధిపతులు సమావేశంలో పాల్గొంటారు. భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ ఈ కూటమిలో ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. ఇంతకుముందు 2012, 2016, 2021 సంవత్సరాల్లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కును సందర్శించారు. దేశంలో చిరుతలు అంతరించిపోయిన తర్వాత వాటిని తిరిగి అడవుల్లోకి ప్రవేశపెట్టేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు చీత పురోగతిని రాష్ట్రపతి సమీక్షించారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులపై అధికారులు రాష్ట్రపతికి వివరించారు. అనుకూలమైన నివాస స్థలం, తగినంత వేటాడే జంతువుల సంఖ్య, మానవ జోక్యం చాలా తక్కువగా ఉండడం వల్ల దేశంలోనే మొదటి చిరుతల పునరుద్ధరణ ప్రాంతంగా కూనో నేషనల్ పార్కును ప్రాజెక్టు చీత కింద అభివృద్ధి చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు నుండి యూజీసీ నెట్ 2026 పరీక్షలను ప్రారంభిస్తుంది. ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో 30వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తున్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలనుకునే, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థుల కోసం ఈ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ 2లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ మధ్య గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ నుంచి అనుమతి లభించడంతో ముఖ్యమంత్రి రక్షణ మంత్రిని కలవడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. మంగోలియా పర్యటనలో ఆయన అక్కడి నాయకత్వాన్ని కలుస్తారని, అలాగే ఆ దేశ విదేశాంగ మంత్రి బి బాట్సెట్సెక్తో చర్చలు జరుపుతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అనంతరం జయశంకర్ 24, 25 తేదీల్లో దక్షిణ కొరియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రి చో హ్యూన్తో చర్చలు జరుపుతారు. అలాగే గురువారం జెజులో జరగనున్న శాంతి సదస్సులో కీలక ప్రసంగం చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రతా సమస్యలపై చర్చించడానికి స్విట్జర్లాండ్లో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు సమావేశమైన తరుణంలో ఇరాన్తో జరుపుతున్న చర్చలు పురోగతి సాధిస్తున్నాయని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తెలిపారు. సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడిన వాన్స్ ఈ చర్చలు

ఇప్పటికే ప్రోత్సాహకరమైన ఫలితాలిచ్చాయన్నారు. ఈ చర్చలు ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమంపైనే కేంద్రీకృతమైనప్పటికీ ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కాల్పుల విరమణను కొనసాగించే ప్రయత్నాలతో సహా ప్రాంతీయ భద్రతా సమస్యలు కూడా ఇందులో ప్రముఖంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఈరోజు ప్రపంచ వర్షారణ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వర్షారణ్యాల ప్రాముఖ్యతను తెలియజేయడానికి, వాటి పరిరక్షణకు అవసరమైన చర్యలను ప్రోత్సహించడానికి దీనిని జరుపుకుంటారు. భూమిపై ఉష్ణోగ్రతలను స్థిరంగా ఉంచడంలో, ప్రపంచవ్యాప్తంగా వర్షపాతాన్ని సమతూకంలో ఉంచడంలో వర్షారణ్యాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రపంచానికి అవసరమైన ప్రాణవాయువు ఆక్సిజన్లో దాదాపు 20% ఈ వర్షారణ్యాల నుంచే అందుతుంది. భూమిపై ఉన్న మొత్తం మొక్కలు, జంతు జాతుల్లో సగానికి పైగా వర్షారణ్యాల్లోనే నివసిస్తున్నాయి. లక్షలాది గిరిజన తెగలకు ఆవాసంగా ఉంటూ జీవనాధారాన్ని అందిస్తున్నాయి. ఫిఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు ఉదయం వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ప్రపంచకప్ చరిత్రలో ఈజిప్టుకు ఇదే మొట్టమొదటి విజయం. ఈ విజయంతో ఈజిప్ట్ గ్రూప్ జీలో మొదటి స్థానానికి చేరుకుంది. అంతకుముందు ఫ్లోరిడాలో క్యాప్ వెర్డే ఉరుగ్వే మధ్య జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో 2-2 డ్రా అయింది. అలాగే నిన్న రాత్రి కాలిఫోర్నియాలో జరిగిన ఇరాన్ బెల్జియం జట్ల మధ్య జరిగిన గ్రూప్ జీ మ్యాచ్ గోల్సేమీ లేకుండా డ్రాగా ముగిసింది. అంతకుముందు అట్లాంటాలో జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో సౌదీ అరేబియాపై స్పెయిన్ 4-0 ఘన విజయం సాధించి తదుపరి రౌండ్కు తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. స్పెయిన్ ఇప్పుడు 2 మ్యాచ్ల నుండి 4 పాయింట్లతో ఉండగా సౌదీ అరేబియా 1 పాయింట్తో కొనసాగుతోంది. ఎఫ్ఐహెచ్ హాకీ ఉమెన్స్ నేషన్స్ కప్ గెలుచుకున్న భారత మహిళల హాకీ జట్టును ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఈ విజయం జట్టు కఠోర శ్రమ, అంకిత భావం, సమిష్టి కృషికి నిదర్శనమని ఉపరాష్ట్రపతి అన్నారు. ఈ ఘనత పట్ల దేశం గర్విస్తోందని, మరిన్ని విజయాలు సాధించి దేశానికి మరెన్నో కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. జూలై 14 నుండి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్తో క్రికెట్ సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి 15 మంది సభ్యులతో కూడిన వన్డే జట్టును ప్రకటించింది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా ఈ జట్టులో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు తిరిగి జట్టులోకొచ్చారు. వీరితో పాటుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, గుర్నూర్ బ్రార్లను బీసీసీఐ జట్టులో చేర్చింది. 3 మ్యాచ్ల ఈ వన్డే సిరీస్ జూలై 14 ఎడ్జిబాస్టన్లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జూలై 16 కార్డిఫ్లో 2వ మ్యాచ్, జూలై 19 లార్డ్స్ మైదానంలో చివరి వన్డే మ్యాచ్ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగురి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 6 పెరిగింది. మరణించిన వారిలో 2 మహిళలు, 1 చిన్నారి ఉన్నారు. గాయపడిన మరో 25 మంది జల్పాయిగురి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న సుమారు 32 మంది ప్రయాణికులతో వెళుతున్న నార్త్ బెంగాల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, జిల్లా పరిపాలనాధికారులు, స్థానిక నివాసులు సహాయ చర్యలు ప్రారంభించారు. రవాణా శాఖ సహాయ మంత్రి ఆనందమయ్ బర్మన్ ప్రమాద స్థలాన్ని, ఆసుపత్రిని సందర్శించారు. గాయపడిన వారికి అన్ని రకాల వైద్య సహాయం అందిస్తామని, మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందిస్తామని హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కును సందర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోల్

0: మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఫిఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో విగ్రహాల తయారీ సిహెచ్వి రజనీకుమారి గారితో పరిచయం వింటారు.
1: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన ముందు రజనీకుమార్ గారు ఉన్నారు. వీరి ప్రవృత్తి వివిధ మెటీరియల్స్తో, అంటే మట్టి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఫైబర్తో విగ్రహాలు తయారు చేయడం, చిత్రలేఖనం, తర్వాత వెంట్రిలోకిజం కూడా వీరు చేస్తూ ఉంటారు. నమస్కారం అండి రజనీకుమార్ గారు.
2: నమస్కారం అండి.
1: ముఖ్యంగా మీరు చేస్తున్న వృత్తి టీచర్.
2: అవునండి.
1: కానీ మరి మీ ప్రవృత్తి చూస్తే మీకు చిత్రలేఖనము, పెయింటింగ్, తర్వాత రకరకాల వస్తువులతో బొమ్మలు, విగ్రహాలు తయారీ ఉంటున్నాం కదా.
2: అవును.
1: ఎప్పటి నుంచి మీరు ఈ యొక్క ఆర్ట్లోకి వచ్చారు?
2: సార్, నేను 1996-97 సంవత్సరాల్లో రాజమండ్రిలో బీఈడీ చేయడం జరిగింది. అక్కడ మా గురువు గారు అయినటువంటి ఎన్ఎస్ శర్మ గారు చిత్రలేఖనంలో మరియు శిల్పంలో కూడా ఉపాధ్యాయులు. ఆయన దగ్గర నుంచి నేను ఇన్స్పిరేషన్ పొంది ఆ రోజు నుంచి కూడా చిత్రలేఖనం మీద, అలాగే ఈ శిల్పాలు చేయడం మీద దృష్టి కేంద్రీకరించాను. ఖాళీ సమయాల్లో ఈ బొమ్మలు చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటానండి.
1: అంటే ట్రైనింగ్ ఏమైనా అవసరం ఉంటుంది దీనికి సాధారణంగా, మామూలుగా, లేకుంటే హాబీతో చేయొచ్చు అంటారా, లేకుంటే ఆ టేస్ట్ ఉండాలంటారా మనిషి?
2: ఆ టేస్ట్ ఉండాలండి, అలాగే నేర్చుకోవాలనేటువంటి పట్టుదల కూడా ఉండాలా. సహజంగా నాకు చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయటం మీద కానివ్వండి, లేదా బొమ్మలు చేయటం మీద ఇంట్రెస్ట్గా ఉండేది. దీనిని ఆయన దగ్గర పదును పెట్టుకోవడం జరిగింది. 2 సంవత్సరాల పాటు ఆయనతోటే ఉండి ఆ మెళకువలు కొన్ని తెలుసుకోవడం జరిగిందండి.
1: అంటే మీకు గురువుల వారు కాకుండా ఇన్స్పిరేషన్ ఇచ్చారు?
2: మా తాతగారు చిన్నప్పుడు మట్టితోటి బొమ్మలు చేసేవారు, వినాయకుడు బొమ్మలు, ఈ ఏనుగు బొమ్మలు. ఇలా నాకు చిన్నప్పటి నుంచి కూడా, చదువుకునే వయసు నుంచి కూడా చిన్న చిన్న బొమ్మలు చేస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో హీమ్యాన్ అని, రోబోట్ అని, టీవీల్లో వచ్చే సీరియల్స్ని చూసి చేస్తూ ఉండేవాడండి. అలా కంటిన్యూ అయింది. మా ఫాదర్ వచ్చేసి ఆర్టిస్ట్ అండి, కాబట్టి నాకు మా కుటుంబం మొత్తం కూడా ఆర్టిస్టులతోటి సంబంధం ఉంది. ఇక ప్రోత్సాహం వచ్చేసి ఒక రకంగా చిత్రకళకి వీటికి ప్రోత్సాహం తక్కువేనని చెప్పాలండి, కానీ అది నా ఇంట్రెస్ట్ మీద డెవలప్ చేసుకుంది.
1: అంటే మీరు ప్లాస్టర్ ప్యారిస్, మట్టి, ఫైబర్తో చేస్తాను చెప్తున్నారు కదా, రకరకాల మెటీరియల్స్తో ఒక వస్తువును తయారు చేయడం, అంటే ఒక బొమ్మను తయారు చేయడం, కానీ వీటిలో తేడా ఏంటి అంటారు? ఏది చేస్తే బాగుంటుంది, అంటే ఏ యొక్క మెటీరియల్తో చేస్తే ఆకారానికి కానీ మంచి షేప్ వస్తుంటారు?
2: వీటిల్లో ఏదైనా బాగానే ఉంటుంది కానీ అండి, ప్రధానంగా ఈరోజు ఫైబర్ తోటి తయారు చేసే విగ్రహాలు అయితే చాలా బాగా అందంగా ఉంటాయి. వాటితో పాటు అవి తేలిగ్గా ఉండటానికి, మనం ఎక్కడిదాకైనా ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందండి. దీంట్లో కొద్దిగా రిస్క్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఫైబర్ విగ్రహాలే బాగుంటాయండి. ఇకపోతే మన ఇళ్లలో పెట్టుకోవడానికి వచ్చేసి చిన్న చిన్న బొమ్మల్ని, అంటే ఒక అడుగు లోపు లేదా అడుగు సైజులో బొమ్మలు అయినట్టయితే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి కనుక మనం చేసుకున్నట్టయితే అందంగా ఇంట్లో అలంకరించుకోవడానికి బాగుంటాయి. అలాగే సిమెంట్ బొమ్మలు వచ్చేసి ఇక తక్కువ దూరం తీసుకెళ్ళాయి, లేదా పర్మనెంట్గా పెట్టుకోవటానికి ఒక దగ్గర ఉండేటువంటి అయితే సిమెంట్ బొమ్మలు బాగుంటాయి. మొత్తం మీద ఈ ఫైబర్ తోటి తయారు చేసినటువంటి మాత్రం ఎక్కడైనా ప్రతిష్ఠించడానికి సెంటర్స్లో అవి బాగుంటాయి సార్.
1: ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, మట్టి, ఫైబర్ నుంచి బొమ్మలు చేస్తాం, విగ్రహాలు చేస్తాం చెప్తున్నారు కదా,
2: అవునండి,
1: దీంట్లో మీరు దేంట్లో ఎక్స్పర్ట్ అంటారు?
2: అంటే ఇక్కడ ఒకటేనండి, మొట్టమొదట దేనితో చేసినప్పటికీ మొట్టమొదట మనం తయారు చేయవలసింది మట్టితోటి అండి. దీనిని వాషుడ్ క్లే తోటి కానీ లేదా చైనా క్లే తోటి కానీ ఇవి మనం తెప్పించుకోవాల్సి ఉంటుంది. ఈ జాడీల ఫ్యాక్టరీ వాళ్ళు అమ్ముతారు. ఇది చాలా మెత్తగా ఉంటుందండి మట్టి. ఈ మట్టితోటి మొట్టమొదట ఒక ఆకారాన్ని తయారు చేస్తాను. దీనికి ఒక బస్ట్ సైజ్ బొమ్మ చేయాలంటే 10-15 రోజులు పడుతుందండి. మనం ఫైబర్తో చేయండి లేదా సిమెంట్తో చేయండి, పీఓపీతో చేయండి, మొట్టమొదట తయారు చేయవలసింది మట్టితోటి. దీనిని మనం అచ్చు తీస్తామండి. అచ్చు తీసిన తర్వాత మనకి పీఓపీనా, ఫైబరా, లేదా సిమెంట్ అనేటువంటి చూసుకుని ఆ మెటీరియల్ని అచ్చులో వేసి మనకు కావాల్సినటువంటి బొమ్మ తీసుకుంటామండి.
1: అంటే మరి రజనీకుమార్ గారు మట్టితో ప్లాస్టర్ ప్యారిస్ అని చేస్తాను అంటున్నారు కదా, అంటే మనం చేస్తున్నప్పుడు జాగ్రత్త తీసుకోవాలంటారా, లేకుంటే వాటికి వల్ల మనకి మనిషికి చేతులు కావడం కానీ, లేకుంటే బొబ్బలు రావడం కానీ?

0: సాధారణంగా
1: సాధారణంగా అండి, ఇప్పుడు మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి ఈ అచ్చు తీసుకునేటప్పటి నుంచే కొంత జాగ్రత్తలు తీసుకోవాలండి. మొట్టమొదట మనం మట్టితోటి బొమ్మ చేసుకున్న తర్వాత ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటువంటిది నేలలో కలిపిన వెంటనే గడ్డగట్టిపోతూ ఉంటుందండి త్వర త్వరగా. కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో దీన్ని తీసుకోకూడదు. అదే రకంగా కొద్ది కొద్దిగా తీసుకొని కలిపేసుకొని వెంట వెంటనే పూసేసుకుంటూ ఉండాలి. ఇలా పూసిన తర్వాత మనం ఈ అచ్చులు ఒకదానికొకటి అంటుకోకుండా ఈ సబ్బు ఇలాంటి బాగా జిగురు ఉండేటువంటి వాటిని పేస్ట్ని కనుక మధ్యలో రాసినట్టయితే ఈ అచ్చులు రెండు త్వరగా విడిపోవటానికి ఇది ఉంటుందండి. అదే రకంగా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ క్యూరింగ్ అయ్యే కొద్దీ వేడి వస్తుందండి కొంచెం, అది పెద్ద భయపడాల్సిన పని లేదు. ఇది పీఓపితో తీసుకునేటప్పుడు జాగ్రత్తలు అండి ఇవి. ఇక ఫైబర్తో చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ ఫైబరు రెజిన్ కలిపిన తర్వాత మనం రెండు రకాల కెటలిస్ట్ని అందులో మిక్స్ చేస్తామండి. ఇది మిక్స్ చేసిన దగ్గర నుంచి అది చాలా స్పీడ్గా గడగడిపోతూ విపరీతమైన హీట్ వచ్చేస్తుందండి. అవి రెండు కెమికల్స్ కాబట్టి చేతి మీద పడితే కాలే ప్రమాదం ఉందండి. కాబట్టి వీలైతే గ్లౌజులు లాంటివి ఉపయోగించుకొని చాలా జాగ్రత్తగా చాలా స్పీడ్గా చేయాల్సిన వర్క్ అండి. వీటిలో ఫైబర్ తోటి చేయడం అనేటువంటిది కొద్దిగా రిస్క్తో కూడిన వర్క్.
0: మరి రజనీ గారు, మీరు మొదటిసారిగా ఏ విగ్రహాలు చేశారు? మీకు ఏ విగ్రహాలకు అంటే మీరు కమర్షియల్గా చేస్తుంటారా, లేకుంటే ఇండివిజువల్గా మీరు ఒక చేస్తుంటారా, లేకుంటే దీని ద్వారా మీరు ఆర్డర్స్ ఏం తీసుకుంటారా, ఎట్లా చేస్తుంటారు మీరు విగ్రహాలు?
1: సార్, నేను వివేకానంద స్వామి అభిమానిని సార్ మొట్టమొదటిగా. మా విద్యాశాఖ కార్యాలయం ముందల వివేకానంద స్వామి బొమ్మ పెట్టాలి అనే ఉద్దేశంతో ఒక మాస్టర్ గారు రిటైర్ అయిన సందర్భంలో ఇలాగే బొమ్మ పెట్టిద్దాం సార్ అంటే మీరు చేయండి సార్, ఎంత ఖర్చు అయితే నేను ఇస్తానన్నారు. ఆ రకంగా మొట్టమొదట నేను స్వామి వివేకానంద బొమ్మ చేశాను సార్. ఆ మహానుభావుని యొక్క బొమ్మలు దగ్గర దగ్గర 10 బొమ్మల దాకా నేను చేసిన వివిధ పాఠశాలల్లో కాలేజీల్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు సార్, అది నా అదృష్టం. ఇక తర్వాత ఈ ప్రతిభను చూసినటువంటి మా ఎమ్మెల్యే గారు పిలిపించి వాళ్ళ తాతగారి విగ్రహాలు అలాగే అంబేద్కర్, సివి రామను, మోక్షగుణ విశ్వేశ్వరయ్య ఇలాంటి విగ్రహాలు చేయమని ప్రోత్సహించారు సార్. ఇక అదే రకంగా ఈ వర్క్ను చూసి పిలిపించి కొంతమంది విగ్రహాలు అడిగి చేర్చుకోవటం జరుగుతుంది సార్. ఖాళీ సమయాల్లో వాళ్ళకి ముందుగానే చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది, బాబు కొద్దిగా లేట్ అవుతుంది ఎందుకంటే నాకు అవుట్ ఆఫ్ టైంలో నేను చేసేది కాబట్టి నా మీద ఇంట్రెస్ట్ నమ్మకం ఉండే వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రమే చేయడం జరుగుతుంది సార్. ఇది కమర్షియల్ స్థాయిలో నేను చేయట్లేదు సార్.
0: తర్వాత రజన్ కుమార్ గారు, ఇప్పుడు ఒక మీరు విగ్రహాన్ని తీయాలనుకున్నారు, అప్పుడు ఫీచర్స్ ఎట్లా తీసుకుంటారు? అంటే ఒరిజినల్ ఫోటో, ఇప్పుడు మనకు అంబేద్కర్ ఉన్నారు అనుకోండి, ఒరిజినల్ ఫోటో తీసుకుంటారా, లేకుంటే సాధారణంగా మీకు ఊహలో ఉన్నట్టుగా తీసుకుంటారా, అంటే మీకు ఒక మోడల్ ఏంటిదంటే ప్రామినెంట్ గా?
1: ఎక్కువగా జనాల్లో ఏదైతే బాగా తెలిసినటువంటి బొమ్మ ఉందో దాన్నే తీసుకుంటాం సార్. మొట్టమొదటి బొమ్మని ఒక్క బొమ్మ ఒక యాంగిల్లో ఉన్న బొమ్మ ఇచ్చే చేస్తే సరిపోతుంది. చాలా మంది అంటూ ఉంటారు ఎలాగా మీరు చేయగలుగుతారని, అది మరి బై బర్త్ ప్రాక్టీస్ తోటి అలా వచ్చేసింది. మరి శిల్పులు అందరూ కూడా ఇదే రకంగా చేస్తూ ఉంటారు. అయితే ఎక్కువ యాంగిల్స్లో బొమ్మలు ఉన్నట్లయితే ఇంకా బాగా వెనుక భాగం కూడా ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది సార్. కాబట్టి మనం తీసుకునేది బాగా జనాలకు తెలిసినటువంటి ఫోటో. స్వామి వివేకానంద ఉన్నారు టర్బన్ చుట్టుకొని ఇలా చేతులు కట్టుకుని, ఆ బొమ్మే బాగుంటుంది. మన దగ్గర చాలా బొమ్మలు ఉంటాయి, వాటి అన్నింటినీ మనం పరిగణలోకి తీసుకోం సార్. అలాగే ఊహాత్మకమైనటువంటి లేదా సృజనాత్మకత శిల్పాలు కానివ్వండి చిత్రాలు కానీ గీయాలంటే మన ఇమాజినేషన్ కావాల్సిన అవసరం ఉంటుందండి. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఉన్నాడు, అల్లూరి సీతారామరాజు డైరెక్ట్గా చేసేయచ్చు, లేదు ఒక బాణం ఇలా విల్లు ఎక్కుపెట్టి వేస్తున్నట్టు కూడా చేయొచ్చు, అది ఇమాజినేషన్. కాబట్టి ఇలాంటి మనం ఊహించుకొని గీసి తయారు చేయగలం సార్.
0: అంటే మీరు బొమ్మ గీశారు, గీసిన తర్వాత మీకు అది కరెక్ట్ గా ఉందా లేదా మీరు ఎట్లా అసెస్మెంట్ చేసుకుంటారు, లేకుంటే మీ ఫ్రెండ్స్ అసెస్మెంట్ చేస్తారా, లేకుంటే మీకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు కరెక్ట్ గా ఉందండి ఇక్కడ ఇది పోయింది అనే సందర్భాలు ఉంటాయా, ఎట్లా ఉంటాయి?
1: ముందు బొమ్మ చేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా నా మిత్రులకు చూపిస్తానండి. వాళ్ళు చూసి వాళ్ళ జడ్జిమెంట్ ఇక్కడ పర్లేదు కొంచెం ముక్కు ఎక్కువైనట్టుందా చూడని చెప్పంటే, ఇలా కొంత ఆలోచన జరిగిన తర్వాత అసలు పార్టీ వాళ్ళని ఎవరైతే మనకు బొమ్మ చెప్పారో వాళ్ళు వచ్చి చూసిన తర్వాత మొత్తం ఓకే అనుకున్న తర్వాత మాత్రమే దాన్ని అచ్చు తీయటం జరుగుతుంది సార్. ఎందుకంటే బొమ్మ పర్మనెంట్, మన టీచర్ మనకి ఏమి ఇబ్బంది లేదు. బొమ్మ 10 మంది 10 కాలాల్లో 10 మంది చూసేది కాబట్టి బొమ్మ బాగా వచ్చింది అని అందరు సాటిస్ఫై అయితేనే దాన్ని అచ్చు తీసి మిగతా ప్రాసెస్లోకి వెళ్తామండి.
0: తర్వాత అండి, మరి ఇప్పుడు మనం అంబేద్కరే కానీ లేకుంటే స్వామి వివేకానందే కానీ లేకుంటే మహాత్ముడే కానీ వీళ్ళందరూ తీసుకున్నట్లయితే మనకు సాధారణంగా ఒక రకమైన బొమ్మలు కనిపిస్తుంటాయి, కాబట్టి మనకు ఒక మనసులో ఒక పిక్చర్ ఉంది. ఆ ఫీచర్స్ వచ్చిన తర్వాత అతను చూసుకుంటాడు, అతను చూసుకొని ఇక్కడ కాలేదని అప్పుడు ఏం చేస్తాడట, మార్పులు చేసుకోవడం వీలు ఉంటుంది అట్లా.
1: సార్, ఇప్పుడు ఒక మనిషి వచ్చి నా బొమ్మను చేయండి అంటే డైరెక్ట్గా ఒక 4-5 సిట్టింగ్స్ అతన్ని ఎదురుగా కూర్చోబెట్టుకొని చేసి ఇచ్చండి. ఎందుకంటే ముందుగా ఒక ఫోటో తీసుకొని ప్రాథమికంగా ఆకారాన్ని తెలుసుకుని ఆయన దగ్గర కూర్చోబెట్టుకుని ఒక 4-5 సిట్టింగ్స్లో 4-5 రోజుల్లో సెట్ చేసేసేయచ్చు. అలా కాకుండా మీరు ఇందాక అన్నట్లు మనకి ఒక చనిపోయిన వ్యక్తి బొమ్మ చేయమని చెప్పి వస్తూ ఉంటారండి, అటువంటప్పుడు మాత్రం ఒక చిన్న సమస్య ఉంటుందండి. మనిషి రకరకాల స్టేజ్లో ఉంటాడు, 40 సంవత్సరాల వయసులో ఒక రకంగా ఉంటాడు, 60లో ఒక రకంగా ఉంటాడు, 70లో ఒక రకంగా ఉంటాడు. కాబట్టి చాయిస్ ముందు

0: అప్పగిస్తాం బాబు. నువ్వు కరెక్ట్ గా ఏ వయసులో బొమ్మిస్తే అదే రకంగా వస్తుందండి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ బొమ్మలు చేసినప్పుడు కొంత తేడా వస్తుందండి. కొన్ని బొమ్మల్ని మనం చూసి పెట్టిన తర్వాత కూడా ఇది ఆయనలాగా లేదే అని చెప్పి అంటూ ఉంటారు కొంతమంది. ఏంటంటే వాళ్ళు ఆ బొమ్మని చూసి ఉండకపోవచ్చు, వాళ్ళకి పరిచయం ఉన్న ముఖం వేరే ఉండొచ్చు. కాబట్టి ఈ విషయంలో మాత్రం జనాలకు బాగా నోటెడ్ అయినటువంటిది.
1: అయితే మీకు బాగా అప్రిషియేషన్, తృప్తి, రికగ్నిషన్ ఇచ్చిన బొమ్మలు ఎలాంటి అంటారు? అంటే వివేకానందుడు అని అంటారా, లేకుంటే అంబేద్కరా, లేకుంటే మహాత్ముడా, లేకుంటే వేరే స్కూల్ సంబంధించిన బొమ్మలే కానీ, లేకుంటే లోక సంబంధించిన బొమ్మలు చేసినవి అంటారు?
0: నాకు ఇప్పుడు దాకా చేసిన బొమ్మలన్నీ మంచి అప్రిసియేషన్ వచ్చిందండి. ప్రత్యేకంగా చెప్పాలంటే, అంటే పబ్లిక్ లో పెట్టింది ఏనుగుల పుల్లయ్య గారని, అది మార్కాపురం హెడ్ పోస్ట్ ఆఫీస్ ముందలు పెట్టిందండి. అందువలన జనాలందరికీ కూడా బాగా కనపడి ఎవరు చేశారు ఎవరు చేశారని దీనితోటి బాగా నేమ్ వచ్చిందండి. ఇంతకు ముందు చేసినవన్నీ కాలేజీల్లో పెట్టున్నాయండి, వాటి వల్ల జనాలకు ఫోకసింగ్ తక్కువ. ఇది పబ్లిక్ లో పెట్టింది కాబట్టి ఎక్కువ అప్రిసియేషన్ అందుకున్నానండి దీని నుంచి. అదే
1: అంటే ఫ్యూచర్ లో మీరు ఈ ఆర్ట్ ఇంకే రకంగా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు?
0: సార్, విద్యార్థులకు వచ్చేసి ఖచ్చితంగా నేను నేర్పుతూ ఉంటానండి, చిత్రలేఖనం కానివ్వండి, ఈ శిల్పం కానివ్వండి. అయితే నాకు చిత్రలేఖనం మీద కూడా మంచి ఇది ఉందండి, సమాజానికి ఉపయోగపడేటువంటి చిత్రాలను గీయాలని చెప్పి. అదే రకంగా ఈ మహానుభావులు అయినటువంటి వారి విగ్రహాలని, సృజనాత్మకత ఉండేటువంటి విగ్రహాలని రూపొందించాలనేటువంటిది మన కోరిక. ఆ చిత్రలేఖనంలో కానివ్వండి, శిల్పకళలో కానివ్వండి, నాకంటూ ఒక ముద్రను ఏర్పరచుకోవాలనేటువంటిది, తద్వారా సమాజానికి కూడా ఒక సందేశం లాంటిది ఏదైనా చేతైతే ఇవ్వాలనేటువంటిది నా ఉద్దేశం అండి. ఇప్పుడు చిత్రలేఖనం ఉందండి, చిత్రలేఖనంతో మనం ఎన్నైనా చేయొచ్చండి. రకరకాలైనటువంటి సమస్యల మీద కానివ్వండి, వీటి మీద మనం ఈ బొమ్మలు గీసి ప్రదర్శన ఇవ్వచ్చండి.
1: తర్వాత అండి, మరి ఇప్పుడు దీంట్లో ఈ యొక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో గానీ, ఫైబర్ తో గానీ, మట్టితో చేస్తున్న విగ్రహాలలో గానీ, దీంట్లో మనం ఏపీలో గానీ, వేరే స్టేట్ లో గానీ, వేరే ఇండియా లెవెల్లో, ఇందులో మాస్టర్స్ ఎవరు అంటారు బాగా పేరు పోస్టర్ వాళ్ళు?
0: ఈరోజు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు మద్రాసు, బాంబేలో ఉన్నారండి మంచి మంచి శిల్పులు. నాకు తెలిసి ఇక్కడ కొత్తపేట అని చెప్పి ఇక్కడ ఉన్నారండి గొప్ప గొప్ప శిల్పులు. రామలింగేశ్వరరావు గారని హైదరాబాద్లో, అట్లాగే ఇక్కడ కొత్తపేట వడయారు గారు అని చెప్పి ఇలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారండి. మా గురువు గారు ఎన్ఎస్ శర్మ గారు, ఆయన గొప్ప శిల్పి చిత్రకారుడు అండి. ఆయన నాకు ఆదర్శం, ఆయన్ని ఫాలో అవుతూ ఉంటానండి.
1: సమాజం ఉపయోగపడే ఇలాంటి ఆర్ట్కు ప్రభుత్వం నుంచి కానీ, ప్రజల నుంచి కానీ దీనికి ప్రోత్సాహానికి స్పందన ఉందంటారా?
0: ప్రజల నుంచి ఎప్పుడు స్పందన ఉంటుందండి. ప్రభుత్వం నుంచి వచ్చేసి అది కొద్దిగా కష్టమైనటువంటి పని అండి. మనం వాళ్ళతోటి తిరిగి చాలా రిస్క్ పడాలి. ఒక కళాకారుడు అంతసేపు తిరిగితే కళాకారుడిగా నిలబడలేడు ఆయన నిజానికి. ఎందుకంటే నాకు అది ఇస్తావా ఇది చేస్తాను అనేటువంటి పరిస్థితి కళాకారులకు సహజంగా ఉండదు, ఆ మనసు ఉండదు. కళాకారుడు స్వేచ్ఛగా తన పాటికి తను చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఈ రోజు నుంచి ప్రజల నుంచి వచ్చిన మద్దతుతోటే కళాకారుడికి డబ్బుల కన్నా ముఖ్యం ప్రజల యొక్క ప్రశంస సార్. కాబట్టి ఆ ప్రశంసలతోటే కళాకారుడు ఎప్పుడు ముందుకెళ్తాడు. ప్రభుత్వం అనేటువంటిది అది ప్రభుత్వ విధానాల మీద, వారి యొక్క ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. వారి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తే పని ముందుకు జరగదండి.
1: ఎనీవే, మరి రజనీ కుమార్ గారు, మీ యొక్క ప్రవృత్తిలో మీకున్న అనుభవాలను, తర్వాత మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలను, వాటి ద్వారా మీ ప్రధాన వృత్తి ముఖ్యంగా టీచింగ్ కు, ఈ రకంగా విద్యార్థులకు మీ ఆర్ట్ ద్వారా ఏ రకంగా సమాజం ఉపయోగపడుతుంది చాలా వివరాలు తెలియజేశారండి. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో విగ్రహాలు తయారీ సిహెచ్వి రజనీకుమార్ గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు స్ఫూర్తి శ్రీమతి పి నాగలక్ష్మి గారి కథానికి వినండి.
3: పద్మా, పద్మా, పద్మా, సమాధానం లేదు. సుజాత టీచర్ గుమ్మం దాటి లోపలికి వచ్చి చూసింది. మూడేళ్ల పిల్లవాడు తప్పించి ఎవరూ కనపడలేదు. పెరట్లోకి వెళ్ళి చూసింది. ఓహో, ఎవరూ లేరు. ఏంటబ్బా, పసిపిల్లవాడిని వదిలేసి ఇంట్లో ఎవరూ లేకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటారు? 10 నిమిషాలు అటు ఇటు తచ్చట్లాడింది. తిరిగి ఇంటికి వచ్చేసింది. గెడంచికి తెరలాగా కప్పిన చీర చాటు నుంచి బయటకు వచ్చింది పద్మ పిల్లిలాగా. హమ్మయ్యా అని గుండెల మీద చేతులు వేసుకుంది. కోతకెళ్ళిన పద్మ తల్లి సాయంత్రం 6 గంటలకి ఇంటికి చేరింది. అమ్మని చూడగానే వాటేసుకుని, అమ్మా అమ్మా, మరే సాయంకాలం మా టీచరమ్మ మన ఇంటికొచ్చిందే. టీచరమ్మ ఎందుకొచ్చిందే? ఏమో తెలవదమ్మా. ఏమందే? వచ్చి అటు ఇటు తిరిగింది. దొడ్లోకి వెళ్ళి కాసేపుండి వెళ్ళిపోయింది. ఏం పని మీద వచ్చిందో అడగపోయావంటే, అమ్మో నాకు టీచర్ అంటే భయమమ్మా, గెడంచి కింద దాక్కున్నానే. ఏమి టీచరమ్మో ఏమిటో,

ఎందుకొచ్చిందో గొణుక్కుంటూ, ఈ మధ్య టీచర్ అమ్మలతో సావొస్తున్నదని మా నాళ్ళు గొడవ చేస్తున్నారు కందా అనుకుంది పోలమ్మ. భర్త వెంకన్న రాగానే టీచరమ్మ చెప్పిన విషయం అతని చెవిలో వేసింది పోలమ్మ. అదో పెద్ద సంగతి ఏంటే, మన అమ్మాయిని మనం బడికి పంపట్లేదు కదా, దానికోసం వచ్చి ఉంటుందే, సరే గాని వన్నం పెట్టవే అంటూ స్నానానికి వెళ్ళాడు. వరుసగా 4 రోజులు సుజాత టీచరు పద్మ ఇంటికి రావడం, పద్మ కనబడకుండా దాక్కోవడం జరుగుతూనే ఉన్నాయి. సుజాత యథాప్రకారం 4 గంటలకి పద్మ ఇంటికి వచ్చింది. అమ్మా నమస్కారం అమ్మా, దండం పెట్టాడు వెంకన్న. నమస్కారం వెంకన్న, ప్రతి నమస్కారం చేసింది సుజాత. అమ్మగారు మీరు రోజు సాయంకాలం పూట మా ఇంటికి వస్తున్నారంట, ఎందుకమ్మా? విడియంగానే అడిగాడు వెంకన్న. పద్మ కోసం వస్తున్నా. పద్మని మీరు బడికి పంపట్లేదు కదా, అందుకని వస్తున్నాను వెంకన్న. అది బడికి వస్తే ఎట్టాగమ్మా, మా పిల్లగోడిని ఎవరు చూస్తారు? పసిపిల్లాడిని చూడడం కోసం పిల్లని చదువు మానిపిస్తావా? మరేటి చేయమంటారమ్మా? పిల్లాడిని కూడా బడిలో వెయ్యి, వాడికి 3 ఏళ్ళే కందా, అప్పుడే బడి ఏటమ్మా, ఎవరేసుకుంటారు? అదేమిటి వెంకన్న, ప్రీ స్కూల్లో వెయ్యి. ప్రీ స్కూలా అంటే ఏటమ్మా? అమాయకంగా అడిగాడు. అదే ఈ రోడ్డు చివర అంగన్వాడీ బడి లేదు, అదే ప్రీ స్కూల్ అంటే, అక్కడ పిల్లవాడిని వెయ్యి, పద్మని మా బడికి పంపించు. చదివించడం మా వల్ల ఏటవుతుందమ్మా, బోలెడు పుస్తకాలు బట్టలు కొనాలి, డబ్బు ఏడనండి వస్తుందమ్మా. డబ్బులు ఎందుకు వెంకన్న, పుస్తకాలు యూనిఫారాలు ప్రభుత్వమే ఇస్తుంది, నోట్సులు నేను కొని పెడతాలే, లేకపోతే హాస్టల్లో వేద్దాం, అప్పుడు ఖర్చంతా హాస్టలే భరిస్తుంది. గవర్నమెంటు మీ వంటి వాళ్ళ పిల్లల కోసం చాలా చాలా చేస్తుంది, ఉపయోగించుకోకపోతే ఎట్లా వెంకన్న చెప్పు. రేపటి నుండి పద్మను బడికి పంపించు అని వివరంగా చెప్పి వెళ్ళిపోయింది సుజాత. ఈ పంతులమ్మకు పనేం లేదు, విసుక్కున్నాడు. మర్నాడు, ఏమే పోలీ, ఈవేళ నువ్వు ఇంట్లో ఉండి పిల్లగోడిని చూసుకోవే, దీనిని తీసుకుని పొలం పోతా, పదవే పద్ది పొలం వెళ్దాం, బయలుదేరవే అని భార్యని కూతుర్ని కసిరాడు వెంకన్న. అదేంటయ్యా, పిల్లని బడికి పంపొచ్చు కందా? నాన్న నేను బడికి పోతానే అంది పద్మ. ఛత్, మీరిద్దరు నోరు మిండహే, మీరందరూ నేను చెప్పింది వినాల్సిందే. హూ, బయలుదేరవే పద్ది కూతురు మీద అరిచాడు. అలాగే నాన్న, భయంగా లగెత్తింది పద్మ. అక్కడ సుజాత టెన్షన్ పడుతోంది, పద్మ బడికి రాలేదు, ఏ విషయమూ ఈరోజు తెలుసుకోవాల్సిందే అనుకుంటూ పద్మ ఇంటికి వచ్చింది సుజాత. పోలమ్మా పద్మ ఏది అడిగింది సుజాత. మా ఆయన నన్ను పిల్లగాడి దగ్గర ఉండమని అమ్మాయిని పొలం తీసుకెళ్ళాడమ్మా చెప్పింది పోలమ్మ. సరేలే నేను వెళుతున్నాలే, వెళ్ళిపోయింది సుజాత. నడుస్తూనే ఆలోచించసాగింది, పద్మ తెలివిగలది, ఆ పిల్లని ఎలాగైనా చదివించాలి, ఆమె బుర్ర పాదరసంలా పనిచేసింది. మొన్న ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు బాలల హక్కుల చట్టం 2009 గురించి చెప్పారు కదా, అంతకుముందు బాలలను పనిలో పెడితే జరిమానా వేసే చట్టం ఉండనే ఉంది. సరే ఏహనేం, చూద్దాం అనుకుంది సుజాత. ఆ సాయంకాలం పొలానికి ఆఫీసర్లు టీచరు వస్తున్నారు, ఏమిటా అని చోద్యం చూస్తున్నారు అక్కడ పనిచేసేవాళ్ళు. టీచరు తమ దగ్గరికి వచ్చి పద్మను పిలవడం గమనించారు. వెంకన్న గారి పని అయిపోయిందిలే, పిల్లని బడికి పంపమని మనందరం ఎంత. ఇదిగో వెంకన్న, ఇట్రా, ఈయన లేబర్ ఆఫీసర్ గారు, ఈయన ఆర్డీఓ గారు, ఈయన గారేమో వెల్ఫేర్ ఆఫీసరు, మీ అమ్మాయిని బడికి పంపమని చెప్పడానికి వచ్చారు అని చెప్పింది సుజాత. నేను పంపనమ్మా, విసుక్కున్నాడు వెంకన్న. ఏం, ఎందుకు పంపవు అడిగారు ఆర్డీఓ. అదేంటయ్యా, కూలోళ్ళం, మామందరం రెక్కాడిస్తే గాని మాకు డొక్కాడదు, అందుకే పని చేయిస్తుండా, బడికి పంపను ధైర్యంగా చెప్పాడు. అలాగా, సరే 2 నిమిషాలుండి చూద్దాం అంటూ డిఎస్పి గారికి ఫోన్ చేశారు. ఇంతలో లేబర్ ఆఫీసర్ దగ్గరకొచ్చి నచ్చజెప్ప చూశాడు. వెంకన్న వినలేదు. సరే పోలీసులు వస్తే గాని లొంగని మొండికటమన్నమాట ఈ వెంకన్న అని అర్థమైంది అక్కడున్న అందరికీ.

0: ఐదు నిమిషాల్లో డిఎస్పీ గారు జీపులోంచి దిగారు. వెంకన్న ఎవర్రా? నేనేనయ్యా. పిల్లల్ని పనిలో పెడితే 1,000 రూపాయలు ఫైన్ కట్టాలి, జైలుకి వెళ్ళాలి తెలుసా? హోంకరించాడు డిఎస్పీ. వెంకన్నకి ముచ్చెమటలు పోశాయి, భయంతో వణికిపోతున్నాడు. అయ్యా అయ్యా బతిమలాడుతున్నాడు. నేను డబ్బులు కట్టలేనయ్యా. ఆఫీసర్లు వినలేదు. పద్మను జీప్ ఎక్కించుకుని హాస్టల్కి తీసుకుని వెళ్లారు. హాస్టల్లో చేర్చారు. ఇక అంతే, పద్మ జీవితం పూర్తిగా మారిపోయింది. చదువులో మునిగిపోయింది. 10వ తరగతి వరకు అత్యుత్తమ మార్కులతో పాస్ అయింది. తరువాత ఇంటర్మీడియట్ కూడా హాస్టల్లోనే ఉండి చదివి మంచి మార్కులతో పాస్ అయింది. తన ఈ ఉన్నత స్థితికి కారణమైన సుజాత టీచర్ ఆమె మనసులో దేవత. ఏ రోజు ఆమెను తలుచుకోకుండా ఉండేది కాదు. ఇంటర్ పూర్తయ్యాక సుజాత టీచర్ దగ్గరికి వెళ్ళింది. నమస్తే టీచర్ గారు. నమస్తే, రా పద్మ కూర్చో, ఆప్యాయంగా ఆహ్వానించింది సుజాత. టీచర్ గారు, నన్ను ఇప్పుడు ఏం చదవమంటారు? పద్మ అడిగింది. నేను టీచర్ని, నిన్ను నీలాంటి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాను కదా, మరి ఆలోచించుకో ఏం చేస్తావో. అర్థమైంది టీచర్, నేను మీలాగా టీచర్ని అవుతాను. ఓకే గుడ్, సరే వెళ్ళి వస్తాను టీచర్. ఎక్కడికి? ఇంటికి. మీ ఇంట్లో అమ్మా నాన్న ఇప్పుడు నీతో ఎలా ఉంటున్నారు? బాగుంటున్నారు టీచర్. సరే మంచిదమ్మా, అయితే ఈ పూట ఇక్కడే ఉండు, రేపు ఉదయం వెళ్దు గాని, సరేనా? సరే మేడం. భోజనం చేసి నిద్రలోకి జారుకుంది పద్మ. నిద్రలో ఆమెకి ఎన్నో కలలు. ఆ కలలో ఆమెకి టీచర్ ఉద్యోగం వచ్చింది. టీచర్గా ఉంటూనే హాస్టల్లో ఉండి వెనకబడిన పిల్లల్ని ముందుకు తీసుకొచ్చే ఉద్యోగాన్ని ఎన్నుకుందామే. పద్మకి చదువంటే ఇష్టం, చదువుకునే పిల్లలంటే మరీ మరీ ఇష్టం. ఆడపిల్లలు చదువుకుంటుంటే వారిని చదివిస్తూ ఇంకా చదువుకి దూరంగా ఉన్న ఆడపిల్లల్ని వెతికి వెతికి పట్టుకొస్తుంది. వాళ్ళ అమ్మా నాన్నలు మా అమ్మాయికి చదివేందుకు ఉద్యోగం చెయ్యాలా ఉళ్ళేలాలా అనంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తుంది. ఆడపిల్ల ఎందుకు చదువుకోవాలో చెప్తుంది. అమ్మాయిలను బ్రిడ్జ్ స్కూల్లోనో హాస్టల్లోనో చేర్పిస్తుంది. అక్కడితో ఆగదు, వాళ్ళ చదువుకి తగిన స్థాయిలో పని ఇప్పిస్తుంది. అందరూ అనుకుంటూ ఉంటారు పద్మకి పనేమి లేదా అని. పని లేకేం, ఆమెకి చాలా పని ఉంటుంది. కానీ తన వంటి కొంతమంది ఆడపిల్లలకి చదువు చెప్పించాలని, స్వావలంబన కల్పించాలని, వారికి ఆర్థిక స్వేచ్ఛన కల్పించాలని, వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేటట్టు చేయాలని, ఇంకా ఇంకా ఎన్నెన్నో ఆమె అభిలాష ఆకాంక్షలు. ఈ అభిలాష కలగడానికి కారణం ఆయన సుజాత టీచర్. ఇంతలో, పద్మా ఎంతసేపు కలలు కంటావు, నిద్రలే నిద్రలే అంటూ లేపింది. అదేం టీచర్, నేను టీచర్ని అవ్వలేదా? ఉద్యోగం చేస్తున్నాను కదా, అందరినీ పైకి తీసుకొస్తున్నాను కదా. సరే, ఇంకా 2 ఏళ్ళు అయిన తర్వాత ట్రైనింగ్ అయ్యాక ఆ కళలు నిజం చేసుకుంది. కానీ ఇప్పుడు మాత్రం ఇంటికి వెళ్ళి తరువాత డిఈడి అప్లికేషన్ పెట్టాలి, త్వరగా వచ్చేసాయి. అలాగే టీచర్.
1: మీరింతవరకు స్ఫూర్తి శ్రీమతి పి నాగలక్ష్మి గారి కథానికి విన్నారు. ఇప్పుడు ఒక కార్మిక గీతం వినండి.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చిత్రగీతాలు వింటారు. బృందావనం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ముఖ్యాంశాలు. రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2030 నాటికి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని పేర్కొన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. గడిచిన 2 ఏళ్లలో రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్దికి పలు చర్యలు చేపట్టామని వెల్లడించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మాదక ద్రవ్యాల నియంత్రణకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపిన ఈగల సంస్థ ఐజీ ఆకేఎల్ రవికృష్ణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రజాసేవల పర్యవేక్షణ, సాంకేతికత వినియోగం వంటి అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం స్వర్ణాంధ్ర విజన్ 10 సూత్రాల అమలుకు సంబంధించిన అవగాహన ఒప్పందం ఎంఓయు కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ముఖ్యమంత్రి హైదరాబాద్కు బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ బసవతార్గం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. దేశం నుంచి 2030 నాటికి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్షయ బాధితులకు పోషకాహార కిట్లను అందజేశారు. అనంతరం సత్యకుమార్ మాట్లాడుతూ క్షయవ్యాధి నిర్మూలనలో సమాజ భాగస్వామ్యం అత్యంత కీలకమని అన్నారు. ప్రజాప్రతినిధులు, సామాజిక సేవా సంస్థలు, పారిశ్రామికవేత్తలు తమ వంతు బాధ్యతగా నిక్షయమిత్ర కార్యక్రమంలో భాగస్వాములై క్షయవ్యాధి బాధితులను దత్తత తీసుకోవాలని కోరారు. ప్రజల ఆరోగ్య రక్షణకు రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల కోసం 76 మంది లబ్ధిదారులకు 68,42,000 రూపాయల చెక్కులను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ గత 2 ఏళ్ల కాలంలో పాలకొల్లు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 14,22,00,000 రూపాయలను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పేర్కొంటూ
1: మన పాలకొల్లు నియోజకవర్గంలో ఈ రోజు 76 మందికి 66,42,000 ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు అందించడం జరిగింది. ప్రతి వారం 1,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీకు చెక్కులు ఇస్తున్నామని అంటే ఇది మానవత్వమైనటువంటి ప్రభుత్వం. మీరు ఆసుపత్రుల్లో బిల్లులు తెచ్చుకుని మా ఆఫీస్కి వచ్చిస్తే మీరు ఎక్కడికి తిరగని అవసరం లేకుండా మేమే చెక్కులు ఇస్తున్నామని అంటే ఎంత బాధ్యతాయుతంగా మేమందరం కూడా పనిచేస్తున్నామో అనే విషయాన్ని అందరూ కూడా గమనించమని మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం.
0: రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్ విజయవంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా ఇప్పటివరకు 58.12% మంది ఓటర్లకు గణన పత్రాల పంపిణీ పూర్తయిందని ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 4,16,27,694 మంది ఓటర్లలో 2,41,93,304 మందికి పత్రాలు అందజేసినట్టు పేర్కొన్నారు. అలాగే ప్రజల నుంచి వచ్చిన 8,45,108 పత్రాలను ఇప్పటికే డిజిటలైజ్ చేసినట్టు తెలిపారు. ఓటర్ల వివరాలను మరింత పారదర్శకంగా ఖచ్చితంగా నమోదు చేయడం కోసం ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల యంత్రాంగం సమర్థవంతంగా నిర్వహిస్తోందని వివేక్ యాదవ్ తెలిపారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈరోజు నుంచి 27వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వ్యవసాయ శాఖ సంచాలకులు మంజీర్ జిలానీ సమూన్ ఒక ప్రకటనలో తెలిపారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో వాతావరణ మార్పుల ప్రభావం, ముఖ్యంగా ఎల్నినో పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగంలో ఏర్పడే సవాళ్లు, వాటిని ఎదుర్కొనేందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన నివారణ చర్యలపై నిపుణులు అవగాహన కల్పించనున్నారని చెప్పారు. అలాగే పప్పు ధాన్యాల పంటల సాగు విధానాలు, మెరుగైన దిగుబడుల సాధనకు అవసరమైన సాంకేతిక సూచనలు, పంటల నిర్వహణ పద్ధతులు, నీటి వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై రైతులకు వివరించనున్నట్టు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గడిచిన 2 ఏళ్లలో రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్దికి పలు చర్యలు చేపట్టామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఆలయాల్లో ధూప దీప నైవేద్య పథకం అమలుతో పాటు దేవాలయాల్లో నిర్మాణ అభివృద్ది పనులు చేపడుతున్నామని వెల్లడించారు.

0: చారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో భజన మందిరాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని మంత్రి తెలియజేస్తూ,
1: 6,137 ఆలయాల్లో ధూపదీప నైవేద్యం స్కీమ్ లో 73 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా ఇవాళ పనులు ప్రారంభించి మొదలుపెట్టి చేస్తూ వస్తుంది. ఎక్కడైతే మాకు ఆలయం లేదు, ఆలయం కావాలని అడుగుతారు, ఆ యొక్క ఆలయాలు నిర్మాణానికి మొదటగా 5,000 ఆలయాలను నిర్మాణం చేయాలని చెప్పి ఇవాళ అమలు పరుస్తూ ఈ శ్రీవాణి భజన మందిరాల్ని 3 కేటగిరీల కింద చేయడం జరిగింది. ఈ యొక్క స్థలాల్ని చూపించగలిగితే అక్కడ ఆ ప్రాంతంలో ఈ భజన మందిరాల ఏర్పాటుకి నిధులు కేటాయిస్తున్నాం.
0: ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ ఎన్టీఆర్ జిల్లా విభాగం ఆధ్వర్యంలో నషా ముక్త భారత్ వారోత్సవాల్లో భాగంగా విజయవాడలో నిర్వహించిన వాకథాన్ కార్యక్రమంలో ఈగల్ టీం ఐజీ ఆకే రవికృష్ణ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని, సంబంధిత సమాచారం ఉంటే ప్రజలు 1972 నంబర్కి ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. యువతను సరైన మార్గంలో నడిపించడమే లక్ష్యంగా నషా విముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టామని, పొగాకు రహిత విద్యా సంస్థల కార్యక్రమం, డ్రగ్స్ వద్దు బ్రో వంటి అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. అనంతపురం జిల్లాలో ఈ నెల 28న నిర్వహించనున్న పోలియో చుక్కలు కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో పల్స్ పోలియో 2026పై నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 1,289, పట్టణ ప్రాంతాల్లో 334 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇందుకోసం 5,247 మంది సిబ్బందిని నియమించినట్టు తెలిపారు. తిరుపతి జిల్లాలోని పుల్లంపేట మండలం ఉడుమవారిపల్లి సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో 2 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. కడప చెన్నై ప్రధాన రహదారిపై తిరుపతి నుంచి కడప వెళ్తున్న బస్సు లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి మన్నెపల్లి రామప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి పునీత్ సాయి విద్యార్థిని ఎస్విద కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రపంచ వర్షారణ్యాల సంరక్షణ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వర్షారణ్యాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం, వాటి పరిరక్షణకు ప్రోత్సాహం కల్పించడం లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 22న జరుపుకుంటారు. తొలిసారిగా 2017 జూన్ 22 తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రపంచ వాతావరణ సమతుల్యతను కాపాడడంతో పాటు జీవ వైవిధ్యానికి వర్షారణ్యాలు కీలకంగా నిలుస్తున్నాయి. వర్షాలు ఉష్ణోగ్రతలను నియంత్రించడం, గాలి నాణ్యతను మెరుగుపరచడం, పర్యావరణ సమతుల్యతను పరిరక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అటువంటి వర్షారణ్యాల పరిరక్షణ గురించి తెలియజేయడమే ఈ దినోత్సవ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు, లేదా MyGOV.in వెబ్సైట్కు, లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. ఈగల్ ఆధీనంలో రూపొందించిన 1972 హెల్ప్లైన్ ప్రచార పత్రికలను ఆయన నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2030 నాటికి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని పేర్కొన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. గడిచిన 2 ఏళ్లలో రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి పలు చర్యలు చేపట్టామని వెల్లడించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మాదక ద్రవ్యాల నియంత్రణకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపిన ఈగల్ సంస్థ ఐజీ ఆకే రవికృష్ణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
3: చాలా రోజుల తర్వాత.
4: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
3: అరే అంతేనండి, 60 రూపాయలే.
4: ఓహో, ఇప్పుడు

0: క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
1: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
0: మరి రెండోది?
1: అరే, డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
0: బాబోయ్, బతికించింది యూపీఐ.
1: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ప్రసార విశేషాలు వింటారు. ఈ ప్రసారంలో 2:31 శ్రీ కొరడ రామయ్య బృందం వారి రాముని పుట్టుక తప్పెటి గుళ్ళు వింటారు. తర్వాత శ్రీ వీర్నాల గోపీసాయి బృందం వారి జానపద గేయాలు వింటారు. సాయంత్రం 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు, చిత్రగీతాలు వింటారు. 6:00 ఉద్యోగ వార్తలు వింటారు. చదివినవారు శ్రీ బి రాజు. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి. ఇక 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం వంటి అంశాలు ప్రసారమవుతాయి. 7:00 ప్రసార విశేషాలు. 7:15 వ్యవసాయ పాఠశాలలో ప్రత్తి పంట సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలు అనే అంశంపై గుంటూరు జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లామ్ నుంచి విచ్చేసిన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ రాజామణి గారి ప్రసంగం వింటారు. విజయవాడ కేంద్రం నుంచి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. 8:00 స్వరమాలిక, చిత్రగీతాలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని వివరాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

మహిళావాణి ఫోన్ ఇన్ లైఫ్ కార్యక్రమానికి స్వాగతం అండి. మరి మహిళలు, మీరందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సోమవారం రానే వచ్చేసింది. మరి అంశం ఏంటి అని అనుకుంటున్నారా? అంశం ఏం లేదండి, చాలా అవసరమైంది కూడా. మనం అడవులను ఎలా కాపాడుకోవాలి, ఇదండి ఈనాటి అంశం. మరి ఈ అంశంపై మన శ్రోతలు, మహిళా శ్రోతలు మాత్రమే కాల్ చేసి తన అభిప్రాయాన్ని తెలియజేయవలసి ఉంటుంది. మరి అలా తెలియజేయాలంటే మీరు కాల్ చేయవలసిన నంబర్లు 2727244, మరో నంబర్ 2727288. ఇవండి నంబర్లు. మరి విశాఖేతరులైనా, అలాగే చరవాణి ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే కోడ్ను జత చేసి ఇప్పుడు చెప్పిన నంబర్లు, అంటే 2727244, మరో నంబర్ 2727288 అనే నంబర్కు డయల్ చేయవలసి ఉంటుంది. అంశం మరొక్కసారి తెలియజేస్తున్నాను, మనం అడవులను ఎలా కాపాడుకోవాలి. మరి అడవులు చాలా ముఖ్యం కదా, మరి వీటిని ఎలా కాపాడుకోవాలంటారు అంటే చూడండి, 4 రకాలు సలహాలు సూచనలు చెప్పుకున్నాం అనుకోండి, మనకి ఇంకా ఎక్కువ తెలుస్తుంది కదా. మన ఒక్కరు అభిప్రాయం ఎలాగో మనకు ఉంటుంది, 4 నుంచి కూడా మనం అభిప్రాయం తెలుసు.

0: తెలుసుకుంటే ఇంకా ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఏమంటారు? మరి దానికి కానీ మీరు చేయవలసిన నంబర్లు అయితే నేను చెప్పాను. మన శ్రోతలు ఈనాటి ఫోన్ ఇన్ లైఫ్ అంశంకి మనం అడవులను ఎలా కాపాడుకోవాలి, ఇదండి ఈనాటి అంశం. మనందరికీ తెలుసు, పర్యావరణం పచ్చగా చల్లగా హాయిగా ఉండాలంటే చెట్లు ఉండాలని కదా. మరి మొక్కలు లేకపోతే ఎలా చెప్పండి? మనం ఎన్నో రకాల వస్తువులు అయితే కొనుక్కుంటూ ఉంటాం, గాలిని ఎలా కొనుక్కుంటాం చెప్పండి? అంటే కోవిడ్ సమయంలో అయితే మనం చాలామంది ఆక్సిజన్ కూడా దొరక్క చాలా ఇబ్బంది పడ్డారు. గాలిని కూడా కొనుక్కోవడం ఏంటండి చెప్పండి? అది న్యాచురల్గా మనకి భగవంతుడు ప్రసాదించింది. మన పర్యావరణాన్ని మనం కాపాడుకుంటే మనకి చక్కగా దొరుకుతుంది కదా. మరి తొలి శ్రోతను పలకరిద్దాం, ఏమంటున్నారు? హలో.
1: హలో మేడం, నమస్తే.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్
1: చేస్తున్నారు?
0: అవునండి, భలే కనిపెట్టేశారే
1: మేడం. మేడం నా పేరు నాగమణి, కాకినాడ నుండి కాల్ చేస్తున్నాను.
0: మీ పేరేంటండి?
1: నాగమణి మేడం.
0: నాగమణి గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను మేడం. మీరు మానస గారు సంభాషణ ఎంతో బాగుంటది మాకు.
0: ధన్యవాదాలండి. మరి ఈనాటి అంశం చూడండి, మనకి ఫోన్ కూడా దొరకడం కూడా చాలా అదృష్టం కదా లైన్. మరి అదృష్టం చక్కగా సద్వినియోగం చేసుకుంటూ మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి.
1: నిజంగా అడవుల్ని ఎలా కాపాడుకోవాలంటే మీరు అన్నట్టు చూడండి, మొక్కల్ని నాటాలి. ఇప్పుడు మనం చాలా మంది వృక్షాలు అయ్యే వరకు ఉంచుతున్నారు మేడం. ఏదో కాస్త మనకు నీడనిస్తుంది అనేసరికి చెట్లు నరికేమంటున్నారు.
0: నిజమేనండి, వర్షాకాలం మనకి ముఖ్యంగా కొమ్మలది నరికేస్తూ ఉంటారు. ఎందుకంటే కరెంటు కొమ్మలు పర్వాలేదు, మొత్తం చెట్టునే మొదల నుంచి
1: నరికేస్తే మేడం. ఇప్పుడు మనం మళ్ళీ మొక్కలు నాటమంటున్నారు, మొక్క నాటితే ఎప్పటికి వృక్షం అవుతుంది అది.
0: సో మనం అందుకే చెట్లను అయితే కాపాడుకోవాలండి.
1: చెట్లను కాపాడుకోవాలి. నిజంగా అడవులు లేకపోవడం వలనే ఈ మృగజాతులు అనేవి బయటకు వచ్చేస్తున్నాయి మనుషులతో పాటుగా.
0: నిజమే. మరి వాటి వాటి ఆవాసాలని మన ఆవాసాలుగా మార్చేసుకుంటే అవి ఎక్కడుంటాయి చెప్పండి.
1: అలా చేస్తున్నారు మేడం. అలా కాకుండా ఏంటంటే అందరూ ఒక మాట మీద ఉండి
0: మరి మనం ఎలా కాపాడగలమంటారు? మనం మన వంతుగా మనం ఏం చేయాలంటారు అడవులను కాపాడాలంటే?
1: హలో,
0: చెప్పండి మేడం. మన వంతుగా ఏం చేయాలి, మనం అడవులను ఎలా కాపాడుకోవాలి? హలో, కట్ అయినట్టుంది. నాగమణి గారు కావాలి, మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు, ఏమంటారు విందాం. హలో.
2: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: సత్య, అనకాపల్లి నుంచి.
0: సత్య గారు చెప్పండి, విన్నారా ఈనాటి అంశం?
2: విన్నా. మనం కూడా చిన్న చిన్న మొక్కలు అంటే ఇప్పుడు మనకు వైర్లు, ఏరియా వైజ్ కరెంట్ వైర్లు వీటి వచ్చే దగ్గర మరి పెద్ద వృక్షాలు కాకుండా చిన్న చెట్లు వేసుకోవాలి. పువ్వులు ఫలాలు మనం ఈ ఇలా మొక్కలు నాటడం అంటే తీసుకెళ్లే కాదు, మనం ఎన్ని రకాల పళ్ళు తింటాం, పనస, నేరేడు, ఇలాంటి ఈత, ఇలాంటి ఎక్కువ సీడ్స్ వస్తాయి కదా. ఇవన్నీ మనం ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఖాళీ ప్లేస్ లు ఉంటే అక్కడ చల్లాలి. కొండల్లో నేను అదే చేస్తాను. కొండల్లో
0: అన్నమాట
2: వస్తుంది. అలా చాలా మంది బోల్డ్ వేస్తున్నారు. ఇప్పుడు పెద్ద వృక్షాలను కూడా తరలించి వేరుగా పెడుతున్నారు కదండి, అలా అక్కడే కాకుండా ఆ వృక్షాలను కూడా బాధ అనిపిస్తుంది. వాటిని అలా కొట్టి పడేయకుండా ఆతిష్టం కూడా ఉంది, అవి తీసుకెళ్లి ఇంకో ధర పెట్టాలి. మనం మట్టుకు ఇంట్లో ఏమిటి చిన్న చిన్న పెంచవచ్చు ఏరియా వైజ్. పెద్ద పెద్ద వృక్షాలు వేస్తానే కదా కట్ చేసి వస్తారు కరెంట్ వైర్లు, అవి మీడియం సైజ్,
0: మీడియం
2: మరి పెద్ద గ్రోత్ లేకుంటే గ్రీనరీ అవి ఉంటుంది, చిన్న చిన్న ఫ్లవర్స్ అని చిన్న చిన్న ఫ్రూట్స్. మిగతా మట్టుకు రేగుపళ్ళు ఇవన్నీ చల్లేస్తే కొండలో చెట్లు లేవుస్తాయి, పక్షులకి పసుపు వాటికి కూడా తిండి ఉంటుంది. ఇప్పుడు వాటికి ఉండట్లేదు కదా యానిమల్, చాలా పక్షులకి కోతులకి అవి రావడానికి కారణం ఇవన్నీ తగ్గే కాబట్టి అవన్నీ కూడా. అందుకే ప్రతి వాళ్ళు కూడా సీడ్స్ తినేసి పడేయకుండా ఎక్కడో ఓపెన్ ప్లేస్ లో చల్లండి. ఇది ఈజీగా లేచిపోతుంది. పనస అని నేరేడు అని వీటికి మనం పెద్దగా చెయ్యక్కర్లేదు, ఇలాంటివి చేయండి.
0: ఇలా చేస్తే మనం కూడా ఒక చిన్న చిట్టడవని సృష్టించిన వాళ్ళం అవుతాం అన్నమాట.
2: ఏం లేదు, ఉంటాయి. మీరు వెళ్తారు ఏ కోవిల్కో కొండలకో, అక్కడ చాలా కొండల లోయలు ఉంటాయి. మాకు ఇక్కడ ఉన్న అక్కడ అక్కడ మీరు దూరంగా వెయ్యండి. మళ్ళీ డెవలప్మెంట్ చేసి ఏరియాలో వేసామంటే అది వేస్ట్ అవుతుంది. బాగా లోయల్లాగా ఉన్న ప్లేస్ లో వేస్తే బాగా పెరుగుతాయి. ఎక్కడ టూరిజం కి వెళ్ళినా కొద్దిగా పట్టుకెళ్తే ఏముంది,
0: టూరిజం కి వెళ్ళినా కూడా ఏ ఒకటి తింటూ
2: తింటాం కదా. సీడ్స్ అంతా పడేయకుండా అవన్నీ ఉంచితే ఏముంది, ఒక్క

0: కొంత ఎక్కడికి వెళ్ళినప్పుడు వేస్తే ఆటోమేటిక్ గా వర్షాకాలం లేచిపోతుంది. వాటికి మనం ఏం చెయ్యక్కర్లేదు, ఇలాంటి ఆటోమేటిక్ గా లేస్తాయి.
1: ఓకేనండి,
0: కొండలు
1: ధన్యవాదాలు సతీ గారు. మరో శ్రోత కూడా సిద్ధంగా
0: థ్యాంక్స్
1: ఉన్నారు.
0: అండి, థ్యాంక్స్.
1: నమస్తే అండి. మరి మరో శ్రోత ఏమంటున్నారో విందాం. హలో.
2: హలో శ్రీదేవి గారు అండి, బాగున్నారండి?
1: చాలా బాగున్నానండి, చెప్పండి.
2: నిజంగా మీరు రకరకాలుగా ప్రాబ్లమ్స్ మీరు ఇస్తున్నారు కదా, మానస గారు మీరు కూడాను.
1: మీ పేరు చెప్పండి మేడం, మీ పేరు చెప్పలేదు.
2: నా పేరు రాధిక అండి.
1: రాధిక గారు, ఈనాటి అంశం విన్నారా?
2: విన్నానండి,
1: కాకినాడ
2: కాల్ చేస్తున్నానండి.
1: చెప్పండి.
2: ఇప్పుడు ఈ మొక్కలు అనేది పెంచుకోవచ్చు, అడవులు కాపాడుకోవాలి, ఎలాగని మీరు అడిగారు కాబట్టి కాపాడుకోవడం ఈజీ అని మన చేతిలోనే ఉందండి అది.
1: కరెక్ట్, మనకి ఈజీగానే అనిపిస్తుంది కానీ ఒక స్టెప్ అయితే ముందుకు వెయ్యాలి కదండి.
2: అలా కదండి, ఏ మొక్కలైనా వేసుకోవచ్చు, ఏ మొక్కలైనా వేసుకోవచ్చు, కానీ కరెంటు వైర్కి తగిలే విధంగా ఉండకూడదు.
1: అదే మన ముందు శ్రోత.
2: ఇప్పుడు అడవుల్లో కూడా కరెంట్ ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఏం చేయాలంటే పక్కకి వేసుకునేటట్టుగా ఉండాలి. తర్వాత ఏ మొక్కలు వేసుకుంటున్నాం, ఫ్లవర్స్ కావచ్చు, పళ్ళు కావచ్చు, కాయలు కావచ్చు,
1: మన వంతుగా మనం ఎలాగ కాపాడుకోవచ్చు అంటారు రాధిక గారు.
2: ఏంటండి,
1: మన వంతుగా మనం అడవుల్ని ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు మన ఇంటి దగ్గర మొక్కలు అంటే మనం ఎలాగో కాపాడుతుంటాం, మరి అడవులు ఉంటాయి వాటిని ఎలాగ
2: ఏ రకంగా కాపాడుకోవాలంటే, మనం చేయలేనప్పుడు ఒక కొంచెం డబ్బు ఇచ్చి ఒక మనిషిని పెట్టుకోవాలండి.
1: అలా అంటారా?
2: మనిషిని పెట్టుకొని మనం వాళ్ళకి తగినట్టుగా నీరు పోసేటట్టుగా ఉంచుకోవాలండి. వాళ్ళు నీరు పోస్తలేదో తెలుసుకోవాలి, వెళ్ళి చూస్తూ ఉండాలండి.
1: ఓకేనండి, రాధిక గారు మరో శ్రోత కూడా సిద్ధంగా ఉన్నారు, చెప్పండి.
2: తప్పకుండా మేడం.
1: ఓకే, నమస్తే. మరో శ్రోత ఏమంటున్నారో విందాం. హలో.
3: హలో, నమస్తే మేడం. ఇది
1: నమస్తే అండి. మీ పేరు?
3: హరి కుమార్. ఇక్కడ గాజువాక. బాగున్నారండి?
1: చాలా బాగున్నాను సరే కుమారి గారు, మీరు ఎలా ఉన్నారు?
3: బాగున్నామండి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.
1: తప్పకుండా, మనం కూడా అందరూ బాగున్న లిస్ట్ లో ఉందాం. మరి చెప్పండి, ఈ రోజు విన్నారా?
3: విన్నానండి.
1: మరి చెప్పండి.
3: వాళ్ళు కాపాడుకోవడం అంటే అండి, ఇల్లు కట్టేస్తున్నారు కదండి, ఆ ఇల్లు కట్టేయడం వల్ల చెట్లు నరికేస్తున్నారు. మరి అవి నరికేస్తే ఇంకా అడవి అనేది ఉంది, అన్ని కలిసిపోతున్నాయి.
1: అంటే అడవి ప్రాంతాల్లో జనావాసాలు ఉండకూడదు అంటారు.
3: అన్ని కలిసిపోతున్నాయి, ఇంకా చెట్లు నరికేసి మరి ఇల్లు అవి కట్టేయటం, ఫ్యాక్టరీలు అని ఇలాగ ఏదో ఒకటి మొత్తం మీద అవి ఎలా కట్టేయటం అలాగలాగ అంటే అనకూడదు. కానీ ఊరికి ఊరికి మధ్య అడవి అనేది ఉండేది ఇది వరకు. ఇప్పుడు ఊరికి ఊరికి మధ్య అడవి ఎక్కడ ఉందండి? అన్ని కలిసిపోతా ఉంటే ఊర్లు
1: అన్ని సిమెంట్ అడవులు అయిపోతున్నాయి ఇప్పుడు.
3: అన్ని కలిసిపోవటం వల్ల ఇంకా అడవి, ఇంకా అడవి ఎక్కడ ఉంటుంది?
1: మరి వీటిని కాపాడుకోకపోతే మనకి పర్యావరణం, ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి, చాలా ఇబ్బందులు.
3: మన వంతుగా ఏం చేయాలంటే, ప్లేస్ ఉంటే గనక కొంచెం ఇంట్లోనే చిన్న చిన్నవి, కొంచెం పెద్దవి కాకపోయినా చిన్న చిన్న మొక్కలు లాంటివి, లేదా చిన్న చిన్న చెట్లు చిన్న ఉంటాయి చూడండి, మామూలుగా కొన్ని జామ చెట్లు ఇలాంటివి అయితే చిన్న చిన్నగా ఉంటాయి కనుక అలాంటివైనా వేసుకుంటే కొంతవరకైనా మనం మన వంతుగా
1: మన చుట్టూ ఉన్న ఖాళీ స్థలాల్లో కూడా మనం కొన్ని మొక్కలు
3: వేసుకుంటే కనుక మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది, కొంచెం గాలి కూడా మంచి గాలి వస్తుంది. అది గాలి కూడా కరువైపోయింది, ఇంకా ఇప్పుడు గాలి ఇంకా ఉండే కొద్ది ఉండదు ఇంకా గాలి అనేది. మరి అనకూడదు కానీ మనం పట్టుకొని వెళ్ళిపోవాలేమో, ఏసీలు కూలర్లు ఫ్యాన్లు కూడా
1: ఆక్సిజన్ సిలిండర్లు పట్టుకొని తిరుగుతారేమో, అటువంటి పరిస్థితులు తెచ్చుకోకూడదండి మనం.
3: తెచ్చుకోకూడదు,
1: మనం కాపాడుకోవాలి. ఇప్పటి నుంచే మన బాధ్యతగా మన అడవుల్ని
3: కాపాడుకోవాలి. అచ్చే ఎక్కడండి, ఇంచుమించు 10-15 సంవత్సరాల నుంచి కూడా మరి అడవులు తీసేసి ఈ ఊర్లో కలిపేసుకుంటున్నారు.
1: మన మనుషులకు కూడా స్వార్థం తగ్గాలండి కదా, మనకు ఒక ఇళ్ళతో సరిపెట్టుకోము, 4-5 ఇళ్ళు కావాలనుకుంటాము ఆలోచన వస్తే తప్పకుండా ఆచరణ
3: రాదండి. ఇంకా మరి అనకాడుగా అంటూ ఏడు అంటూ జరగదు, కానీ ముందుకి
1: ఆలోచన అన్నది వస్తే మనం ఆచరణలో పెడితే
3: మన వంతుగా మనం మన ప్రయత్నం మనం చేసుకోవాలి.
1: నమస్తే అండి, మరో శ్రోత కూడా అవకాశం. మన శ్రోతలు ఎంత చక్కగా తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు, మరో శ్రోతను పలికిద్దాం. హలో.
4: హలో.
1: హలో, నమస్తే అండి. మీ పేరు?
4: నమస్తే మేడం, నా పేరు రజని అండి.

0: రజనీ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: శ్రీకాకుళం నుంచి అండి.
0: విన్నారా రజనీ గారు ఈనాటి అంశం?
1: విన్నాను మేడం. అడవులు
0: మరి మన అడవుల్ని ఎలా కాపాడుకోవాలంటారు?
1: అంటే అడవుల్ని, అడవులు ఉన్న ప్లేస్ కొట్టడం కొంచెం తగ్గిస్తే బాగుంటుంది కదా మేడం.
0: నిజమే, చెట్లు నరక్కుండా.
1: చెట్లు నరకనే ఉండాలి ఫస్ట్. అలాగే ప్రతి ఇంటికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేదు, ప్రతి ఒక్కరు కంపల్సరిగా 2 చెట్లు నాటాలి. కంపల్సరీ గవర్నమెంట్ పెడితే కంపల్సరీగా అడవుల పెంపకం ఎక్కువ అవుతుంది.
0: కరెక్టేనండి, గవర్నమెంట్ ఎన్నో పెడుతుంటే మనం ముందు ఆచరించాలి కదా, వాళ్ళ దగ్గర ఉండి మనతో చేయించలేరుగా కాబట్టి.
1: అర్థం మేడం. ఇప్పుడు ఆధార్ కార్డు కంపల్సరీ అనేసి ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎలాగో,
0: నిజమే.
1: అలాగే చెట్లు కంపల్సరీ పెంచాలి. ఒక రూల్స్
0: అందుకే కదండి, మనకి
1: పెట్టారు.
0: మాకే నా మేకు పేడని, మన తల్లిని తలుచుకొని ఒక మొక్క నాటమని, అలాగే పెళ్ళిళ్ళు పుట్టినరోజుకి నాటమని
1: అలా
0: చెప్తూనే
1: చెప్తే
0: ఉంటున్నారు.
1: ప్రజలు అందరూ ఎవరిని ఉండదు కాదు. ఇప్పుడు ఆధార్ కార్డు ఉండాలి అంటే కంపల్సరీగా పల్లెటూరు వాళ్ళైనా సిటీ వాళ్ళైనా కంపల్సరీగా చేయించుకుంటున్నారు. అలా
0: దానివల్ల
1: ప్రతి
0: వాళ్ళకి
1: ఒక్కరు,
0: సంతానికి బెనిఫిట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయించుకుంటున్నారు. ఇది
1: ఇది కూడా మనకు బెనిఫిట్ మేడం. గాలి వస్తుంది, మంచి వాతావరణం ఉంటుంది, మనకి ఫ్యూచర్ అంతా బాగుంటుంది. అది అవేర్నెస్ తీసుకొస్తే
0: నిజమేనండి,
1: తప్పకుండా.
0: తప్పకుండా. సో అలాగే మొక్కలు నాటడానికి మనకు ప్లేస్ లేకపోయినా, మనకు శ్రోత చెప్పినట్టు ఖాళీ స్థలాల్లో కూడా మనం ఇలా వేయచ్చు. మన అడవులను ముఖ్యంగా ఉన్న వాటిని కాపాడుకోవాలండి కదా.
1: మేడం
0: ఓకే రజనీ గారు, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: అందరూ ఇంటింటికి మొక్కలు పెంచాలని చెప్పాలని చెప్తున్నాను మేడం.
0: తప్పకుండానండి, మీరు అనుకున్నట్టు అందరూ మొక్కలు పెంచాలి, పర్యావరణానికి మన వంతు సహాయం కూడా మనం చేయాలి. ధన్యవాదాలండి, ఇలాగే మైండవాణికి కాల్ చేస్తూ మీ అభిప్రాయం తెలియజేస్తూ ఉండండి. మన శ్రోతలు ఎంతో ఉత్సాహంగా కాల్ చేసి మన ఫోన్ ఇన్ లైవ్ అంశంతో వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరి ఇంకెవరైనా శ్రోతలు కాల్ చేసి తెలియజేయాలనుకుంటే 2727244 లేదా మరో నెంబర్ 2727288 అనే నెంబర్ కూడా డయల్ చేయొచ్చు. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో.
1: హలో, నమస్తే శ్రీదేవి మేడం గారు.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళి నుంచి మేడం గారు.
0: కళ్యాణి గారు విన్నారా ఈనాటి అంశం?
1: విన్నానండి, మార్నింగ్ విన్నాను.
0: మార్నింగే విన్నారా, అదే చాలా అడ్వాన్స్ ఉన్నారు. మరి చెప్పేసండి, అయితే చాలా ప్రిపరేషన్ కూడా చేసుకుని ఉంటారు మీరు, ఏం మాట్లాడాలి ఏంటని కదా.
1: అవునండి మేడం గారు.
0: మరి
1: అశోకుడు చెట్టు నాటించాను, నవ్వులై మనకు పూజించను ఉంది కదండి సాంగ్ మేడం గారు. అడవి అడవి లేకపోతే మనకు మనుగడే లేదండి మేడం గారు. ఇప్పుడు ఇప్పుడు మురళి నగర్ అంతా పూర్వం తాటికెట్లేనండి, పూర్వం అంతా ఇదంతా తోట. ఇప్పుడు ఎక్కడ చెట్టు ఉన్నా కొట్టేసి ఫ్యాక్టరీ చేస్తున్నారు మేడం గారు. మరి ఇంకా మామిడి చెట్టు అనేది కనబడలేదండి. పూర్వం అయితే ఇవన్నీ మామిడి తోటలండి మేడం గారు. అలాగే మరి అడవి సంపద ఉంటేనే కదండి మనకి అన్ని వస్తాయి, మనం తింటాము.
0: అనుకునే కలప ఏంటి, ఒక పేపర్ ఎట్టి అంతా అటవి నుంచి అటవీ ఉత్పత్తి
1: అడవి సంపద మేడం గారు. ఇప్పుడు అరకు సైడ్ ఉందంటే మేడం గారు, ఇప్పుడు అరకు సైడ్ ఏం పారేవలేదు మరి, అది సర్కారు వారు చూసుకుంటారు కదా, పాడుచేయకుంటానా. జీడి తోటలు, మామిడి తోటలు భలే పండుతాయి మేడం గారు, చింతపండు.
0: మరి మనవంతుగా కూడా మనం ఎప్పుడైనా మనం అడవుల్లో అలాగా వెళ్ళామనుకోండి, అప్పుడప్పుడు వెళుతూ ఉంటాం కదా సెలవులు కానీ వేటికి, మరి మన ప్రవర్తన ఎలా ఉండాలంటారు, ఏం చేయాలంటారు
1: సెలవులకి మేడం గారు?
0: అడవుల్లోకి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలంటారు?
1: మనమా, మనం ఏంటి, మనం ఎంజాయ్ చేయడం అండి. బొబ్బురాజు సినిమా చూసినట్టుగా అన్ని మొత్తం అన్ని చూసి ఎంజాయ్ చేయడమే.
0: పార్క్స్
1: డిపార్ట్మెంట్ జాగ్రత్తగా చూసుకుంటారు మేడం గారు అడవుల్లోని.
0: కళ్యాణి గారు మరో శ్రోత కూడా అవకాశం ఇద్దాం. నమస్తే అండి. మరో శ్రోత ఏమంటున్నారు విందాం. హలో
2: హలో
0: హలో, నమస్తే అండి. నమస్తే, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మజీ గారు విన్నారా ఈనాటి అంశం? చెప్పండి.
2: చెప్పింది అడవులు బాగా ఎలా బాగా జాగ్రత్త చేసుకోవాలంటున్నారు. అడవులు దాకా మీరు వెళ్ళలేము కదండి, ఊరికి ఊరికి చాలా దూరంగా ఉంటాం అడవులు అంటే. ఏదో దేవుడు ఇది చూడాలంటే అడవులు దాటుకొని వెళ్ళగలం, కానీ ప్రత్యేకంగా అడవి చూడాలంటే చెల్లెలు ఎవరు వెళ్ళలేము.
0: అడవుల్ని మనం ఎప్పుడైనా సందర్శించినా కూడా వాటిని కాపాడుకునే బాధ్యత అయితే మన అందరిపై ఉంటుంది కదండి. ఎక్కడైనా చెట్లు నరుకు అడవుల్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది కదండి.
2: వాళ్ళు నరికేటప్పటికి మనకు తెలియదు కదా, మనం వెళ్ళి
0: కరెక్టే అమ్మాజీ గారు.

0: ఇవి పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళైనా ఇలా చెట్లు నరికినా అధికారులకు చెప్పొచ్చు. చాలా రకాలుగా ఉంటుంది, మనం అనుకోవాలి కానీ ఇది చేయాలి అని మనకి చాలా రకాలుగా అవగాహన కూడా కలుగుతుంది, మనం చేయగలుగుతాం కూడా.
1: ఇక్కడ మా ఫ్రెండ్ మా ఇంటి దగ్గర పెద్ద మామిడి చెట్టు ఉండేదండి. కరెంటు అడ్డు అయిపోయిందనేసి రిపోర్ట్లు ఇచ్చేసేది. అదైతే ఎంత నీడనిచ్చేది, తర్వాత సంవత్సరం ఎక్కువ మామిడి పిండి
0: మన
1: పోయాలి.
0: చెట్టు గురించి మనం ఫైట్ చేస్తుంటే చెట్టు నిల్చొని ఉండేమో ఈ రోజు కదా.
1: తీసేసిన తర్వాత మాకు ఇంటికి ఎండ కూడా వచ్చేసింది, గాలి కూడా లేదు, తినడానికి కావాలంటే
0: ఓకే,
1: పరిస్థితి.
0: అమ్మాజీ గారి మనస్ఫూర్తి కూడా సిద్ధంగా ఉన్నారు. ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. మరి ఈనాటి మన అంశం అయితే మన అడవులను ఎలా కాపాడుకోవాలి. మనకి మన శ్రోత చెప్పినట్టు అడవులు మన దగ్గర లేకపోయినా మనం ఎప్పుడో ఒకప్పుడు వెళుతూ ఉంటాంగా. మరి శ్రోత ఏమంటున్నారో విందాం. హలో హలో, కట్ అయింది. మరి మనం అడవులు సందర్శించినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి, అక్కడ జంతువులకు కానీ వృక్షాలకు కానీ ఎటువంటి హాని కలగకుండా మన ప్రవర్తన ఉండాలి కదా. అలాగే మనతో తీసుకెళ్లిన చెత్తా చెదారం అటువంటివి ఏవి అడవుల్లో పారవేయకూడదు. మనం ఏం తీసుకెళ్తాం చెప్పండి, అన్నీ మన సంచుల నిండా ప్లాస్టిక్లే ఉంటాయి, ఏది చూసినా కవర్లోనే కట్టేస్తూ ఉంటాం. మరి అటువంటివి వేయడం వల్ల అక్కడ పర్యావరణానికి ఎంత ఇబ్బంది చెప్పండి. అది మట్టిలో కలవదు, అక్కడ పారే సెలయేర్లు కావచ్చు, ఎందులోనైనా కలిసినా కలుషితం అవుతుంది కదా. మరో శ్రోత ఏమంటున్నారో విందాం. హలో హలో
1: హలో,
0: హలో, నమస్తే అండి. మీ
1: నమస్కారం
0: పేరు
1: అండి.
0: చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు చెక్కు అరుణ కుమారి, ఊరు పొగప్పమండి.
0: అరుణ్ కుమారి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నానండి.
0: బాగున్నారా? మరి విన్నారా ఈనాటి
1: అడవుల
0: అంశం?
1: గురించి చెప్తున్నారు కదండి,
0: అవునండి, ఎలా కాపాడుకోవాలని.
1: ఎలా కాపాడుకోవాలో మరి మీరు పూర్తిగా చెప్పేదాకా ఇయ్యనండి.
0: తప్పకుండా, మీరు కూడా టూకీగా చెప్పేసండి, మన శ్రోతలకు కూడా అవకాశం ఇవ్వాలి.
1: అవునండి, నేను అంటే మనకు అర్థం కావాలి కదండి చెప్తే. సరే, ఇంకా అబ్జెక్షన్ చెప్తాను.
0: చెప్పండి.
1: అడవులకి సెంట్రల్ గవర్నమెంట్ అండి అడవి, వాటికి ఉద్యోగస్తులు ఉంటారండి, గార్డ్ గారు, ఫారెస్ట్ ఇలా ఉంటారు. మేము అడవిలో పుట్టి పెరిగాం కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు సహకారంగా ఉండేవారు మా నాన్నగారు వాళ్ళు.
0: అడవి గిరిజనులు కదండి, ఎవరు ఉంటే వాళ్ళే.
1: గిరిజనులని కాదండి, ఏంటంటే గిరిజనులు మనది కాదు, మన కాళ్ళు చేతులు ఉండి నోరు ఉండి పడేవాళ్ళం మనకేంటండి.
0: అరుణ్ కుమారి గారు, మనం ప్రభుత్వం గురించి కాదు, మన వంతుగా మనం అడవులను ఏం చేయగలం, ఎలా కాపాడగలం చెప్పండి.
1: చెప్పేదండి, ఇప్పుడు అడవి గిరిజనులది, హరిజనులది, కాపులది, మాలోళ్ళది, మాదిగోళ్ళది కాదు.
0: అయ్యో, అక్కడ నివసించే ప్రతి వాళ్ళదినండి,
1: అడవి జంతువులది, మూగ జంతువులది,
0: అందరిది
1: తెలుసునండి. దాని మీద ఎవరికి నలుడు అన్న వాడికి హక్కు లేదండి.
0: కరెక్ట్, బాగా చెప్పారు.
1: అట్లా కాపాడవలసిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ దేనండి, అంతేగాని మీది నాది కాదు. నమస్తే
0: కుమారి గారు, ప్రభుత్వం అంటేనే ప్రజలు కదండి. మరి ప్రజలుగా ప్రజలందరూ కలిస్తేనే మరి మనం ఉంటుంది ప్రజారాజ్యంలో కాబట్టి, ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి మనం ప్రజలందరూ కలిస్తేనే ప్రభుత్వం. మన వంతుగా మన అడవుల్ని మనం కాపాడుకోవాలి కదండి. మరి ఈనాటి మన అంశమైతే మన అడవుల్ని ఎలా కాపాడుకోవాలి, ప్రతి ఒక్కరిది బాధ్యత అండి. ఎందుకంటే ఆ గాలి ఏ ఒక్కరిది కాదు, అందరికీ ఇస్తుంది. మనం అడవి మనకి చెప్తారు, అమెజాన్ ఫారెస్ట్ గురించి చెప్తే ఈ భూమి యొక్క ఊపిరితిత్తులు అంటారండి దానికి, అంటే అంత ఆక్సిజన్ని సరఫరా చేస్తుంది. అలాగే మనకున్న హిమాలయ అడవులు కానివ్వండి, నీలగిరి అడవులు, నల్లమల్ల అడవులు, ఇలాగా ఈ అడవులు ఉండడం వల్లే మనకు పర్యావరణం కూడా పరిరక్షించబడుతుంది కదా. మరి వీటిని కాపాడుకోవాలంటే మన వంతు బాధ్యత ఉంటుంది. చాలామంది చూస్తూనే ఉంటాం, కట్టెలు కర్రలు కొట్టేస్తూ ఉంటారు, అలాంటివి చూసినప్పుడు మనం తప్పకుండా ఫిర్యాదు చేయాలండి. మరో శ్రోత ఏమంటున్నారో విందాం. హలో
2: హలో
0: హలో, ఇది మహిళావాణి కార్యక్రమం అండి, మహిళా శ్రోతలు మాత్రమే కాల్ చేయాల్సి ఉంటుంది. శ్రోతలు గమనించగలరు, మహిళావాణి కార్యక్రమానికి మహిళలు మాత్రమే కాల్ చేసి తమ అభిప్రాయం తెలియజేయవలసి ఉంటుంది. మరి ఈనాటి మన మనసు అయితే మన అడవుల్ని ఎలా కాపాడుకోవాలి. మనం చెప్పుకుంటున్నట్టు కొన్ని చోట్ల తవ్వకాలు జరుగుతూ ఉంటాయి అడవుల్లోని, అవి మనం తెలుసుకోవాలి. వాటికి పర్మిషన్ ఉందా లేదా, వీళ్ళు అక్రమంగా ఏమైనా ఇలా చేస్తున్నారా అన్నప్పుడు కూడా మనం తప్పకుండా ఫిర్యాదు చేయాలండి. మన బాధ్యతగా మనం ఫిర్యాదు చేయాలి. అలాగే అడవులకు వెళ్ళినప్పుడు కూడా మన ప్రవర్తన చాలా

0: చక్కగా ఉండాలి. అక్కడ వాటిని వేటిని పాడు చేయకూడదు. ముఖ్యంగా అక్కడ జంతువుల్ని హాని కలిగించకూడదు. మనం తీసుకెళ్ళే ప్లాస్టిక్ వ్యర్థాలని కూడా అక్కడ వేయకుండా మన వంతుగా మనం చేయవలసింది మనం చేయాలండి. అవునంటారు కదా. మరి ఈనాటి మనం అంశమైతే మనం అడవుల్ని ఎలా కాపాడుకోవాలి. అడవులు ఉంటే మనకి పర్యావరణం కూడా బాగుంటుంది కదా. మరి ఈ అంశంపై ఇంకెవరైనా శ్రోతలు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే 2727244 లేదా మరో నంబర్ 2727288 అనే నంబర్కి కాల్ చేయాల్సి ఉంటుంది. మరి విశాఖేతరులైనా సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే కోడ్ను జత చేసి ఇప్పుడు చెప్పిన నంబర్లు 2727244 2727288 నంబర్కి డయల్ చేయాల్సి ఉంటుంది. మరో శ్రోతను పలకరిద్దాం. హలో
1: హలో మేడం గారు, బాగున్నారా?
0: బాగున్నానండి. నమస్తే, మీ పేరు?
1: నమస్తే అండి. నా పేరు నళిని అండి.
0: నళిని గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: చిన్నచుడువాడ.
0: విన్నారా ఈనాటి అంశం?
1: విన్నాను మేడం.
0: మరి చెప్పండి మీ అభిప్రాయం కూడా
1: మేడం. అందరమే కూడా మనం కాపాడుకునే బాధ్యత మనలో ఉంది. అడవి ఉంటేనే మనం ఉన్నాం. మన రక్షణ ఉంటేనే అడవి కూడా రక్షణగా ఉంటది.
0: అవునండి.
1: మనము ఎంత అడవిని కాపాడుకుంటే చెట్లు చేమలు అంత బాగా పరిమళిస్తాయి.
0: అవునండి.
1: మనిషి ఒక్క చెట్టు వేసాడనుకోండి, ప్రపంచంలోని ఎన్ని చెట్లు ఎదుగుతాయో తెలియని అన్ని చెట్లు
0: ఎదుగుతాయి.
1: ఈ చెట్టుని నరికేస్తాను అన్నమే గానీ చెట్టు నరికినానంటే ఇంకో మొక్క వేస్తే మొక్క కూడా చెట్టు అవుతుంది కదండి.
0: అవునండి.
1: మన బాధ్యత మొక్క వేసి పెంచడం.
0: మొక్క వేయడమే కాదు, అది పెరిగే వరకు కూడా మన బాధ్యతే కదా.
1: అది మన పిల్లని ఎలా పెంచుకుంటామో మనం వేసే మొక్కను కూడా అలాగే పెంచుకోవాలి.
0: అంతేనండి.
1: అది అందరి బాధ్యత ఉంటేనేనండి చెట్టు అయినా ఏదైనా ఉంటది.
0: అంతే, కరెక్ట్, బాగా చెప్పారు నళిని గారు. వింటూ ఉండండి, మహిళావాణిలో పాల్గొంటూ ఉండండి. నమస్తే.
1: ఎప్పుడు వింటానండి నేను, ఉదయం నుంచి సాయంత్రం వరకు.
0: మంచి శ్రోత అన్నమాట. ఓకేనండి. నమస్తే నళిని గారు.
1: నమస్తే.
0: మరి నళిని గారు చెప్పినట్టు మొక్కని నాటడమే కాకుండా దాన్ని పెంచి అది పెద్ద అయ్యే వరకు ఎవరైతే నాటుతున్నారో వాళ్ళ బాధ్యత తీసుకోవాలండి. అంటే ఒక మొక్క నాటడం అంటే కుటుంబంలో అందరిది కూడా బాధ్యత కదా. మరి ఎంతోమంది కొత్తగా అడవుల్నే సృష్టించారండి. మనం మన కార్యక్రమాల్లో కూడా చెప్పుకొని ఉంటాం జాదవ్ పయాంగ్ గురించి. ఆయన ఎన్ని వేల హెక్టార్లో ఒక్క మనిషి 20 ఏళ్ళు కష్టపడి ఒక అడవినే సృష్టించాడు. మరి ఆయన అడవిని సృష్టించగా మనం అడవుల్ని కాపాడుకోలేమా చెప్పండి కదా. అందుకే మన వంతుగా మన పరిసరాల్లో చెట్లు నరక్కుండా చూసుకుందాం, వాటిని కాపాడుకుందాం. ఎంతోమంది చిప్కో ఆందోళన లాంటి ఉద్యమాలే చేశారు అడవులను కాపాడుకోవడానికి. మనం అంత ఉద్యమాలు చేయలేకపోయినా కనీసం ఉన్న మొక్కని నరక్కుండా చూసుకుందాం, నాటిన మొక్క ఎదిగే వరకు కాపాడుకుందాం. మరి మొక్కలు ఉంటేనే కదండి మనకు పర్యావరణమైనా మనకి ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతుంది. ఎండలో వెళ్ళిన వాడికి తెలుస్తుందండి ఆ చెట్టు నీడ ఏంటో కదా. మరి అలాగే మొక్కలు ఉంటేనే కదా మనకి సకాలంలో వర్షాలు కురుస్తుంది. ప్రకృతి కూడా ఎంతో అందంగా వన్యప్రాణులతోని పువ్వులతోని వృక్షాలతోని చక్కగా ఉంటుంది. మరి అందమైన ప్రకృతిని ఈ భూమిని కాపాడుకునే బాధ్యత మన అందరిపైన ఉంది. మరి ఈనాటి మహిళావాణి ఫోన్ ఇన్ లైక్ కార్యక్రమానికి ఫోన్ చేసిన శ్రోతలందరికీ అలాగే విన్న శ్రోతలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ నుండి సెలవు తీసుకుంటుంది మీ శ్రీదేవి.

0: ఈనాటి మహిళావాణి ఫోన్ ఇన్ లైఫ్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: This is Akashvani and I am Valsa Williams with the midday news.

0: నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో, ఒడిశా, గంగానది, పశ్చిమ బెంగాల్ మరియు వాయువ్యానికి ఆనుకొని ఉన్న ఈశాన్య మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ గాలుల తీవ్రత 60 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ కేంద్రం వారి హెచ్చరిక. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. జానపద రంజని ఈనాటి కార్యక్రమంలో శ్రీ కొరడ రామయ్య బృందం వారి రామాయణంలోని రాముని పుట్టుక తప్పెట్టుగుళ్ళు వింటారు.
1: ఆ యొక్క కోసల దేశం పరిపాలించబడి రాజు, ఆ యొక్క రాజబెట్టి దశరథ మహారాజు ఎక్కెలా చూసావా?

అటువంటి దశరథ మహారాజు ఒకేసారిగా దశ దిక్కులు కూడా రథాన్ని తోలేట రాజు దశరథ మహారాజు ఆ భార్యలు బట్టి కౌశల్య సుమిత్ర కైకతో ముగ్గురు ముగ్గురు రాణులకు అయ్యప్ప

పెళ్ళైన వరకు దినములు గడిచిన తర్వాత సంతానం లేకుండా రాజుతో దశరథ మహారాజు కూడా ఎన్నో ఎన్నో అన్నదానములకు చోటు చేసి వస్త్రదానాలు చేసి గుడి లేని చోట గుడ్లు కట్టించి ఎంతో మంది కూడా మంచినీళ్ళ సౌకర్యం కూడా చేశారట. అయినా పుత్రులు లేకుండా సంతానం లేకుండా అలాగుండేసరికి ఒకనాడు ఒక దినమాబోయి పెద్దల మహర్షుల మాటలు విని పుత్రకామిష్టి యాగం చేయమని చెప్పారు. ఆ యొక్క మాటలు విని దశరథ మహారాజు పుత్రకామిష్టి యాగం చేయసాగాడు. ఆ యొక్క అగ్నిగుండమునిచ్చి ఒక దివ్య పురుచుడా బోయి అయ్యయ్య ఒక దివ్య పురుచుడా

తెలియమ్మా, ఆ యొక్క అగ్నికొండ నుంచి ఒక దివ్య పురుషుడు వచ్చి పాయసం పాత్ర కూడా దశరథ మహారాజుకి ఇచ్చి ముగ్గురు రాణులు కూడా పంచమని చెప్పాడట. ఎప్పుడైతే పంచమని చెప్పాడో ఆ యొక్క దశరథ మహారాజు అమ్మ రండి అమ్మ.

యొక్క కౌశల్య సుమిత్ర కైకను కూడా ముగ్గురు కూడా పిలిపించి పాయసంలో సగభాగం కూడా ముందుగా కౌశల్య దేవికిచ్చి చివరిగా మిగిలిన సగభాగంలో సగము సుమిత్రకిచ్చి ఆ యొక్క చివరిగా మిగిలిన సగభాగంలో సగము ఆ కైకకిచ్చి చివరిగా మిగిలిన ఆ యొక్క భాగాన్ని తీసుకొచ్చి మళ్ళీ సుమిత్రకే ఇచ్చాడట. ఈ యొక్క పాయసాన్ని మీరు తాగండి అని చెప్పేసి ఈ ముగ్గురు రాళ్ళు కూడా ఈ పాయసాన్ని తాగిన తర్వాత ఆయన కొన్ని క్షణాల్లో కూడా ముగ్గురు రాణులు గర్భవతులయ్యారట. అయిపోయి ఏం కలిసిన

కూడా నిన్న తొమ్మిది నెలలు ఆరిపోతాయిన తర్వాత ముందుగా కౌశల్యదేవి గర్భమనిచ్చి ఆయన చైత్రతిథి నవమి నాడు పునర్వసు నక్షత్రమణ కర్కట లగ్నమందు శ్రీమన్నారాయణుడు ఆ యొక్క కౌశల్యదేవి గర్భమణ రాముడిగా జన్మించాడు. మరునాడు దశమి రోజు సూర్యోదయం కన్న ముందు కైకకు భర్తడు పుట్టాడు. ఆ సూర్యోదయం తర్వాత సుమిత్రకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు కలవలుగా జన్మించారు. ఆ యొక్క ఎప్పుడైతే నలుగురు పుత్రులు జన్మించారో అప్పుడు దశరథ మహారాజు అడు పాలు పోగి

అయ్యా పోతే శ్రదా, ఎందుకయ్యా పిలిచావనగా? అయినా వశిష్ట, నా యొక్క కుమారు నలుగురు పుట్టారు, ఇలా నామకరణం చేయమని చెప్పగా అప్పుడు వశిష్ఠులు వారు అంటున్నారు, అయ్యా రాముడు ఎవరు అనుకుంటున్నారు? సాక్షాత్ నారాయణమూర్తి, లక్ష్మణుడు ఆదిశేషువు, శత్రుఘ్నుడు భరతుడు, శంకుచక్రాలని చెప్పగా రామ లక్ష్మణ భరత శత్రులని నలుగురు పుత్రులు కూడా ఉరియాలా.

కూడా పెరుగుతున్నారు. ఆ మహానుభావుని పిలవని ఇస్తున్నది. కనీయుడు బాలతో కనీయుడు బాలతో వాణిడు వచ్చారు. అలాగే 12 సంవత్సరాల ప్రాయముడు వచ్చింది.

అలా కూడా రామలక్ష్మణ్ కూడా భరత శక్తులు కూడా ఆ తాయి అంతా కూడా 12 సంవత్సరాలు ప్రాయం విడొచ్చి అలుగురు వశిష్ఠుల వారి దగ్గర ఎన్నో బాణ విద్యలు కూడా నేర్చి ఆరు తెరిపోయి ఉన్నారట. అటువంటి కనుమనాబోయి ఒకనాడు ఒక దినం కూడా విశ్వామిత్రుడు వారు ఆ యొక్క అయోధ్య నగరానికి వస్తున్నారు. ఇక అమ్మ ఒకనాడు

ఇంతవరకు శ్రీ కోరడ రామయ్య బృందం వారి రామాయణంలోని రాముని పుట్టుక తప్పెటి గుళి వినారు. తర్వాత శ్రీ వీర్నాల గోపీసాయి బృందం వారి జానపద గేయాలు వింటారు.

అటువంటి పల్లెల్లో చేలల్లో చలకల్లో మరి జోడెట్ల బండితోటి ఎంతో చక్కగా పాటలు పాడుకుంటున్నారు అటువంటి గల్లు గల్లు గల్లు.

మీరింతవరకు శ్రీ వీర్నాల గోపీ సాయి బృందం వారి జానపద గేయాలు విన్నారు. జానపద రంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 3 గంటలు దాటి 1 నిమిషం అవుతుంది. 323.6 మీటర్లు

అనగా 927 కిలోహెడ్స్పై ఈనాటి మొదటి ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 4:58 రెండవ ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు 102 మెగాహెడ్స్పై ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు వినవచ్చు. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెచ్పై ఈనాటి మీడియం వేవ్ సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. యువవాణి

రోజువారీ మాట్లాడుకుంటూ ఉంటాం. అనేక సలహాలు, అలాగే యువతకు వారి భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి, వారి అభివృద్ధి బాటలో వారు ముందుకు సాగిపోవటానికి కావలసినటువంటి అనేక ఎడ్యుకేషనల్కి సంబంధించి కానీ, లేదా వ్యక్తిగతంగా వారి పర్సనాలిటీకి సంబంధించి కానీ, లేదా వారి వ్యాపార అభివృద్ధి కోసం కానీ అనేక విషయాలను చర్చించుకుంటూ ఉంటాం కదా. మరి ఇవాళ యువవాణి యువజనుల కార్యక్రమంలో యువత తలుచుకుంటే సాధించలేనిది ఏది అంటూ ఉండదు. మరి నేటి యువత అనేకమైనటువంటి ప్రస్తుతం ఉన్న పోకళ్లలో కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వాటిలో భాగంగా అనేక కొత్త ఉద్యోగాలకు కానీ, లేదా వ్యాపారాలకు కానీ వారి యొక్క ఆలోచన విధానము ఆ దిశగా అడుగులు వేస్తూ వారి అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. మరి ఉద్యోగాల కోసమే కాకుండా కొత్త ఐడియాలతో కూడా ఎదగడం అనేది చాలా ముఖ్యమైన విషయం.

నవభారత నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకం. స్వామి వివేకానంద అన్నట్లు, నాకు 100 మంది శక్తివంతమైన యువకులను ఇవ్వండి, నేను ఈ దేశాన్ని మార్చేస్తాను అన్నారు. నిజమే కదా మరి. నేటి యువత భారతదేశానికి, మన దేశానికి, మన నవభారత దేశంలో దేశ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగకరం. మరి ఈవేళ యువవాణి యువజనుల కార్యక్రమంలో నేటి అంశము యువత కొత్తగా స్టార్టప్ కంపెనీలు స్టార్ట్ చేయాలనుకుని, కొత్తగా వ్యాపార రంగంలో అడుగు పెట్టాలనుకునే యువత వారికి కావలసినటువంటి ప్రణాళికలు కానీ, వ్యాపారం పట్ల వారికి ఎటువంటి అవగాహన కావాలి, అసలు ముందుగా ఎటువంటి మార్కెట్ రీసెర్చ్ చేయాలి అన్న దాని గురించిన విషయాలను తెలుసుకుంటారు. మరి ఈ విషయాల గురించి తెలుసుకోబోయే ముందుగా మన యువవాణి యువజనుల కార్యక్రమంలో ఒక చిత్రగీతం వినేద్దాం.

మరి ముందుగా వ్యాపారాన్ని ప్రారంభించుకోవాలనడానికి ముందుగా మన మైండ్లో వచ్చే థాట్ ఏ వ్యాపారం పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏం చేయాలి అంటే దానికి ముందుగా మార్కెట్ని స్టడీ చేయాలి. ఏ వ్యాపారం చేయాలి, ప్రజెంట్ మార్కెట్లో ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, దేనికి కస్టమర్లు ఎక్కువగా డిమాండ్ ఉంది, ఏ ప్రోడక్ట్ని కనుక మనం లాంచ్ చేయగలిగితే లేదా మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగితే దాన్ని మనం మార్కెట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నదాని గురించి పూర్తి అవగాహనను నేటి యువత కల్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఏదైనా వ్యాపారాన్ని మొదలుపెట్టడం ఏదో ఒక విధంగా స్టార్ట్ చేసేస్తాం, కానీ దానిలో దాన్ని డెవలప్ చేయడానికైనా లేదు ఆ వ్యాపారం ముందుకి నడవడానికైనా మినిమం సర్వైవింగ్ కాస్ట్ అనేది ఉంటుంది. మరి ఆ విధంగా సర్వైవ్ అవ్వాలి, ఆ వ్యాపారాన్ని లాభాలు రాకపోయినా కనీసం నామినల్ మెయింటెనెన్స్తో అన్న ముందుకి నడిపించాలి అని అంటే దానికి డిమాండ్ ఉండాలి, కస్టమర్లు ఉండాలి, ప్రోడక్ట్ సెల్లింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి. కాబట్టి మార్కెట్ పరిశోధన అనేది మార్కెట్ రీసెర్చ్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ముందుగా మీరు ఎంచుకున్న వ్యాపారంలో కస్టమర్ల అభిరుచుల గురించి తెలుసుకోవాలి. అలాగే మీతో పాటు మీరు ఎంచుకున్న వ్యాపారానికి ఎటువంటి పోటీదారులు ఉన్నారు, మీతో పాటు సేమ్ ప్రోడక్ట్ని ఎవరైతే తయారు చేసి మార్కెట్ చేస్తున్నారో వారి గురించి కూడా తెలుసుకోవాలి. వారి యొక్క ఎక్స్పీరియన్స్, వారి అనుభవాల గురించి అవసరమైతే వారిని డైరెక్ట్గా కలిసి అందులో ఉన్న లోటుపాట్లు,

ఏవైతే కష్ట నష్టాలు లాభ నష్టాలు ఉన్నాయో వాటి గురించి వారిని అడిగి తెలుసుకోవడం, స్టడీ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది వ్యాపారంలో సర్వీసెస్ విభాగంలో అయినా కూడా కంపల్సరీ దీని గురించి ముందుగా స్టడీ అనేది, మార్కెట్ స్టడీ చేయాలి. దాన్ని లోతుగా స్టడీ చేయాలన్నమాట, డీప్గా. ఎందుకనంటే వన్స్ వ్యాపారాన్ని స్టార్ట్ చేసామంటే కొన్ని సంవత్సరాల పాటు దాన్ని డెవలప్ చేయడానికే స్టార్టింగ్ పడుతుంది కాబట్టి అది దానికి పెట్టే శ్రమ, సమయము, అలాగే ఆర్థికంగా పెట్టేటటువంటి ధనాన్ని కూడా వృధా కాకుండా ఉండాలి కదా మరి, అందుకోసం. అలాగే స్పష్టమైన ప్రణాళిక ఉండాలి, అంటే వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి, లొకేషన్, వర్కింగ్ క్యాపిటల్, అలాగే ఇప్పుడు చెప్పినట్లు లాభాల గురించిన ఒక అంచనా, ఒక అవగాహన కూడా ఉండాలి. ఈ విధంగా ఒక పక్క రోడ్ మ్యాప్ను తయారు చేసుకున్న తర్వాతే దానిలో అడుగుపెట్టడం అనేది చేయాల్సి ఉంటుంది. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకోబోయే ముందు మీ అందరి కోసం దృశ్యం చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట వింటారు.

0: చిత్రగీతం విన్నారు కదా, ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ డిసిప్లైన్ అన్నమాట, ఖర్చుల నియంత్రణ. ప్రారంభంలో అవసరమైన ఖర్చులను, అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. లగ్జరీ ఆఫీసులకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయకూడదు. ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా వ్యాపార వృద్ధికి మాత్రమే ఉపయోగించాలి. ఈ ఫైనాన్షియల్ డిసిప్లైన్ అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఒకసారి కూడా యువత దానిపై కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకు అనంటే స్టార్టింగ్లో మన బిజినెస్ ఎట్లా నడుస్తుందో ఏంటో అనేది ప్రాక్టికల్గా రన్ అయిన తర్వాత డే బై డే తెలుస్తుంది. కాబట్టి ముందుగా ఏదో ఊహించుకొని మనం ఎక్కువగా ఖర్చులు పెట్టేసి ఆఫీస్ అని చెప్పి అదని ఇదని ఇంటీరియర్స్ అని చెప్పేసి ఇంకా రకరకాలుగా చేస్తూ ఉంటారు. అది స్టార్టింగ్లో చేయొచ్చు, స్టార్టింగ్లో చేయకూడదు. స్టార్టింగ్లో చేయడం ద్వారా మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అవసరమైన మేరకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయడం ద్వారా కూడా మీకు మీ బిజినెస్ పైన ఒక నియంత్రణ అనేది ఉంటుంది. అలాగే కాన్ఫిడెంట్గా మీరు బిజినెస్లో ముందుకు వెళ్ళగలుగుతారనమాట. మరి కొన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు, గంగోత్రి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మాలవిక పాడిన మరొక పాట వినేయండి.

మరి మార్కెట్లో వ్యాపారాన్ని మీరు ముందుగా స్టార్ట్ చేయబోయే ముందు మార్కెట్ రీసెర్చ్తో పాటు బిజినెస్ ప్లాన్ని రెడీ చేసుకున్న తర్వాత లీగల్ రిజిస్ట్రేషన్లను చేయించుకోవాలి. లీగల్ రిజిస్ట్రేషన్కి భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీ వ్యాపారానికి అవసరమైన లైసెన్సులు అన్నమాట. MSME రిజిస్ట్రేషన్, GST, ట్రేడ్ లైసెన్సులు లేదా కంపెనీ ఇన్కార్పొరేషన్, వీటన్నింటినీ కూడా ముందుగానే పూర్తి చేసుకోవాల్సి

వ్యాపార రంగంలో వ్యాపారం చేయాలి అని అంటే అనేక మార్గాలు అందుబాటులో ఉంటాయి. వాటిలో ప్రస్తుతం మనకు వ్యాపార రంగంలో అత్యధికంగా ఒక మాటలో చెప్పాలంటే మనకి మన చేతిలో ఉన్నటువంటి డిజిటల్ మార్కెటింగ్. వ్యాపారం వృద్ధి చెందాలంటే సోషల్ మీడియా మార్కెటింగ్ అలాగే డిజిటల్ ప్రమోషన్స్ చాలా అవసరం అన్నమాట. మనకి రెగ్యులర్గా మన చేతిలో ఉండే మొబైల్ ఫోన్, సెల్ ఫోన్ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా అందుబాటులో ఉన్నటువంటి ఈ ఫోన్ ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం దొరుకుతుంది, ఎక్కడ ఏ కంపెనీ ఉంది, ఏది ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, దాని యొక్క డీటెయిల్స్ వివరాలు ఏంటి, దాని క్వాలిటీ ఏంటి, ప్రైజింగ్ కానీ తదితర వివరాలన్నీ కూడా మనం ప్రత్యేకంగా ఎక్కడికో వెళ్ళి ఎవరినో ఎంక్వైరీ చేసి లేదా ఎక్కడో తిరగాల్సిన పని లేకుండా మన చేతిలోనే ఉంది. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ మార్కెట్ అంతా కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ మీద నడుస్తుందని చెప్పవచ్చు మ్యాక్సిమం. కాబట్టి ఈ డిజిటల్ ప్రమోషన్స్ను కూడా చేసుకోవడానికి దానికి కావాల్సినటువంటి ప్రణాళికలను వేసుకోవడం, దానికి కావాల్సినటువంటి మ్యాప్ను తయారు చేసుకోవడం, అడ్వర్టైజింగ్ చేసుకోవడం వంటివి కూడా తయారు చేయాలి. అలాగే క్వాలిటీ, పేషెన్స్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మనం ఎంతవరకు అవర్ లెవెల్ బెస్ట్, ఎంతవరకు క్వాలిటీ ప్రొడక్ట్ కస్టమర్కి ఇవ్వగలం అనేది కూడా పరిశోధించి వ్యాపారంలో క్వాలిటీ ప్రొడక్ట్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, అలాగే ఓపిక కూడా ఉండాలి. మొదటి రోజే లాభాలు వచ్చేయాలి అని ఏ వ్యాపారంలో కూడా ఎవరూ అనుకోకూడదు. కస్టమర్లకు మంచి నాణ్యతను అందించడంపై దృష్టి కనుక పెట్టినట్లయితే క్రమంగా నమ్మకం ఏర్పడి వ్యాపారం దానంతటదే వృద్ధి చెందుతుంది. తద్వారా లాభాలు అనేవి ఫ్యూచర్లో వస్తాయన్నమాట. అందువలన ఒక రోజులోనో, ఒక నెలలోనో, ఒక సంవత్సరంలోనో అయ్యో ఇంకా అవ్వలేదేంటి, ఇంకా మనకి బిజినెస్ సరిగా నడవట్లేదు అని నిరాశపడకుండా ఓపికతో ఉండాలన్నమాట బిజినెస్లో. అట్లా ఉండడం ద్వారా మనకి ఏదో ఒకరోజు మనం సక్సెస్ అనేది సాధిస్తాము, తద్వారా మనం అనుకున్నటువంటి అవుట్పుట్ అనేది వస్తుంది. మరి చివరిగా యువవాణి యువజనుల కార్యక్రమంలో మరొక చిత్రగీతం వింటారు. గోదావరి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

మరి అదండి, ఈవేళ యువో అని యువజనుల కార్యక్రమంలో మీరు తెలుసుకున్నారు కదా, స్టార్టప్ కంపెనీస్ కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే నేటి యువత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే మార్కెటింగ్ రీసెర్చ్ గురించి. మరి ఇది ఈవేళ యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

నిలయంలో సమయం 5:31 దాటి 46 సెకండ్లు. సంధ్యారాగాలు కార్యక్రమానికి స్వాగతం. ఈవేళటి సంధ్యారాగాలు కార్యక్రమంలో ముందుగా వినబోతున్న గీతం నీరాజనం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

తరువాత వినబోతున్న గీతం సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్ర పాడిన ఈ పాట క్రిమినల్ చిత్రం నుండి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న గీతం వేటూరు సుందరరామూర్తి సాహిత్యానికి ఇళయరాజా సంగీతాన్ని అందించగా ఎస్ జానకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట అన్వేషణ చిత్రం నుండి.

సంధ్యా రాగాల్లో చివరిగా మీరు వినబోతున్న గీతం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యానికి ఇళయరాజ సంగీతాన్ని అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట రుద్రవీణ చిత్రం నుండి.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఉద్యోగ వార్తలు వింటారు. నిర్వహణ శ్రీ బి రాజు.
1: ఉద్యోగ వార్తలు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఖాళీగా ఉన్న గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తు ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని 538 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు 3వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి పోస్టులు ఖాళీలు మొత్తం 538. పోస్టుల వివరాలు. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 9 పోస్టులు, రీజనల్ డైరెక్టర్ 2 పోస్టులు, ఆపరేషన్స్ ఆఫీసర్ 19 పోస్టులు, ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్ 15 పోస్టులు, అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ 12 పోస్టులు, అసిస్టెంట్ డైరెక్టర్ 15, అసిస్టెంట్ గ్రేడ్ 2 50, అసిస్టెంట్ మైనింగ్ జయాలజిస్ట్ 5 పోస్టులు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ 5, అసిస్టెంట్ రిజిస్టర్ 11, ప్రైవేట్ సెక్రటరీ 12 పోస్టులు. అర్హతలు. పోస్టును బట్టి అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ ఇంజనీరింగ్ బిఈ లేదా బీటెక్, పీజీ లేదా పీజీ డిప్లొమా, పిహెచ్డి, ఎల్ఎల్బి, ఎల్ఎల్బి ఉత్తీర్ణతో పాటు ఉద్యోగం అనుభవం ఉండాలి. వయోపరిమితి పోస్టును బట్టి 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం, స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్ చేస్తారు. దరఖాస్తులను బట్టి రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఆ తర్వాత మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకి చివరి తేదీ 3 జూలై 2026. మరిన్ని వివరాలకు upsc.gov.in వెబ్సైట్ని సందర్శించగలరు. తర్వాత ఉద్యోగ ప్రకటన. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు APMSRB జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 529 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 30 తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

0: పోస్టుల వివరాలు: స్టాఫ్ నర్స్ 419 పోస్టులు, ఫార్మసిస్ట్ 24 పోస్టులు, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ 86 పోస్టులు. అర్హతలు: స్టాఫ్ నర్స్ బీఎస్సీ నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ మరియు జిఎన్ఎం ఉత్తీర్ణతో పాటు ఏపీఎన్ఎంస్ రిజిస్ట్రేషన్ ఉండాలి. ఫార్మసిస్ట్ పోస్టులకు డిఫార్మసీ, బిఫార్మసీ లేదా ఏపీ ప్రభుత్వం గుర్తించిన ఫార్మసీ ఒకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అవసరం. మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టులకు 10+2 లేదా సమాన అర్హతతో పాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 1 సంవత్సరం పాటు మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి 1 జనవరి 2026 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం విద్యార్హతల మెరిట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు ఓసీలకు 1200, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ మరియు దివ్యాంగ అభ్యర్థులకు 900. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 30 జూన్ 2026. మరిన్ని వివరాలకు apmsrb.ap.gov.in వెబ్సైట్ ని సందర్శించగలరు.
1: ఉద్యోగ వార్తలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ డీజీఐ ఎస్సీ ఎస్టీల జాతీయ వృత్తి సేవా కేంద్రం, ప్రభుత్వ ఐటీఐ బాలికల క్యాంపస్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కంచరపాలెం నందు ఇప్పుడు చెప్పబోయే ప్రత్యేక కోర్సులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వారు తెలియజేస్తున్నారు. ఈ ప్రత్యేక కోచింగ్ పథకం ద్వారా ఎన్ఐఈఎల్ఐటి ద్వారా ఓ లెవెల్ ఐటీ కంప్యూటర్ శిక్షణ, అలాగే ఎన్ఐఈఎల్ఐటి ద్వారా ఓ లెవెల్ కంప్యూటర్ హార్డ్వేర్ నిర్వహణ శిక్షణ, వీటికి ఒక సంవత్సర కాల వ్యవధి ఉంటుంది. ఈ శిక్షణ కాలం వయోపరిమితి ఇప్పుడు చెప్పిన మొదటి పథకానికి ఈ కోర్సుకు 1/7/2026 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారై ఉండాలి. అర్హత 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ కలిగి ఉండాలి. కుటుంబ ఆదాయం సంవత్సరానికి 3 లక్షలకు మించి ఉండరాదు. ఇక కోర్సు కాల వ్యవధిలో పుస్తకాలు, స్టేషనరీ ఉచితంగా అందించబడుతుంది. మరి ఈ కోర్సులు ప్రారంభించబడే తేదీ 1/7/2026 నుండి ప్రారంభించే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. ఇక దీంట్లోనే మరొక కోర్సు ఎన్ఐఈఎల్ఐటి ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ యొక్క పునాది. ఈ కోర్సుకు 2 నెలల కాల వ్యవధి, 1/7/2026 నాటికి అభ్యర్థుల వయోపరిమితి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. 10వ తరగతి దానితో పాటు ఇంటర్మీడియట్ కనీస అర్హతగా తీసుకుంటున్నారు. 3 లక్షల లోపు కుటుంబ ఆదాయం ఉండాలి. శిక్షణ కాలంలో ఉచితంగా పుస్తకాలు, స్టేషనరీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పిన తేదీలో అనగా 1/7/2026 నుండి ఈ కోర్సులు ప్రారంభించే అవకాశం ఉందని ఉప ప్రాంతీయ ఉపాధి అధికారి విశాఖపట్నం వారు తెలియజేస్తున్నారు. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం 0891 కోడ్ను జత చేసి 2788700 నంబర్కి ఫోన్ చేసి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.

సమాచారవాణి విన్నారు. ఇక వాతావరణం. వాల్టేర్ వాతావరణ కేంద్రం వారు ఈ పూట అందించిన వాతావరణ వివరాలు. ఆకాశం పాక్షికంగా

0: మేఘావృతమై ఉంటుంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన చిరుజల్లులు పడే అవకాశం ఉంది. వాల్టేర్లో ఈ పూట నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్ట ఉష్ణోగ్రత 34.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.8 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 84%. ఇక విశాఖ పౌర విమానయాన శాఖలో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 35.4 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్. గాలిలో తేమ 79%. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి సముద్రంలో చేపలు పట్టేవారికి రానున్న 5 రోజులకు గాను ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర ప్రాంతమైన బంగాళాఖాతంలో మత్స్యకారులకు వాతావరణ హెచ్చరిక. రానున్న 5 రోజులకు గాను ఒడిస్సా, గంగా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో, నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో మరియు వాయువ్యానికి ఆనుకుని ఉన్న ఈశాన్య మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుఫాను వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పిన ప్రాంతాల్లో రానున్న 5 రోజుల్లో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాల్టేరు వాతావరణ కేంద్రం వారు, తుఫాను హెచ్చరికల కేంద్రం వారు తెలియజేస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.
1: దిస్ ఈజ్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై అనుజ కుమార్. In Uttar Pradesh, 14 students lost their lives after a massive fire broke out at a coaching center located inside a commercial complex in Lucknow's Aliganj area this afternoon. Several injured persons have been admitted to nearby hospitals. The blaze reportedly started inside the institute building and spread rapidly through the complex, which houses coaching centers, showrooms and a gaming zone, triggering panic among students. Fire brigade teams, police personnel and district administration officials are conducting rescue and evacuation efforts. Talking to media, Deputy Chief Minister Brijesh Pathak said that 14 students aged between 16 to 18 years who were present at the animation centre in the building lost their lives. He said that the firefighters are searching for students in the corners, washrooms and other areas of the building. Uttar Pradesh Chief Minister Yogi Adityanath spoke to the Director General of Police and the Additional Chief Secretary Home, directing them to ascertain the cause of the fire and closely monitor the ongoing rescue and relief operations. He said those found responsible for the incident would face strict action. The Chief Minister also cut short his visit to Aligarh and Firozabad districts while returning to Lucknow to personally oversee the situation. Prime Minister Narendra Modi has expressed grief at the loss of lives in the fire mishap. In a social media post, he announced an ex gratia of 2 lakh rupees from Prime Minister National Relief Fund to the next of the kin of each deceased. The injured would be given 50,000 rupees. The two-day BRICS National Security Advisors meeting began in New Delhi today. The meeting, being chaired by National Security Advisor Ajit Doval, brings together security chiefs from the bloc's 11 member countries. These include India, Brazil, China, Egypt, Ethiopia, Indonesia, Iran, Russia, Saudi Arabia, South Africa and UAE. The discussion includes the rapidly evolving nature of national security challenges as well as the role of new technologies in emerging security threats. On the sidelines of the meeting, NSA Ajit Doval today met Iran's Deputy Secretary of the Supreme National Security Council, Ghadir Nizamipour. Both sides reviewed the ongoing situation in West Asia. They also discussed cooperation under the BRICS platform and India-Iran bilateral ties. Prime Minister Narendra Modi today said that the changes that have taken place over the past 12 years have succeeded in strengthening people's faith in governance and administration. The Prime Minister said this while sharing an article written by Union Minister of Commerce and Industry Piyush Goyal in a social media post. External Affairs Minister Dr. S. Jaishankar today met his Mongolian counterpart Batsetseg Batmung in Ulaanbaatar. In a social media post, Dr. Jaishankar said the talk

0: talks underscored the warmth, depth and potential of the India-Mongolia strategic partnership. The two leaders reviewed the progress in key areas of bilateral cooperation. Defence Minister Rajnath Singh today met Director General of Israel Ministry of Defence, retired Major General Amir Baram, in New Delhi. In a social media post, the Defence Ministry said that Mr. Baram briefed Mr. Singh about Israel's commitment to expand India-Israel defence cooperation under the overall ambit of India-Israel Special Strategic Partnership. UK Prime Minister Keir Starmer has announced his resignation from the post and as the leader of the Labour Party, ending his tenure at the Downing Street amid growing internal pressure from his own party. Delivering his resignation statement, Mr. Starmer recalled his arrival at Downing Street 2 years ago as the proudest moment of his life.
1: Every decision I've taken has been about putting the country I love first. That is why I will resign as leader of the Labour Party. I have spoken to His Majesty the King this morning to inform him of my decision. In the case of a contest, this will ensure a new leader is in place before Parliament returns in September. I will remain in post as Prime Minister until the contest is complete.
0: Benchmark domestic equity indices ended nearly 0.4% up today, buoyed by growing optimism over progress in US-Iran talks aimed at ending the months-long conflict in West Asia. The Sensex rose 291 points to close at 77,094. And in the FIFA World Cup 2026, Argentina will take on Austria in Group J fixture tonight at Arlington in US at 10:30 p.m. Indian Standard Time. And that is the end of this news bulletin.
2: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నా?
3: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
2: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
3: ఎలా తెలుసుకోవచ్చు?
2: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ళ లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
3: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
2: మరైతే ఈ రోజు టీ మీ తరపున.
4: ఆర్బిఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనలో 10 సూత్రాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఎరువుల విక్రయాల్లో రైతులను ఇబ్బంది పెడితే డీలర్లు సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి కెఎచ్చెన్నాయుడు హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో భారతదేశం అభివృద్ధిలో మరింతగా ముందుకు సాగుతోందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస వర్మ అన్నారు. రాష్ట్రంలోని కార్మికులకు సంక్షేమ పథకాల సేవలను సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనలో 10 సూత్రాల అమలుపై ఈరోజు ఒక ఎంఓయూ జరిగింది. రాష్ట్ర ప్రణాళిక విభాగంతో కేఆర్ఈఏ యూనివర్సిటీ సారథ్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఐఎఫ్ఎంఆర్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఐఎఫ్ఎంఆర్ సంస్థ ప్రతినిధులు ఒప్పందాలు మార్చుకున్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు సాధనలో 10 సూత్రాల మిషన్ సెల్స్ ఏర్పాటుతో పాటు పర్యవేక్షణపై ఐఎఫ్ఎంఆర్ పనిచేయనుంది. పేదరిక నిర్మూలన, నీటి భద్రత, డీప్టెక్ మిషన్లపై ఐఎఫ్ఎంఆర్ రాష్ట్రంలో పనిచేయనుంది. 10 సూత్రాల అమలుపై రాష్ట్రస్థాయి కమిటీతో పాటు మిషన్ వర్కింగ్ గ్రూపులను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఎరువుల లభ్యత పంపిణీపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యూరియా లేదా డీఏపీ కొనుగోలు చేసే రైతులకు కాంప్లెక్స్ ఎరువులను బలవంతంగా విక్రయించే విధానాన్ని అరికట్టాలన్నారు. రైతులను ఇబ్బంది పెడితే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, కంపెనీలపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు అవసరమైన ఎరువులనే అందించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అవసరానికి మించి అధిక ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. యూరియా సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. అలాగే సహజ వ్యవసాయంపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోందని, సాధ్యమైనంత మేర రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని పేర్కొన్నారు.

ఉన్నారు. అధిక ఎరువుల వినియోగంపై రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఎరువుల బుకింగ్, యాప్ నిర్వహణ సజావుగా ఉండాలని, ఓటీపీ మెసేజ్ లింక్ వేగంగా వచ్చేలా చర్యలు తీసుకుంటామని అధికారులు మంత్రికి తెలియజేశారు. స్త్రీశక్తి పథకానికి రోజుకు 8 కోట్ల 50 లక్షల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రవాణా శాఖ 2 ఏళ్ల పాలన పురోగతిపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. వాహన యాప్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అలాగే వాహనదారులకు 19 ఫిట్నెస్ పరీక్షలు సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు అందేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని పేర్కొన్నారు. పన్నుల చెల్లింపు

0: శాఖ 2 ఏళ్ల పాలన పురోగతిపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. వాహన యాప్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అలాగే వాహనదారులకు 19 ఫిట్నెస్ పరీక్షలు సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు అందేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని పేర్కొన్నారు. పన్నుల చెల్లింపు విధానంలో కూడా ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని, అన్ని విషయాల్లో రవాణా రంగం ముందుకు వెళుతోందని తెలిపారు. ఆర్టీసీపై ఎలాంటి భారం పడకుండా స్త్రీశక్తి పథకాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. అలాగే దివ్యాంగ శక్తి పథకం కూడా విజయవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి వివరిస్తూ,
1: అన్ని వాహనాల్లో మార్త్ గైడ్ లైన్స్ పరంగా తప్పకుండా ఇన్బిల్ట్ అయి లేని వెహికల్స్ అన్ని దానిలకు ఇక్కడే ఏర్పాటు చేసేదానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అది VLTD అనేది 24/7 సెంట్రల్ ఏదైతే రూమ్ ఉంటుందో కమాండ్ కంట్రోల్ ద్వారా ఆపరేషన్ అవుతుంది కాబట్టి అది కూడా వచ్చే 2 సంవత్సరాల్లోనే ఇవన్నీ పూర్తి చేసుకుని రవాణా రంగాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోయి ఎక్కడ ఏ విధమైన ప్రమాదాలు లేకుండా సురక్షితమైన ప్రయాణాన్ని ఇచ్చే విధంగా రాష్ట్ర రవాణా శాఖ అందిస్తుందని మీ అందరి ముందర తెలియజేస్తాను.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయవంతంగా 12 ఏళ్ల సుపరిపాలనలో సాధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతునివ్వాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస వర్మ కోరారు. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పలువురు వ్యాపారవేత్తలు, వైద్యులు, విద్యావేత్తలతో సమావేశమైన కేంద్ర మంత్రి ప్రభుత్వం సాధించిన విజయాలు, అద్భుతమైన అభివృద్ధి గురించి సుదీర్ఘంగా చర్చించారు. Article 370 రద్దు, మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ ఇండియా ద్వారా ప్రపంచానికే ఆదర్శంగా నిలవడంతో పాటు భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం వంటి విజయాలను వారికి వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో G20 సదస్సును విజయవంతంగా నిర్వహించడం, కరోనా వంటి విపత్కర సమయంలో ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ను సరఫరా చేయడం ద్వారా నేడు భారతదేశం ఒక విశ్వ గురువుగా అభివృద్ధి చెందిన తీరును మంత్రి ప్రస్తావించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ ప్రగతికి సంబంధించిన ప్రత్యేక పుస్తకాలను వారికి అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కార్మికులకు సంక్షేమ పథకాల సేవలను సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ కార్మికుల సంక్షేమ బోర్డు 45వ సమావేశంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. కార్మిక సంక్షేమ కార్యక్రమాలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా కార్మికులకు చేరవేసేందుకు రూపొందించిన సంక్షేమ బోర్డు నూతన వెబ్సైట్ను మంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, కార్మిక సంక్షేమ పథకాల అమలులో సాంకేతికతకు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. నూతన వెబ్సైట్ ద్వారా కార్మికుల నమోదు, సంక్షేమ పథకాల దరఖాస్తులు, లబ్ధిదారుల వివరాలు, పథకాల మార్గదర్శకాలు, ఫిర్యాదుల పరిష్కారం వంటి సేవలు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. కార్మికులకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యేలా డిజిటల్ వేదికలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. 45వ బోర్డు సమావేశంలో సంక్షేమ పథకాల అమలు, నమోదు ప్రక్రియల సరళీకరణ, కార్మికుల భద్రత, సామాజిక భద్రతా కార్యక్రమాల విస్తరణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. రాష్ట్రంలోని 5 బోధనాసుపత్రుల్లో తొలిసారిగా కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు రాబోతున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ కాళ్ళు, చేతులు, వీల్చైర్లు, వినికిడి పరికరాలు, ఇతర సహాయ ఉపకరణాల తయారీ ఈ కేంద్రాల్లో జరుగుతాయని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైద్యులు సూచించే అవసరమైన కృత్రిమ కాళ్ళు, చేతులు ఇవ్వడం వల్ల దివ్యాంగులకు వ్యయ ప్రయాసాలు తగ్గుతాయని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ తయారీ యూనిట్లను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. తొలి విడత కింద ఒంగోలు, తిరుపతి, కర్నూలు, విజయవాడ, విశాఖ సర్వజన ఆసుపత్రుల్లో ఈ తయారీ యూనిట్లు ఏర్పాటు కానున్నాయని, వీటికి అవసరమైన స్థలాలు, నిర్మాణాలు, ఇతర వసతుల పరిశీలన కేంద్ర బృందాల ద్వారా ఈరోజు నుంచి ప్రారంభమైందని తెలిపారు. తిరుపతి జిల్లా సదాశివకోనలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శాసనాలు గుర్తించామని భారతీయ పురావస్తు శాఖ డైరెక్టర్ ఎం మునిరత్నం రెడ్డి తెలిపారు. 477 సంవత్సరాల క్రితం చెక్కిన శాసనాలను డిజిటలైజేషన్ చేస్తున్నట్లు తెలిపారు. అటవీశాఖ అధికారులతో కలిసి సదాశివకోనలో పర్యటించిన ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, సదాశివకోనలో బయటపడిన శాసనాల్లో గుడిమల్లం ఆలయ చరిత్ర, మన సంస్కృతి, సంప్రదాయాలకు తెలియజేసే శాసనాలను చెక్కినట్లు చెప్పారు. ఇప్పటికే 85,000 శాసనాలను దేశవ్యాప్తంగా గుర్తించామని ఆయన తెలియజేస్తూ,
2: ఈ శాసనం 1471వ సంవత్సరం, అంటే 477 సంవత్సరాల క్రితం ఈ యొక్క సదాశివ దేవాలయాలు గుడిమల్లం పరశురామేశ్వర దేవాలయానికి సంబంధించినటువంటి పూజలు, నైవేద్యాలు, అంగరంగ వైభవాల కోసం ఇక్కడ భూమిని ఇవ్వటం జరిగింది. అలానే సదాశివకోనలో ఒక పుష్కరిణిని కూడా కట్టించారు అని చెప్పేదానికి ఈ యొక్క శాసనం ఆధారంగా ఉంది. ఈ శాసనం తెలుగు, తమిళ్, కన్నడ 3 భాషల్లోనూ వేయించబడి ఉంది.

0: వాతావరణం. తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి తెలంగాణ వరకు కొనసాగుతున్న నిన్నటి అల్పపీడన ద్రోణి రాయలసీమ తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా రేపు ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనలో 10 సూత్రాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఎరువుల విక్రయాల్లో రైతులను ఇబ్బంది పెడితే డీలర్లు సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో భారతదేశం అభివృద్ధిలో మరింతగా ముందుకు సాగుతోందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ చెప్పారు. రాష్ట్రంలోని కార్మికులకు సంక్షేమ పథకాల సేవలను సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो.
2: TLI है ना.
1: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं TLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी. अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉग इन करें indiapost.gov.in पर.
3: EM आकाशवाणी संप्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचकः पुनीत त्रिपाठी. आदौ मुख्य वार्ताः. पश्चिमबंगे भाजपा नेतृत्वे सर्वकारेण प्रथमं पूर्णं अर्थसंकल्पनापत्रं उपस्थापितं यस्मिन् सामाजिक कल्याणं आधारभूत संरचना विकासं आजीविका सृजनं समेत्य अनेकाः महिला केन्द्रित योजनाः सन्ति घोषिताः. सुरक्षा समाह्वानानां विषये चर्चयितुं नवदिल्ल्यां अद्य ब्रिक्स राष्ट्रीय सुरक्षा परामर्शदातॄणां सम्मेलनं समारब्धम्. आर्थिक संबंधान इतोपि सुदृढ़ीकर्तुं विदेश मंत्री डॉक्टर एस जयशंकरः स्वकीयेन समकक्षेण सह चर्चार्थं मंगोलिया देशं संप्राप्तवान्. भारतीय ऋतु विज्ञान विभागेन अद्य असम मेघालय राज्ययोः कृते अतिवृष्टेः पूर्वानुमानं प्रकटितम्. अपि च अस्य वर्षस्य फीफा विश्वकप क्रीडायां अर्जेंटीना दलम् अद्य रात्रौ अमेरिका देशस्य आर्लिंगटन नगरे ग्रुप जे क्रीडायां ऑस्ट्रिया दलं सम्मुखी करिष्यति. अथ वार्ताः विस्तरेण. भाजपा नेतृत्वे पश्चिम बंग प्रशासनेन अद्य प्रवर्तमान वित्तीय वर्षस्य कृते स्वीयं प्रथमं पूर्ण अर्थसंकल्पनापत्रं प्रस्तुतम्. अस्मिन् पत्रे सामाजिक कल्याणं आधारभूत संरचना विकासं वृत्ति सृजनं च महिला केन्द्रित योजनाः विशेष रूपेण प्राधान्यं प्राप्ताः सन्ति. बंगालस्य वित्तमंत्री स्वपन दास गुप्ता 70,000 कोटि रूप्यकाणां अर्थसंकल्पना पत्रं उपस्थापयन् एतत् विकसित बंगाल निर्माणस्य मार्गचित्रमिति अवदत्. तेन स्पष्टीकृतं यत् राज्यस्य उपरि वर्तमानकालीनं ऋणम् 8,00,000 कोटि रूप्यकोप्यधिकम् अस्ति. अतः वित्तीय अनुशासनम् अस्माकम् अत्यन्तं मुख्या प्राथमिकता अस्ति. अर्थसंकल्पनायाः प्रमुखासु घोषणासु विद्यते वृत्त्यावसराः. राज्ये रिक्त 1,00,000 सर्वकारीयपदेषु नियुक्तिं करिष्यते, यस्मिन् 25,000 आरक्षकपदानि तथा 50,000 शिक्षकपदानि सम्मिलितानि सन्ति. एतेषु रिक्तेषु पदेषु 33% स्थानं महिलाभ्यः आरक्षितं भविष्यति. सहैव 10% अतिरिक्त आरक्षणम् अग्निवीरेभ्यः निर्धारितं कृतम्. नवदिल्ल्यां ब्रिक्स संघटनस्य राष्ट्रियसुरक्षापरामर्शदातॄणां द्विदिवसीयोपवेशनम् अद्य समारब्धम्. भारतस्य राष्ट्रियसुरक्षापरामर्शदात्री अजीत डोभालस्य अध्यक्षतायां प्रचलन्त्याम् अस्यां गोष्ठ्याम् अस्य समूहस्य 11 सदस्यदेशानां सुरक्षाप्रमुखाः भागं भजन्ति. एतेषु सदस्यदेशेषु भारत, ब्राजील, चीन, मिस्र, इथियोपिया, इण्डोनेशिया, ईरान, रूस, सऊदी अरब, दक्षिणअफ्रीका तथा संयुक्त अरब अमीरात सम्मिलिताः सन्ति. अवधेयं यत् 26,000 तमे वर्षे भारतेन 4थं वारं ब्रिक्स संघटनस्य अध्यक्षता प्राप्ता अस्ति.

మరి ఈవేళ సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర అనంతరం వికాసం శీర్షికన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన గురించిన వివరాలు, అనంతరం ప్రేరణ, వ్యక్తిత్వం వంటి అంశాలతో పాటు కొన్ని చిత్రగీతాలు కూడా వింటారు.

వర్షాకాలంలో సాధారణంగా రానున్నది వర్షాకాలమే కాబట్టి వ్యాధుల బారిన పడే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా సీజనల్గా వచ్చే కొన్ని డిసీజెస్ ఉంటాయి. సీజన్ మారినప్పుడు, సీజన్ టు సీజన్ చేంజ్ అయినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి వచ్చే కొన్ని వ్యాధులు ఉంటాయి. మరి రాబోయేది వర్షాకాలం కాబట్టి ఎలా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఫిట్గా ఉండాలంటే ఏం చేయాలి అన్న దాని గురించి ఇవాళ ఫిట్నెస్ మంత్రాలు తెలుసుకోబోతున్నాం. వేడిగా తాజాగా వండిన ఆహారం తీసుకోవాలి, అలాగే కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. బయట దొరికేటటువంటి ఆహారం అలాగే కట్ చేసిన పండ్లకు దూరంగా ఉండటం చాలా ముఖ్యము. మరి నీటి జాగ్రత్త విషయంలో, కలుషితమైన నీటి ద్వారా టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులు వస్తాయి కాబట్టి ఎల్లప్పుడూ కాచివాడపోసిన నీటిని మాత్రమే తాగాలి. అలాగే పచ్చి కూరగాయలు, ఆకుకూరలను వేడి నీటిలో కడిగి ఉపయోగించాలి. వీధి ఆహారం, జంక్ ఫుడ్, నిల్వ ఉంచిన పదార్థాలను అసలు తినకూడదు. ఇక దోమల నివారణకు, వర్షాలకు దోమలు, డెంగ్యూ, మలేరియా ఎక్కువగా వస్తాయి కాబట్టి ఈ దోమల ద్వారా పరిసరాల్లో నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలి. దోమల తెరలు, కాయిల్స్ లేదా రిపెల్లెంట్స్ వంటివి వాడుకోవాలి. ఇక రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ అంటాం కదా, ఇది పెంచుకోవాలి. విటమిన్ సి ఉండే నిమ్మ, ఉసిరి వంటి పండ్లు, అల్లం, వెల్లుల్లి, పసుపు, తులసిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. రోజువారీ డైట్లో వేడివేడి సూప్లు, హెర్బల్ టీ లేదా కషాయం వంటివి తీసుకోవడం మంచిది. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత, బయట నుంచి రాగానే చాలామందికి డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోతారు. చేతులు, కాళ్ళు వంటివి శుభ్రం చేసుకోకుండా అలా చేయకూడదు. చేతులు, కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. తడి బట్టలు వేసుకోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి కాబట్టి ఎల్లప్పుడూ పొడిగా ఉండే దుస్తులను ధరించాలి. ఇక దగ్గు, జలుబు వంటివి కామన్గా ఈ సీజన్లో వస్తాయి కాబట్టి గొంతు నొప్పి లేదా జలుబుగా అనిపిస్తే ఉప్పు నీటితో పుక్కిలించడం, వేడి నీటి ఆవిరి, స్టీమ్ పడతాం కదా, అది పట్టడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. మరి ఈ జాగ్రత్తలను తీసుకున్నట్లయితే ఈ వర్షాకాలంలో కూడా మనం ఫిట్

సాయం సమీరం కార్యక్రమంలో తర్వాతి అంశం వికాసం శీర్షికన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయబడుతున్న ఒక చౌకైన ప్రమాద బీమా పథకం. కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత అంగవైకల్యం సంభవించినప్పుడు 2 లక్షల రూపాయల వరకు ఆర్థిక భరోసా లభిస్తుంది. ప్రమాదవశాత్తు మరణించినట్లయితే 2 లక్షలు, శాశ్వత పూర్తి వైకల్యం కలిగినట్లయితే అంటే 2 కాళ్ళు లేదా 2 చేతులు వంటివి కోల్పోవడం జరిగినట్లయితే 2 లక్షలు, శాశ్వత పాక్షిక వైకల్యం కలిగినట్లయితే 1 కన్ను లేదా చెయ్యి లేదా 1 కాలు కోల్పోవడం వంటివి జరిగితే 1 లక్ష రూపాయలు ప్రమాద బీమా అనేది అందుతుంది. దీనికి అర్హత ఏమిటి అంటే దరఖాస్తుదారుని వయసు 18 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉండాలి. ఏదైనా బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాకు ప్రాథమిక కేవైసీగా అనుసంధానమై ఉండాలి. ప్రతి సభ్యుడు కేవలం ఒకే ఒక బ్యాంక్ ఖాతా ద్వారా మాత్రమే ఈ పథకంలో చేరడానికి అర్హులు. సంవత్సరానికి కేవలం 20 రూపాయలు మాత్రమే ప్రీమియం అమౌంట్ ఉంటుంది. ఈ మొత్తం ప్రతి సంవత్సరం మీ బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా నుండి ఆటోమేటిక్గా కట్ అవుతుంది. ఈ పాలసీ జూన్ 1 నుండి తదుపరి సంవత్సరం మే 31 వరకు 1 సంవత్సరం పాటు అమల్లో ఉంటుంది. ప్రతి ఏటా దీనిని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ఎలా దరఖాస్తు చేయాలి అంటే సేవింగ్స్ ఖాతా ఉన్నటువంటి బ్యాంకు కానీ పోస్ట్ ఆఫీస్కి కానీ వెళ్ళి అక్కడ ఉన్న సిబ్బందిని అడిగి ఈ పథకానికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన గురించిన వివరాలను అడిగి తెలుసుకుని ఫారంను నింపి బ్యాంక్ వారికి అందించినట్లయితే వారు దీన్ని యాక్టివేట్ చేస్తారు. అలాగే ప్రతి సంవత్సరం 20 రూపాయలు ఆటో డెబిట్ అయ్యేలాగా కన్సెంట్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ సేవను యాక్టివేట్ చేసుకోవచ్చు అన్నమాట. మరి ఇది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా ప్రమాదవశాత్తు మరణం సంభవించినా లేదా శాశ్వత పాక్షిక వైకల్యం కలిగినా కూడా 2 లక్షల రూపాయల నుంచి 2 లక్షల వరకు బీమా అనేది కవరేజ్ వస్తుంది. మరి ఈ వివరాలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీ అందరి కోసం మరొక చిత్రగీతం. బొమ్మరిల్లు చిత్రం నుండి జీన్ శ్రీనివాస్ గోపికా పూర్ణిమ పాడిన పాట వింటారు.

చిన్నప్పటి నుండి వ్యవసాయం అంటే పెద్దగా తెలీదు. అనేక కష్టాలతో తను ఎదుగుతూ తనకున్నటువంటి పిల్లల్ని పెంచుకుంటూ ఉన్న తరుణంలో ఒకసారి అనుకోకుండా తన భర్త మరణించడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో అప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి ఒక మహిళ తను ఎలా కుటుంబాన్ని పోషించి నలుగురిలో గౌరవంగా తలెత్తుకుని తిరిగే విధంగా నిలబడి అందరికీ ఆదర్శంగా నిలిచారు అంటే శాంతాబెన్. గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లా మదాపర్ గ్రామం ఆమెది. ఆమెకు కొంత వ్యవసాయం ఉంది. మరి వ్యవసాయం చేయడం పెద్దగా రాదు, అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో వ్యవసాయం ఒకటే తనకు ఆధారమైనప్పటికీ ఆ వ్యవసాయాన్ని ఏ విధంగా చేయాలో తెలియని పరిస్థితుల్లో వ్యవసాయాన్ని చేపట్టారు. తనకున్నటువంటి పొలాన్ని సాగు చేసే తన భర్త అకాల మరణం చెందడంతో కుటుంబాన్ని పోషించడానికి వేరే మార్గం లేక వ్యవసాయాన్ని చేయడం మొదలుపెట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెమ్మదిగా నేర్చుకుంటూ అవగాహన కల్పించుకుంటూ అత్యధికంగా ఆ గ్రామంలో మహిళ రైతుగా పేరు పొందినటువంటి శాంతాబెన్ ఒక దశలో నేను వ్యవసాయాన్ని చేయలేను అని నిరాశ నిస్పృహలో ఉండగా తనకున్నటువంటి బంధువులు వచ్చి నువ్వు వ్యవసాయం నీకు పనికిరాదు, నువ్వు నీకున్నటువంటి పొలాన్ని ఆ భూమిని అమ్మేసేయని చెప్పి చెప్పినప్పుడు నిరాశపడకుండా ఆలోచించి తెలివిగా వ్యవసాయాన్ని అమ్మకుండా నేను నమ్ముకున్న ఈ భూమిని వదిలిపెట్టను, ఈ వ్యవసాయాన్ని చేసి నేను విజయాన్ని సాధించి నాకున్న అప్పులను తీర్చి నా పిల్లలకు బంగారు భవిష్యత్తును అందివ్వాలనే దే నా కోరిక అంటూ నడుం బిగించి ఆమె టూ వీలర్ను నేర్చుకోవడం జరిగింది. అలాగే వ్యవసాయానికి అవసరమైనటువంటి ఎరువులను మందులను తెచ్చుకోవడానికి తనే సొంతంగా ట్రాక్టర్ను డ్రైవింగ్ చేయడం నేర్చుకోవడం కూడా జరిగింది. అనేక వ్యవసాయ పనిముట్లతో సొంతంగా తన ట్రాక్టర్ ద్వారా తనే యంత్ర పరికరాలతో పొలాన్ని దున్నటం సాగు చేయటం

పంటలను పండించడం వంటివి క్రమంగా నేర్చుకుని ఇంటికి వచ్చేసరికి సాయంత్రం 7:30 అయినప్పటికీ కూడా అలసిపోకుండా పిల్లల పోషణ, వారి యొక్క చదువులను చూసుకుంటూ ఉండేది ఆమె. అలా పిల్లల్ని పోషించి వారిని ఉన్నత విద్యలు అభ్యసించేలా చేసి వారికి బంగారు భవిష్యత్తును ఇవ్వడం జరిగింది శాంతాబెన్. ఆమె చేస్తున్న వ్యవసాయంలో ఒంటరిగా పోరాడి విజయాన్ని సాధించారు శాంతాబెన్. అలాగే పిల్లల్ని కూడా మంచి ఉన్నత చదువులు చదివించి దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా 3 అమ్మాయిలను 1 అబ్బాయిని కూడా చేయడం జరిగింది. మరి ప్రస్తుతం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఇవాల్టి మన శాంతాబెన్. మరి ఇవాల్టి ప్రేరణ కార్యక్రమంలో ఆమె కూడా మనకు ప్రేరణ, నేటి యువతకు ముఖ్యంగా ప్రేరణ అని చెప్పాలి. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ఎటువంటి రంగంలో అయినా నిరాశ నిస్పృహ లేకుండా రాణించాలన్నదే మన ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం. మరి ఈవేళటి సాయం సమీరం కార్యక్రమంలో తదుపరి అంశంలోకి వెళ్ళబోయే ముందుగా మరి ఒక చిత్రగీతం వింటారు. అమ్మా నాన్న తమిళమ్మ ఈ చిత్రం నుండి చక్రి కౌసల్య పాడిన పాట.

ఒక మనిషి ఆలోచనలు, ప్రవర్తన, భావాలు మరియు ఇతరులతో వ్యవహరించే తీరును బట్టి వారి వ్యక్తిత్వం అనేది నిర్ణయించబడుతుంది. మన ఆలోచనలు పాజిటివ్గా ఉండాలి, ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి. మన ప్రవర్తన నలుగురితో సరదాగా ఉండాలి, నలుగురితో చక్కని సంబంధాలు కలిగి ఉండాలి. మన భావాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. అలాగే మనం ఇతరులతో వ్యవహరించే తీరు ఇతరులను ఆకర్షించే విధంగా ఉండాలి. ఫలానా వ్యక్తి అని చెప్పి వారు గౌరవించే విధంగా ఉండాలి. మరి మన వ్యక్తిత్వం, మన ఆలోచనలు, ప్రవర్తన, భావాలు అలాగే మన వ్యవహార శైలి ఇవన్నీ మిళితమై ఉన్నాయి. కాబట్టి మన వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి. ఇది ఇవాల్టి వ్యక్తిత్వం. మరి సాయం సమీరం కార్యక్రమాన్ని ఇంతటితో ముగించేస్తూ చివరిగా కార్యక్రమంలో ఒక పాట, మున్నా చిత్రం నుండి నరేష్ అయ్యర్, క్రిష్, హరిచరణ్, సాధన పాడిన పాట వింటారు.

0: మీరు ఇంతవరకు సాయం సమీరం కార్యక్రమం విన్నారు కదా, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారాల్లో 7:15 వ్యవసాయ పాఠశాలలో ప్రతి పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లామ్ గుంటూరు నుండి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ రాజామణి గారి ప్రసంగం ఉంటుంది. కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం చేయబడుతుంది. 7:45 వికసిత్ భారత్, 8:00 స్వరమాలిక చిత్రగీతాలు ఉంటాయి, 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఉంటాయి, రాత్రి 9:30 టాక్ ఇన్ ఇంగ్లీష్ కార్యక్రమంలో డెమోక్రటిక్ ప్రిన్సిపల్ అండ్ సివిక్ రెస్పాన్సిబిలిటీ ఈ అంశంపై డాక్టర్ ఆశీష్ శర్మ గారి ప్రసంగం వ్యాఖ్యానం ఉంటుంది. ఇక రాత్రి 10:00 అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో ఇవి ఇవాల్టి ప్రసార విశేషాలు. ఇక రేపటి ప్రసారాల్లో రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, జయ జయ హో భారతి బృందగానం, రచన శ్రీ హరే రామ ఆచార్య, సంగీతం శ్రీ బిఏ నారాయణ. 6:10 భక్తి రంజనీలో నెట్టికంటి ఆంజనేయ స్వామివారి సుప్రభాతం ఉంటుంది. 6:30 చింతన శీర్షికన డాక్టర్ దిగమత్తి గోపాలస్వామి సంకలనం, పట్టణం శ్రీమతి కె కామాక్షమ్మ. 6:35 పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో కలుపు మందులు వాడుకలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు ఇచ్చే సూచనలు సలహాలు ఉంటాయి. ఇక 7:15 ఉదయ సమీరాల్లో నేటి మాట శీర్షికన శ్యామా ప్రసాద్ ముఖర్జీ వారి వర్ధంతి సందర్భంగా కొన్ని వారి జీవిత విశేషాలు, యలవత్తి నాయుడమ్మ వర్ధంతి సందర్భంగా కొన్ని వారి జీవిత వివరాలు ఉంటాయి. అనంతరం ప్రసంగ కార్యక్రమంలో జానపద సాహిత్యం సంస్కృతి ఈ అంశం గురించి డాక్టర్ అయ్యగారి సీతారత్నం గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం భక్తి సంగీతంలో శ్రీమతి డాక్టర్ వి వెంకటరాణి మరియు శ్రీమతి వి జయలక్ష్మి వారి భక్తి గీతాలు ఉంటాయి. శ్రీ మావుడు సూర్యనారాయణ శర్మ వయోలిన్, శ్రీ ధన్వాడు ధర్మారావు మృదంగం. అనంతరం పుష్పాంజలి సమాచారవాణి ఉంటుంది. 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ ఉంటుంది. నిర్వహణ శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి. కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ బిఏ నారాయణ గానం వింటారు. శ్రీమతి మంతా శ్రీరమ్య వయోలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. 8:59 పాటల పల్లకి, 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర

0: సవరణ ఎస్ఐఆర్ పై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక 12:40 సంధ్యారాగంలో ఆచార్య కొచ్చర్లకోట వెంకట సత్యనారాయణ మూర్తి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో కలర్స్ గురించి శ్రీమతి శ్రీదేవి గారి వ్యాఖ్యానం ఉంటుంది. 2:31 రంగస్థలి రామాయణంలో ఆంజనేయుని పాత్ర శ్రీ ఇల్లా సూర్యనారాయణరావు హార్మోనియం శ్రీ అల్లు సింహాచలం. 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో లలితగీతాలు ఉంటాయి. గానం శ్రీమతి టి సౌమ్య. అనంతరం ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన ఆయుష్మాన్ భారత్ వివరాలు ఉంటాయి. ఇక 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయదారుల కార్యక్రమం. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు విన్నారు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సహా దేశాల భద్రతకు తలెత్తుతున్న కొత్త సవాళ్లను ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ జాతీయ సలహాదారుల సమావేశంలో చర్చిస్తున్నారు. దేశాభివృద్ధిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా సిబ్బంది ఆర్థిక సైనికులుగా వ్యవహరిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. లక్నోలోని ఒక కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 విద్యార్థులు మరణించారు. లండన్లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో రేపు తలపడుతుంది. న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తున్నారు. కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతాధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ దేశాల్లో భారత్తో పాటు బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపైన ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. వేగంగా మారుతున్న జాతీయ భద్రతా ముప్పుల స్వభావం, అలాగే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాల వల్ల ఎదురవుతున్న భద్రతా నష్టాల పాత్రపై చర్చలు కేంద్రీకృతం చేశారు. ప్రతినిధులు సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ రంగంలో లోపాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ముప్పులను కూడా పరిశీలిస్తారు. ఇటీవల జరిగిన ఉగ్రవాద నిరోధక బ్రిక్స్ సంయుక్త వర్కింగ్ గ్రూప్లు సమాచార మార్పిడి సాంకేతికతల వినియోగంలో భద్రతకు సంబంధించిన ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ 2012, 2016, 2021 సంవత్సరాల్లో ఈ కూటమికి నాయకత్వం వహించిన తర్వాత ప్రస్తుతం 2026 4వసారి బ్రిక్స్ అధ్యక్షత పదవిని చేపట్టిన తరుణంలో ఈ సమావేశం జరుగుతోంది. 2025 రియో సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తపరిచిన ప్రజాకేంద్రిత దార్శనికతను ప్రతిబింబిస్తూ భారత్ అధ్యక్షతన ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే అంశంతో ఈ సదస్సులో చర్చలు జరుపుతున్నారు. 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈరోజు ఇరాన్ ఎస్ఎన్ఎస్సి రక్షణ వ్యవహారాల డిప్యూటీ సెక్రటరీ ఘదీర్ నిజామిపూర్తో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఇరుపక్షాలు సమీక్షించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మరో సమావేశంలో ఇథియోపియా జాతీయ నిఘా భద్రతా విభాగానికి చెందిన అనాలిసిస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిలియన్ లెమాతా దెస్సితో కూడా అజిత్ దోవల్ భేటీ అయ్యారు. జాతీయ అభివృద్ధిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ కీలక పాత్రను కేంద్ర హోంవ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు ప్రశంసించారు. దేశ అభివృద్ధికి సిఐఎస్ఎఫ్ సిబ్బంది దేశ ఆర్థిక సైనికులుగా పనిచేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో సిఐఎస్ఎఫ్ నూతన ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ భవనానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ఈ మాట్లాడారు. సిబ్బంది వారి కుటుంబాల మానసిక శ్రేయస్సు నిర్ధారించేందుకు వేలాది మందికి చురుగ్గా కౌన్సిలింగ్ అందిస్తున్న సిఐఎస్ఎఫ్ ప్రాజెక్ట్ మన్

కార్యక్రమాన్ని మంత్రి అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆయుష్మాన్ సిఏపిఎఫ్ ద్వారా నగదు రహిత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో పాటు కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు సిఏపిఎఫ్ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని సంజయ్ చెప్పారు. ఈ సందర్భంగా సిఐఎస్ఎఫ్ బహుళ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా సంజయ్ ప్రారంభించి దేశానికి అంకితం చేశారు. భారత వాయుసేన ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను అన్ని వసతులతో అభివృద్ధి చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో రక్షణ శాఖ కార్యాలయం కర్తవ్య భవన్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సమావేశమై గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టులో ఒకటైన ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి సంబంధించి భూసేకరణ, యుటిలిటీస్ బదలాయింపు అంశాల్లో పూర్తిగా సహకరిస్తామని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి తెలియజేశారు. భారత వాయుసేన టర్మినల్తో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించనున్న పౌర విమానయాన శాఖకు చెందిన టర్మినల్ బిల్డింగ్తో పాటు కార్గో, ఎంఆర్ఓ, హ్యాంగర్ సౌకర్యాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా ఈ సాయంత్రం సమావేశమవుతున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో ఈ మధ్యాహ్నం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అలీగంజ్లోని పురానియా ప్రాంతంలో ఒక దుకాణంపై అంతస్తులో నడుస్తున్న కోచింగ్ సెంటర్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యార్థుల్లో ఇది తీవ్ర భయాందోళన రేకెత్తించింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ భవనంలోని యానిమేషన్ సెంటర్లో ఉన్న 16 నుంచి 18 సంవత్సరాల వయసు గల 14 మంది విద్యార్థులు అగ్ని ప్రమాదంలో మరణించారని తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది భవనంలోని మూల ప్రాంతాలు, వాష్రూమ్లు, ఇతర ప్రాంతాల్లో మిగిలిన విద్యార్థుల కోసం గాలిస్తున్నట్లు ఆయన చెప్పారు. భవనం లోపల ఒకసారిగా చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించడంతో అనేక మంది లోపల చిక్కుకుపోయినట్లు సమాచారం. కోచింగ్ సెంటర్, గేమ్ జోన్, షోరూంలో ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్లో ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాద తీవ్రత దృష్ట్యా తన అలీగఢ్, ఫిరోజాబాద్ జిల్లాల్లో పర్యటనను మధ్యలో రద్దు చేసుకుని పరిస్థితిని సమీక్షించేందుకు తిరిగి లక్నోకి చేరుకున్నారు. లక్నోలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన స్పందిస్తూ మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మోదీ మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైనప్పటి నుంచి ఆధార్ యాప్ డౌన్లోడ్లు 3.1 కోటికి పైగా దాటాయి. ఈ యాప్ను ప్రజలు అత్యధికంగా ఆమోదించడం, ఆధార్ సేవలను వారి వద్దకు తీసుకురావడంలో యాప్పై ఉన్న వారికి ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. దాదాపు 40 లక్షల మంది ప్రజలు ఈ యాప్ను ఉపయోగించి తమ మొబైల్ నంబర్లను అప్డేట్ చేసుకోగా సుమారు 850,000 మంది తమ చిరునామాలను అప్డేట్ చేసుకోవడానికి యాప్ను ఉపయోగించారు. ఈ యాప్లో ఒకే క్లిక్తో లాక్ లేదా అన్లాక్ చేసే సదుపాయం, ఉనికిని ధృవీకరించడానికి ఫేస్ వెరిఫికేషన్, ఆథెంటికేషన్ హిస్టరీ, భౌతిక విజిటింగ్ కార్డులకు బదులుగా సులభంగా కాంటాక్ట్లు పంచుకోవడానికి వీలుగా క్యూఆర్ ఆధారిత ఎడిట్ చేసుకోదగిన కాంటాక్ట్ కార్డు వంటివి మరికొన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి. యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్ తన సొంత పార్టీ నుంచి పెరుగుతున్న అంతర్గత ఒత్తిడి మధ్య ప్రధానమంత్రి పదవికి ఈరోజు రాజీనామా చేశారు. లేబర్ పార్టీ నాయకత్వానికి కూడా తాను రాజీనామా చేస్తున్నట్టు కేర్ స్టార్మర్ ప్రకటించారు. తన భార్యతో కలిసి ప్రధానమంత్రి నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ వెలుపలకు కేర్ స్టార్మర్ వెంటన్న వచ్చినాయి. వారికి హర్షధ్వానాలు, చప్పట్లతో వీడ్కోలు లభించింది. 2 ఏళ్ల క్రితం తాను ప్రధానమంత్రి పదవిని చేపట్టిన క్షణాన్ని తన జీవితంలోనే అత్యంత గర్వించదగ క్షణంగా స్టార్మర్ పేర్కొన్నారు. లక్షలాది మంది ప్రజల జీవితాలను మార్చాలనే లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని స్టార్మర్ చెప్పారు. అయితే లండన్లో గత 10 ఏళ్లలో ప్రధానమంత్రులు రాజీనామా చేయడం ఇది 6వ సారి కావడం విశేషం. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లండన్ రౌండ్ ప్రారంభ హాకీ మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు రేపు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది.

2024లో చైనాలోని హులన్బోయర్లో జరిగిన ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ సమరం తర్వాత భారత పాకిస్తాన్ హాకీ జట్లు ముఖాముఖి తలపడడం ఇదే మొదటిసారి. ఆనాటి మ్యాచ్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. గత 10 ఏళ్లలో భారత పాకిస్తాన్ జట్ల మధ్య ఉన్న హాకీ రికార్డును పరిశీలిస్తే భారత్కే భారీ ఆధిక్యం ఉంది. గత 17 మ్యాచ్ల్లో 15 విజయాలు 2 డ్రాలతో భారత్ ఓటమి లేకుండా అజేయంగా కొనసాగుతోంది. ఎఫ్ఐహెచ్ ప్రోలీగ్ రోటర్డామ్ లెగ్ చివరి మ్యాచ్లో నిన్న ప్రపంచ నెంబర్ 2 జట్టు నెదర్లాండ్స్పై 3-2 విజయం సాధించిన భారత హాకీ జట్టు అదే ఉత్సాహంతో పాకిస్తాన్ను ఎదుర్కోవాలని భావిస్తోంది. విశేషాలు మరొకసారి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సహా దేశాల భద్రతకు తలెత్తుతున్న కొత్త సవాళ్లను ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ జాతీయ సలహాదారుల సమావేశంలో చర్చిస్తున్నారు. దేశాభివృద్ధిలో సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఆర్థిక సైనికులుగా వ్యవహరిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఉత్తరప్రదేశ్లో

0: దేశాల భద్రతకు తలెత్తుతున్న కొత్త సవాళ్లను ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ జాతీయ సలహాదారుల సమావేశంలో చర్చిస్తున్నారు. దేశాభివృద్ధిలో సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఆర్థిక సైనికులుగా వ్యవహరిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఒక కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులు మరణించారు. లండన్లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో రేపు తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఈనాటి కార్యక్రమంలో ప్రతి పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ రాజామణి.
2: రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రతి సమగ్ర యాజమాన్యం గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ప్రధానమైన వాణిజ్య పంట. ఇది సుమారుగా 450,000 హెక్టేర్లలో మనం ఆంధ్రప్రదేశ్లో పండిస్తున్నాం. ముఖ్యంగా విస్తీర్ణంలో చూసుకున్నట్లయితే కర్నూలు, పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశము, అనంతపూరు, నంద్యాల ఈ జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో మనకి ప్రతి పంట మనకు పండించడం జరుగుతుంది. కానీ మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సగటు ఉత్పాదకత తక్కువగా ఉంది. గుజరాత్తో కానీ లేకపోతే రాజస్థాన్ లాంటి రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు మనకి ఉత్పాదకత తక్కువగా ఉంది. మనం కనుక ప్రతి పండించేటప్పుడు రైతు సోదరులకు మనం చెప్పే సూచనలు పాటించినట్లయితే మనం కూడా ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచుకునే విధంగా ఉంది. ముఖ్యంగా మనకి ప్రతి సమగ్ర యాజమాన్యంలో భాగంగా రకాలు ఏ విధంగా ఉండాలి, ఎంపిక చేసుకోవాలనే విషయాన్ని గమనించినట్లయితే మనందరికీ తెలిసిందే, రైతు సోదరులందరూ కూడా హైబ్రిడ్ రకాలని, ప్రైవేట్ రకాలని వాడుతున్నారు. కానీ గత నెలలో అంటే మే నెలలో ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్తిలో సూటి రకాన్ని, BG2 సూటి రకాన్ని విడుదల చేసింది. ఇది దక్షిణ భారతదేశంలోనే విడుదల కాబడిన మొట్టమొదటి BG2 సూటి రకం. ఆదిత్య అనే పేరుతో, అంటే లామ్ BT2208, దీన్ని ఆదిత్య అని కూడా పిలుస్తారు. ఈ రకము, సూటి రకము రైతుల కోసం మనం విడుదల చేయడం జరిగిందనమాట. ఈ యొక్క రకం యొక్క ముఖ్య లక్షణాలు చూసుకున్నట్లయితే ఇది 160 రోజుల్లో పంటకాలం పూర్తి చేసుకుంటుంది. అలాగే ఉత్పత్తి కూడా హెక్టారుకు 32 నుంచి 35 క్వింటాల దాకా, అంటే హైబ్రిడ్కి ధీటుగా దిగుబడి ఇచ్చే సామర్థ్యం ఇందులో ఉంది. అంతేకాకుండా మనం ప్రత్తిలో కనుక చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా దూది నాణ్యత. ఈ దూది నాణ్యత ఈ యొక్క వెరైటీకి మంచి లక్షణాలు ఉన్నాయన్నమాట. అంటే పింజ పొడవు 29 మిల్లీమీటర్ల పొడవు ఉందన్నమాట. అంటే ఈ 29 మిల్లీమీటర్ల పొడవు ఉన్న రకాలకి మార్కెట్లో మంచి రేటు వచ్చే, అంటే హయ్యెస్ట్ రేటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు సూటి రకాలని పండించడానికి ఆసక్తి ఉన్న రైతులు లామ్ ఫారంలో కనుక మనం సంప్రదించినట్లయితే మీకు కొద్ది మోతాదులో, మనం ఈ సంవత్సరం రిలీజ్ అయింది కాబట్టి మనకి తక్కువ మోతాదులో విత్తనాలు ఉన్నాయి, వచ్చే సంవత్సరానికి మేము ఎక్కువ విస్తీర్ణంలో పండించి రైతు సోదరులకి విత్తనాలు అమ్మడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అంతేకాకుండా నోటిఫికేషన్ కూడా ఇది ఇంకా అవ్వలేదు. నోటిఫికేషన్ అయిన తర్వాత ఏపీ సీడ్స్ లాంటి సంస్థలు కూడా ఈ విత్తనాన్ని ప్రొడక్షన్ చేసి రైతులకు అందుబాటులో తెచ్చే అవకాశం ఉంది. మా యూనివర్సిటీలో ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయంలో నాన్ BT రకాలను మాత్రమే మేము విడుదల చేయడం జరిగింది. రైతు సోదరులందరూ నాన్ BT రకాలని వేయటం లేదు, కానీ BT రకాలనే వేస్తున్నారు. ఈ సంవత్సరం మేము తీసుకొచ్చిన రకాన్ని మీరందరూ కూడా ఒకసారి పరిశీలించినట్లయితే బాగుంటుంది. అంతేకాకుండా ప్రైవేట్ హైబ్రిడ్స్, చాలా హైబ్రిడ్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రైతు సోదరులు, మీ యొక్క గత అనుభవాలను చూసుకొని మంచి హైబ్రిడ్స్ని ఎన్నుకొని మీరు నాటాలి. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు ఎన్నుకునే హైబ్రిడు పచ్చదోమకి తట్టుకునే రకంగా ఉండాలి. ఎందుకంటే ఈ పచ్చదోమ మనకి పంట వేసిన దగ్గర నుంచి చివరి దాకా చాలా ఉధృతిగా ఉంటుంది. కాబట్టి మీరు ఎంచుకునే హైబ్రిడ్స్ పచ్చదోమని తట్టుకునే శక్తి ఉందా లేదా మొదట మీరు చూసుకోవాలి తర్వాత రెండవదిగా ఏంటంటే ఉన్న

అంతలో తక్కువగా తక్కువ కాలంలో అంటే 150 నుంచి 160 రోజుల్లో పంటకాలం పూర్తయ్యే రకాలను ఎంచుకోవాలి. ఇదొకటి ముఖ్యమైన అంశము. మూడో అంశం ఏంటంటే దూది నాణ్యత. ఈ దూది నాణ్యత చాలా ప్రాముఖ్యతను కూడుకుంది. ఎందుకంటే మీకు మార్కెట్లో రేటు ఎక్కువ రావాలంటే పింజ పొడవు అంటే దూది యొక్క పొడవు 28.5 అంటే దాదాపు 29 మిల్లీమీటర్ల పొడవు ఉన్న దూది రకాలని మీరు వేసుకోవాలి. అలాగే మైక్రోనైర్ అంటే దాని యొక్క సున్నితత్వము మెచ్యూరిటీ ఈ రెండింటిని తెలిపేది అనమాట. ఇది కూడా 4కి అటు ఇటుగా ఉండాలన్నమాట. 3.8 నుంచి 4.2 కానీ 4.3 కానీ ఇట్లా ఉండాలి. అంటే ఈ యొక్క ప్రమాణాలు మీరు కనుక తెలుసుకొని ఉన్నట్లయితే మీరు ఎంచుకునే హైబ్రిడ్స్ని ఆ ప్రమాణాలను లేదో చూసుకొని వేసుకున్నట్లయితే మీకు మార్కెట్లో మంచి రేటు వచ్చే అవకాశం ఉంది. అందువలన రైతు సోదరులు ముఖ్యంగా 3 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. 1, అదన కాలం ఏంటి, తొందరగా వస్తుందా లేదా. 2, పచ్చదమం తట్టుకుంటుందా లేదా. 3, దూది నాణ్యతా ప్రమాణాలు మంచి దిగుబడి వస్తుందా లేదా. అన్నిటికన్నా ముఖ్యమైనది దిగుబడి. అంటే దిగుబడి ఎక్కువ రావాలి మనకి, ఎట్ ద సేమ్ టైం కూడా మనకి నాణ్యతా ప్రమాణాలు, దూది నాణ్యతా ప్రమాణాలు ఉండాలి, పచ్చదమను తట్టుకోవాలి, అలాగే తొందరగా రావాలి. ఈ 4 విషయాలను గనక మీరు గనక దృష్టిలో ఉంచుకున్నట్లయితే మీ యొక్క అనుభవంలో మంచి రకాలని మీరు గనక ఎన్నుకునేట్లయితే హైబ్రిడ్స్ని ఎన్నుకొని మీ అనుభవంలో గనక మీ ప్రాంతంలో నాటుకోవాలి. ఇక్కడ మనకి విత్తే సమయం చూసుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా వాతావరణ శాఖ ఏంటంటే ఎల్నినో వచ్చే అవకాశాలు ఉన్నాయి, వర్షపాతం తక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ ఉండే అవకాశం ఉన్న సూచనలు మనకి కనపడుతున్నట్లు పేపర్లో అక్కడ మనం చదువుతూ ఉన్నాము. అంటే అది ఏ విధంగా ఉంటుందో ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడున్న ప్రజెంట్ స్టేటస్లో 8% వర్షపాతం తగ్గే అవకాశం ఉందని మనకి వివిధ గవర్నమెంట్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళంతా చెప్తుంది ఏంటంటే వర్షపాతం తక్కువగా ఉండొచ్చు. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం తప్పకుండా తక్కువ కాల పరిమితి రకాలను ఎన్నుకోవాలి. మనకి ప్రత్తిని ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాయలసీమలో కర్నూలు జిల్లాలో అత్యధికంగా పండిస్తున్నారు. అలాగే ఇక్కడ కోస్తాలకు వచ్చేసరికి పల్నాడు ఇక్కడ 1 లక్ష హెక్టేర్లు, అక్కడ 2.5 లక్షల హెక్టేర్లు, దాదాపు మనకి 3/2 ఈ 2 జిల్లాల్లోనే పండిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మరీ బరువైన నేలలు కాదు, కొంచెం మధ్యస్థంగా ఉండే నల్లరేగడి నేలలు, అలాగే తేలిక నేలల్లో కూడా ఈ 2 జిల్లాల్లో మనకి ప్రతి పండించడం జరుగుతుంది. అందువల్ల రైతు సోదరులకి నేను ఇచ్చే ముఖ్యమైన సూచన ఏంటంటే సాధ్యమైనంత త్వరగా మీరు విత్తుకోవాలి. అంటే ఒక వర్షం మనకి నైరుతి ఋతుపవనాలు స్టార్ట్ అయిన తర్వాత 70 నుంచి 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత మాత్రమే మనము విత్తుకోవటం చేయాలి. ఎందుకంటే అప్పుడే భూమిలో మంచి తేమ ఉండే అవకాశం ఉంది. అంటే 70 మిల్లీమీటర్ల నుంచి 100 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిన తర్వాత వారం రోజుల వ్యవధిలో మీరు కనుక లోపల విత్తుకుని నడితే మనకి మంచిగా పంట నిలబడే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ రైతు సోదరులు ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పున్నాము, ఎందుకంటే వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు రిడ్జ్ అండ్ ఫర్రో మెదడ్ అని చెప్పి వాడమని చెప్తాము. ఎందుకంటే ఒక ఎత్తుగా ఉండి తర్వాత కొంచెం పల్లంగా ఉండి ఈ ఎత్తుగా ఉన్న చోట నాటుకున్నట్లయితే మనకి ఎక్కువ వర్షం పడ్డా కానీ తర్వాత పక్కన ఉండే పల్లంగా ఉండే ఫర్రో లాంటి ఉన్నట్లయితే అందులో సాళ్ళల్లో పడ్డ వర్షం నీళ్ళు నిలబడి తర్వాత ఫర్దర్గా వర్షాలు పడకపోయినా కానీ తేమ నిలుపుకునే శక్తి ఉంటుంది కాబట్టి ఆ విధంగా రిడ్జ్ అండ్ ఫర్రోలో నాటుకోవాలి. ఇంకోటి ఏంటంటే వేసవిలో ఆల్రెడీ చివరికి వచ్చేసాం మనం, సీజన్ కూడా మొదలైపోతుంది కాబట్టి లోతు దుక్కులు చేయాలి. లోతు దుక్కులు చేయటం వల్ల ఏంటంటే ఈ పడ్డ వర్షము భూమి పొరలోకి ఇంకిపోయి మనకి ఎక్కువ కాలం మాయిశ్చర్ అంటే తేమ దట్టుకునే శక్తి భూమికి వస్తుంది కాబట్టి ఆ విధంగా మనం చేయాలి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే పశువుల ఎరువులు వేయటము. ఎకరానికి వచ్చేసి సుమారు 4 టన్నులు, హెక్టేర్ కంటే 10 టన్నులు, సుమారు 4 టన్నులు కనుక మనము పశువుల ఎరువు వేసినట్లయితే, వేసి కలిగి దున్నట్లయితే మనకి ఈ పంటల్లో తేమ నిలుపుకునే శక్తి ఎక్కువగా వస్తుంది. ఒకవేళ బెట్ట పరిస్థితులు వచ్చినా కానీ భూమిలో తేమ నిలుపుకునే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ విధంగా పచ్చి రొట్టె ఎరువులు వేసైనా కలిగి తినొచ్చు, లేదా సేంద్రియ పదార్థాన్ని మొక్కకైనా యాడ్ చేయొచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంత వరకు ఎత్తుకోవాలి, కట్ ఆఫ్ డేట్ అంటాం కదా. ముఖ్యంగా మనకి

కోస్తాలో కనుక నల్లరేగడి భూములు ఉన్న చోట్ల అయితే మనకి జూను జూలై ఆగస్టు కూడా మొదటి పక్షం దాకా విత్తుకోవచ్చు. కానీ అక్కడ మనకి కర్నూలు కానీ రాయలసీమ ప్రాంతంలో జూలై 15 వరకు మాత్రమే విత్తుకోవాలి. జూలై 15 తర్వాత ప్రతి పంట విత్తటం అంత దిగుబడులు వచ్చే అవకాశం లేదు, కాబట్టి దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. అందువల్ల రైతు సోదరులందరూ ఈ కట్ ఆఫ్ డేట్స్ని ఖచ్చితంగా పాటించాలి. అదే గుంటూరు జిల్లా లాంటి బాగా నల్లరేగడి నేలలు, బ్లాక్ కాటన్ సాయిల్స్ అంటారు, ఇట్లాంటి సాయిల్స్లో మనకి ఆగస్టు మొదటి పాక్షంలో విత్తుకున్నా కానీ అంత దిగుబడులు తగ్గే అవకాశం లేదు. కానీ తేలిక భూములు, మధ్యస్థ నల్లరేగడి భూముల్లో మనకి జూలై 15 కల్లా మనం విత్తుకోవటం పూర్తి చేయాలి. జూన్ 15 నుంచి జూలై 15లో పూర్తి చేయాలి. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి ఏంటంటే, మనకు ముందుగా వర్షము 70 mm వర్షపాతం పడిన తర్వాతే విత్తుకోవాలి. సాధ్యమైనంత వరకు తొందరగా నాట్లు ముగించాలి. ఎందుకంటే మనకి గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి, మనకి ప్రధాన శత్రువు ప్రత్తిలో గులాబీ రంగు పురుగు. ఈ గులాబీ రంగు పురుగు వల్లనే రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. రెండే రెండు ప్రధాన సమస్యలు ప్రత్తిలో మనం చూసుకున్నట్లయితే, ఒకటి గులాబీ రంగు పురుగు, రెండు వర్షాభావం పరిస్థితులు లేదా అత్యధిక వర్షం పరిస్థితులు. గులాబీ రంగు పురుగు వల్ల నష్టపోతున్నాడు, లేదా అధిక వర్షాల వల్లనేమో కొన్ని ప్రాంతాల నష్టపోతున్నాడు, తేలిక భూముల్లోనేమో వర్షాలు సరిగా పడక నష్టపోతున్నాడు. అందువలన రైతు సోదరులు ఈ మూడు విషయాల్ని గుర్తుపెట్టుకొని మనము సాధ్యమైనంత మటుకు తొందరగా తేలిక భూముల్లో విత్తుకోవటం చేయాలి. జూలై 15 కల్లా తేలిక భూముల్లో పూర్తి చేయాలి. బాగా బరువైన నల్లరేగడి భూముల్లో ఆగస్టు మొదటి వారంలో కూడా విత్తుకోవచ్చు. విత్తన మోతాదు ఎకరానికి 2 నుంచి 3 ప్యాకెట్లు, అంటే కేజీన్నర నుంచి కొన్ని చోట్ల అయితే 2 కిలోలు కూడా పడతాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సాలుకి సాలుకి ఎంత దూరం ఉంచాలి, మొక్కకి మొక్కకి ఎంత దూరం ఉంచాలి. నల్లరేగడి భూముల్లో వర్షాలు ఎక్కువ పడే చోట సాలుకి సాలుకి 1 మీటరు, అంటే 105 సెంటీమీటర్లు, దాదాపుగా 1 మీటర్ అనుకోండి, 1 మీటర్ దూరంలో సాలుకి సాలుకి పెట్టాలి. మొక్కకి మొక్కకి ఖచ్చితంగా అడుగున్నర లేదా 2 అడుగులు పెట్టుకోవచ్చు. అదే రాయలసీమలో తేలిక భూముల్లో మీకు సాలుకు సాలుకు 90 సెంటీమీటర్లు, అంటే 3 అడుగులు, మొక్కకి మొక్కకి అడుగు కానీ అడుగున్నర కానీ పెట్టుకొని రెండు వైపులా అచ్చులు తోలుకొని నాటుకున్నట్లయితే మనకేందంటే సేద్యం ఇరవాలంటాం, ఒకవైపు రెండో వైపు రెండు వైపులో సేద్యం చేయటం వలన మొక్క బాగా ఎదుగుద్ది. అలాగే కలుపు కూడా మనం కూలీల ఖర్చు లేకుండా అరకతో కానీ ట్రాక్టర్తో కానీ మనం దున్నుకొని కూలీ ఖర్చులు లేకుండా కలుపు నివారణ చేయవచ్చు. ఇంకా కొన్ని పొలాల్లో ఈ యొక్క కలుపు ఎక్కువగా ఉంటుందన్నమాట. అట్లాంటి చోట ఏం చేయాలంటే, మనము సేద్యం బాగా చేసుకోవాలి, లోదుక్కులు దున్నుకోవాలి, 2-3 సార్లు పై సేద్యం చేసుకొని నాటిన వెంటనే పెండిమితాలిన్ అనే మందు ఉంటుంది, ఇది గడ్డి మందు. ఈ మందును ఎకరానికి లీటర్నర మందును 200 లీటర్ల నీటితో కలిపి చేనంతా చక్కగా తడిసేటట్టు విత్తిన 1 రోజులోపు, అంటే 24 గంటల లోపు కనుక పైన చల్లుకున్నట్లయితే కలుపును మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇప్పుడు విత్తన శుద్ధి కూడా ఆల్రెడీ మనకి మార్కెట్లో అమ్మే విత్తనాలు అన్నీ కూడా ఇమిడాక్లోపిడ్ అనే మందుతో విత్తన శుద్ధి చేయబడి వస్తున్నాయి. అంటే దానివల్ల ఏంటంటే, మనకి రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి 20 రోజుల దాకా మనకి రాదనమాట. ఈ పింక్ కలర్లో ఉంటున్నాయి అనమాట, ఆ కోటింగ్ ఉంటుంది, చూసే ఉంటారు అది. అది దానితో పాటు కనుక మీరు సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనే జీవ సంబంధించిన విత్తన శుద్ధి చేసే మందు ఉందనమాట. ఇది 10 గ్రాములు 1 కిలో విత్తనాలకు కానీ, లేదా ట్రైకోడర్మా విరిడి అనే మందును 8 గ్రాములు 1 కిలో విత్తనానికి గనక మీరు గనక పట్టించి విచ్చుకున్నట్లయితే, ఆల్రెడీ ఇమిడాక్లోపిడ్ దానికి ఉంటుంది, దీనికి ఇది గనక జత చేసుకున్నట్లయితే భూమిలో వచ్చే తెగుళ్ళు కూడా మనము పూర్తిగా మనం నివారించుకోవచ్చు. అంటే తొలి దశలో ఏంటంటే, ఈ తెగుళ్ళు కనుక వచ్చినట్లయితే మొక్కలు త్వరగా చనిపోయే అవకాశం ఉంది, కాబట్టి ఆ విధంగా మనం విత్తన శుద్ధి చేసుకొని ఎట్లాగో మార్కెట్లో ఇమిడాక్లోపిడ్ మనకి వస్తున్నాయి, దానికి మనం ట్రైకోడర్మా కానీ సూడోమోనాస్ కానీ కలుపుకొని కనుక విత్తుకున్నట్లయితే మనకి సమర్థవంతంగా మొదటి దశలో వచ్చే తెగుళ్ళు కానీ లేకపోతే డ్యాంపింగ్ ఆఫ్ అనే వస్తుంది, లేత మొలకలే కుళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట, అది మనం నివారించుకోవచ్చు. అలాగే రసం పీల్చే పురుగులు కూడా మనం నివారించుకోవచ్చు. ఇవి కాకుండా ఒకవేళ ఈ రెండు

మనకు మీకు అందుబాటులో లేకపోతే కార్బాక్సిన్ అనే మందు ఉంటుంది అన్నమాట. ఇది 2 గ్రాములు 1 కిలో విత్తనానికి కనుక పట్టించినట్లయితే మనకి ఈ మొదటి రోజుల్లో వచ్చే తెగుళ్ళను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అది మనకి విత్తన శుద్ధి గురించి. అలాగే కలుపు మందు కూడా నేను చెప్పినట్లు నాటిన వెంటనే 24 గంటలలోపు పెండిమీథాలిన్ అనే మందును మనం కనుక ఎకరానికి 1.5 లీటర్ కనుక చల్లుకున్నట్లయితే మనకి సమర్థవంతంగా కలుపు నివారించుకోవచ్చు. ఇంక ఎరువులు యాజమాన్య విషయానికి వస్తే ఖచ్చితంగా సేంద్రియ ఎరువు, పశువుల ఎరువు అనమాట, మనము 4 టన్నులు వేయాలని చెప్పాను. దాంతోపాటుగా కూడా మనము ఎకరానికి, మనమందరం బీటీ రకాలనే సాగు చేస్తున్నాం, ఈ బీటీ రకాలు సాగు చేసుకున్నప్పుడు మనకి సుమారుగా 1 ఎకరానికి నత్రజని అంటే యూరియా 2 నుంచి 2.5 బస్తాలు అంటే 125 కిలోల దాకా 1 ఎకరానికి పడుతుంది. అలాగే భాస్వరం చూసుకున్నట్లయితే 2 బస్తాలు అంటే 100 కిలోలు, పొటాష్ చూసుకున్నట్లయితే 50 కిలోలు, ఇది యూరియా చూసుకున్నట్లయితే 2.5 బస్తాలు అంటే 125 కిలోలు లేకపోతే 130 కిలోలు, అలాగే భాస్వరము 100 కిలోలు. ఎందుకంటే భాస్వరం ఎరువు మనకి మన సాయిల్స్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని నేలల్లో కూడా ఎక్కువ మోతాదులో ఉంది, అందువల్ల దాన్ని ఇంకా ఎక్కువ వేసేసి రైతులు ఎక్కువ భాస్వరము మనకి నేలలోనే అది స్థిరీకరించబడి టాక్సిసిటీగా వస్తుందన్నమాట. అందువలన భాస్వరం ఎరువులను ఎక్కువగా వేయొద్దు. అలాగే పొటాష్ కూడా మనకి నేలల్లో పొటాషియం బాగా ఉంది, అందువలన ఎకరానికి వచ్చేసి 50 కిలోల కన్నా ఎక్కువ వేయొద్దు. ఇప్పుడు ఈ భాస్వరం ఎరువుని, సూటి ఎరువులను, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ఎకరానికి వచ్చేసి 2 నుంచి 3 బస్తాలు చివరి దుక్కిలో వేసేసుకోవాలి. గింజలు నాటిన తర్వాత 4 రోజులకి 60 రోజులకి 90 రోజులకి అంటే 30 రోజులు 60 రోజులు 90 రోజులు మీరు వేసే ఎరువులు మిగిలిన నత్రజని కానీ భాస్వరం కానీ 3 భాగాలుగా చేసుకొని 4 రోజులకోసారి 60 రోజులకోసారి 90 రోజులకోసారి వేసుకోవాలి. అలాగే పొటాష్ కూడా 15 కిలోల నుంచి 20 కిలోలు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పొటాష్ ఎరువు యొక్క రేటు బాగా పెరిగినందువలన 50 కిలోల బస్తా దాదాపు 1700 నుంచి 1800 ఎంత ఉంది, బాగా రేటు ఎక్కువ ఉంది. అందువలన రైతు సోదరులు ఈ పొటాష్ ఎరువులను వాడటం తగ్గించారు. దానివల్ల ఏంటంటే మనకి మొక్కలకి రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది, ఒకటి. రెండోది ఏంటంటే ప్రత్తిలో అతి ముఖ్యమైనది దూది నాణ్యత. ఈ దూది నాణ్యత, కాయల బరువు, గింజల బరువు, తూకం ఎక్కువ రావాలంటే పొటాష్ చాలా ఎక్కువ మనకి ప్రధానమైన పోషకం కాబట్టి రైతు సోదరులు పొటాష్ని తప్పకుండా ప్రతి పంటకు వేయాలి. అంతేకాకుండా పంట దశలో 60 రోజుల నుంచి 90 రోజుల మధ్యలో కూడా మనకి మల్టీప్లెక్స్ అనే మందు అంటే అందులో నత్రజని పొటాషియం ఉంటుంది అన్నమాట, అది పైపాటుగా మనం 10 రోజులకోసారి కానీ 15 రోజులకోసారి కానీ 2-3 సార్లు కనుక ఇచ్చినట్లయితే మనకి మంచి నాణ్యత గల దూది వచ్చే అవకాశం ఉంది. నీటి యాజమాన్యం కూడా మనం గమనించాలి. ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు రైతు సోదరులు, మొక్క పుష్పించే దశ 60 రోజులకి స్టార్ట్ అవుతుంది. ఈ 60 రోజుల నుంచి కంటిన్యూస్గా 120 రోజుల దాకా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి, కాయలు ఫామ్ అవ్వటం కూడా, పుష్పం వచ్చిన తర్వాత మనకి ఇంకొక 60 రోజులకి కాయ పగులుతుంది, 120 రోజులకి కాయ పగలటం మొదలవుతుంది. అంటే ఈ 60 రోజుల నుంచి 120 రోజుల దశలు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ పుష్పించటం, కాయలు కాయటం, పగలటం ఇవన్నీ కూడా ఈ 60 రోజుల తర్వాతనే మొదలవుతుంది. కాబట్టి ఈ 60 రోజుల దశ అత్యంత కీలకమైంది. మీరు ఎరువులు వేసేటప్పుడు ఈ 60 రోజుల స్టార్టింగ్ డేట్ రోజు ఖచ్చితంగా నత్రజని, పొటాషియం అందించాలి 60 రోజులకి. ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో మనకి వర్షాధారంగా ప్రతి పండించేటప్పుడు మనం సిఫార్సు చేసాం 30 రోజులు 60 రోజులు 90 రోజులు అని, కానీ అట్లా జరగకపోవచ్చు. ఎందుకంటే భూమిలో తేమ ఉన్నప్పుడే రైతు సోదరుడు ఎరువులు వేస్తాడు. అట్లాంటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 60 రోజుల దశ చాలా కీలకమైన దశగా మనం రైతు సోదరులకు గుర్తించాలి. ఈ దశ సమయంలో మనకి బెట్టకు వచ్చినా కానీ, సరైన ఎరువులు అందకపోయినా కానీ దిగుబడులు తగ్గే అవకాశం ఉందని మనము గుర్తించాలి. ఇంకొక విషయం ఏంటంటే ఒక్కొక్కసారి ఏం జరుగుద్ది అంటే వర్షాలు ఎక్కువ పడతాయి. పడినప్పుడు ఏంటంటే నాటిన తర్వాత 20 రోజుల నుంచి 30 రోజుల తర్వాత వర్షాలు ఎక్కువ పడినప్పుడు మనకి కలుపు తీసుకునే అవకాశం ఉండదు. అలాగే ట్రాక్టర్స్తో కూడా మనం వ్యవసాయం చేసే అవకాశం ఉండదు, కానీ ఒక పక్కన కలుపు పెరిగిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే మనకి మార్కెట్లో కొన్ని రకాలైన కలుపు మందులు ఉన్నాయన్నమాట. అందులో క్వేజలా పాప్ ఇథైల్ అనే మందు 400 మిల్లీలీటర్లు 1 ఎకరానికి, దాంతోపాటు కూడా పైరి తయో బ్యాగ్

సోడియం అనే మందు 250 మిల్లీలీటర్లు. ఈ రెండు కలిపి కూడా వాడుకోవచ్చు. ఎందుకు వాడుకున్నామంటే గడ్డి జాతికి సంబంధించిన కలుపులు, అలాగే బ్రాడ్ లీఫ్ అంటే వెడల్పాకు ఆకులు ఉన్న కలుపులు, ఈ రెండు కూడా ఉన్నట్లయితే ఈ రెండు మందుల్ని కలుపుకొని వాడుకోవచ్చు. లేదు కేవలం గడ్డి జాతి మొక్కలు మాత్రమే కలుపు మొక్కలు ఉన్నప్పుడు ఈ క్విజల పాపి తైల్ అనే ఒకదాన్నే వాడుకోవాలి. అలాగే మనకి వెడల్పాకు ఆకులు మాత్రమే ఉన్నట్లయితే పైరితయో బ్యాక్ని 250 మిల్లీలీటర్లు అంటే 250 మిల్లీలీటర్లు వాడుకోవాలి. ఈ విధంగా మనము ఈ కలుపుని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. ఇంకా ముఖ్యమైనది సూక్ష్మధాతు లోపాలు ప్రత్తిలో చాలా ఇంపార్టెంట్. మనం 3 సూక్ష్మధాతు లోపాలను మనం గుర్తుపెట్టుకోవాలి. 1 మెగ్నీషియము, జింకు, బోరాను. ఈ 3 కూడా మనము మొక్క 60 నుంచి 90 రోజుల దశలో ఖచ్చితంగా 2 సార్లు మనం అందించాలి. మెగ్నీషియం ఉంది, మెగ్నీషియం సల్ఫేటు అనేది 1 లీటర్ నీటికి 10 గ్రాములు తీసుకొని విత్తిన తర్వాత 45 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో ఒకసారి, తర్వాత 10 రోజులు కానీ 15 రోజుల వ్యవధిలో ఇంకొకసారి కానీ పిచికారీ చేయాలి. అలాగే జింక్ కూడా ఇప్పుడు ఏంటంటే 2-3 సంవత్సరాలకు ఒకసారి మనం జింక్ కూడా నేలలో వేసుకోవచ్చు. జింకు 20 కిలోలు దాకా మనం జింక్ సల్ఫేట్ని ఆఖరి దుక్కులో వేసుకోవచ్చు. లేదా జింక్ సల్ఫేట్ని 2 గ్రాముల్ని 1 లీటర్ నీటితో కలిపి 2 సార్లు కనుక మనం 60 రోజుల నుంచి 90 రోజుల మధ్యలో మనం పిచికారీ చేసుకోవచ్చు. బోరాను చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఈ బోరాను లోపం వచ్చినట్లయితే ముఖ్యంగా పుష్పించే పార్ట్స్ అంటే ముఖ్యంగా ఫ్లవర్స్ ఎక్కువ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి, అలాగే కాయలు కూడా పగుళ్ళు రావటం, పూలు కూడా కుంచుకుపోవటం అనమాట, ముడుచుకొని పోయి చిన్నగా ఉంటాయి. ఆకర్షక పత్రాలు ఇవి కూడా వాటి యొక్క షేపు అంటే వాటి యొక్క ఆకృతి మారిపోతాయి అనమాట. అలాగే కాయలు రాలిపోవటం ఇవన్నీ జరుగుతాయి అనమాట, పిందెలు రాలిపోవటం, పూలు రాలిపోవటం. అందువలన బోరాన్ని ఖచ్చితంగా మనం 60 నుంచి 90 రోజుల మధ్యలో 2 సార్లు సోడియం టెట్రాబొరేట్ బొరాక్స్ అని మార్కెట్లో దొరుకుతుంది. ఇది 1 లీటర్ నీటికి 1.5 గ్రాములు నీళ్ళలో కలుపుకొని పిచికారి 2 సార్లు కనుక చేసినట్లయితే మనకి బోరాన్ లోపాన్ని మనము సమర్థవంతంగా నివారించవచ్చు. అంతేకాకుండా మనకి ఈ పిందెలు పూలు రాలిపోతూ ఉంటాయి అనమాట, ముఖ్యంగా వర్షాలు బాగా పడ్డప్పుడు కానీ బెట్ట పరిస్థితులు అప్పుడు కానీ. వీటిని మనం నివారించడానికి ఖచ్చితంగా నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్, దీన్ని మార్కెట్లో మనకి ప్లానోఫిక్స్ అని కూడా దొరుకుతుంది అనమాట, ఇది 1 ml 4 లీటర్లకి కలుపుకోవాలి. అంటే ఎకరానికి వచ్చేసి 50 మిల్లీలీటర్లు మాత్రమే వాడాలి. ఇదేంటంటే హార్మోన్ కాబట్టి మనం ఎక్కువ మోతాదులో వాడకూడదు, అది రైతు సోదరులు గుర్తుంచుకోవాలి. ఈ ప్లానోఫిక్స్ని, నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ అనే మందుని 1 ఎకరానికి 50 మిల్లీలీటర్లు మాత్రమే 200 లీటర్ల నీటితో కలుపుకొని వాడుకోవాలి. ఇది మిగతా పురుగు మందులతో కానీ వాటితో కానీ కలపకుండా ఉన్నట్లయితే ఇది యొక్క దీని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య రైతు సోదరులు కొంతమంది అధిక సాంద్రతలో కూడా మొక్కలు నాటుతున్నారు. ఈ అధిక సాంద్రతలో మొక్కలు నాటేటప్పుడు రైతు సోదరులు ముఖ్యంగా గమనించాల్సిన 3 విషయాలు. 1, అధిక సాంద్రతలో మీరు నాటుకునేటప్పుడు మీకు పచ్చదోమని తట్టుకునే రకాలను ఎంచుకోవాలి, 1. 2 ఏంటంటే ఎక్కువగా గనక చెట్టు కట్టినట్లయితే దోమలు ఎక్కువ రావటం అంటే పచ్చదోమ కానీ రసం పీల్చే పురుగులు ఎక్కువ అవ్వటము, అలాగే తెగుళ్ళు ఎక్కువ అవ్వటము, కాయకుళ్ళు ఎక్కువ అవ్వటం జరుగుతుంది అనమాట. అందువల్ల ఏంటంటే వాటి యొక్క పెరుగుదలని మీరు నియంత్రించాలి. ఈ నియంత్రించడానికి ఏంటంటే మెపిక్వాట్ క్లోరైడ్ అనే మందు మీరు కనీసం 2 సార్లు అంటే 50 రోజులప్పుడు ఒకసారి, 70 రోజులప్పుడు ఒకసారి 1 లీటర్ నీటికి 1 ml కనుక కలుపుకొని కనుక కట్టుకున్నట్లయితే వాటి యొక్క శాకీయ కొమ్మలు పెరుగుదల తగ్గటం అంటే ఏంటంటే ఆగిపోద్ది అనమాట. అప్పుడు ఏంటంటే మనకి మొక్క యొక్క క్యానోపీ అంటామన్నమాట, క్యానోపీని పెంచకుండా దాని యొక్క పరిమాణాన్ని మనం తగ్గించుకొని ఆ కాయలు నిలుపుకునే శక్తి వస్తుంది అనమాట. అందువలన రైతు సోదరులు మొక్క నాటిన తర్వాత 100 రోజులు 90 రోజులప్పుడు పై తలలు తుంచాలి. ముఖ్యంగా మనకి అధిక సాంద్రతలో చేసినప్పుడు ఏంటంటే పంటను పండించేటప్పుడు రసం పీల్చే పురుగులను తట్టుకునే రక హైబ్రిడ్స్ని ఎన్నుకోవటము, పెపిక్లాట్ క్లోరైడ్ అంటే పెరుగుదలను నియంత్రించే మందులు 2 సార్లు వాడాలి, 50 రోజులప్పుడు 70 రోజులప్పుడు. అలాగే తలలు కూడా మనకి 100 రోజులప్పుడు మనం పైన తుంచాలి. ఈ బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు మనకి పొటాషియం నైట్రేట్ అనే దాన్ని ఖచ్చితంగా పైపాటుగా మొక్కలకి అందించాలి. అలాగే యూరియా స్ప్రే కూడా మనం చేసుకోవచ్చు. దాదాపు పొటాషియం నైట్రేట్ అయితే ఇప్పుడు మార్కెట్లో మల్టీకే అని చాలా కంపెనీలు అమ్ముతున్నాయి అనమాట. అవి కూడా మీరు ఎకరానికి వచ్చేసి 2 కిలోల దాకా మనం పైపాటుగా 200 లీటర్ల నీటితో కలుపుకొని వాడుకోవచ్చు. యూరియా కూడా 2% ద్రావణాన్ని మనం వాడుకోవచ్చు అనమాట. ఈ రసం పీల్చే పురుగులు

ముఖ్యంగా నాలుగు ఉంటాయి, పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగులు, అలాగే పేనుబంక. మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయి, అవన్నింటినీ మనం వాడుకుంటున్నారు. సపోజ్ ఫిప్రోనిల్ కానీ, ఎస్పిట్ కానీ, తర్వాత ఫ్లోనికామిడ్ అని, డైఫెంత్రాన్ అని, ఈ మందులన్నీ వాడుకుంటున్నారు. ముఖ్యంగా తెల్లదోమ వచ్చినప్పుడు మీరు పసుపచ్చ జిగురట్లు పెట్టండి, సమగ్ర శస్త్రరక్షణ పాటించాలన్నమాట. అంటే ఎక్కువ మందులు వాడకుండా మనం జాగ్రత్తగా మందులను తగ్గించుకుంటూ ఒక పద్ధతిగా వాడుకుంటూ ఉండాలన్నమాట. పచ్చదోమ ఉందనుకోండి, ఆకుకు రెండు కనుక పురుగులు ఉన్నట్లయితే దాటిన తర్వాత మనం వాడుకోవాలి. తెల్లదోమ ఉందనుకోండి, తెల్లదోమ మనకి ఆ తల్లి పురుగులు వచ్చినట్లయితే మనకి ఆకుకి 6 కన్నా ఎక్కువ ఉంటే మనం వాడుకోవటం అట్లాంటివి చేయాలన్నమాట. ఇవి కూడా మార్కెట్లో చాలా రసం పీల్చే పురుగు మందులు చాలా ఉన్నాయి, రైతు సోదరులందరూ సమర్థవంతంగా కట్టుకుంటున్నారు. కానీ ఇప్పుడు గులాబీ రంగు పురుగు గురించి నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను. ఈ గులాబీ రంగు పురుగు యొక్క ఏంటంటే, మనం ఖచ్చితంగా రైతు సోదరులు సామూహికంగా చర్యలు చేపట్టాలి. ఒకటి, ఫెరమోన్ ట్రాప్లు పెట్టాలి. ఒక ఎకరానికి వచ్చి నిఘా కొరకైతే ఎకరానికి 4 పెట్టుకోవాలి, లేదా మాస్ ట్రాపింగ్ వాటిని పట్టుకోవడానికి ఉద్దేశించినట్లయితే ఒక ఎకరానికి 10 పైన 20 దాకా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ మాస్ ట్రాపింగ్ వల్ల ఏంటంటే ఈ మగ పురుగులు, రెక్కల పురుగులు వచ్చి ఆ బుట్టల్లో పడతాయి కాబట్టి వాటిని మనం చంపేస్తాం కాబట్టి అవి ఆడ పురుగులను కలిసే అవకాశం ఉండదు కాబట్టి గుడ్డులు పెట్టే యొక్క సామర్థ్యం ఉండదు కాబట్టి మనము ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఖచ్చితంగా రైతు సోదరులందరూ ఏదో ఒక విలేజ్లో ఉదాహరణకి 200 ఎకరాలు పత్తి వేస్తున్నారు, అక్కడ ఏదో ఒకరు ఇద్దరు రైతులు పెడితే కుదరదండి. అందరూ కూడా రైతులు ఈ యొక్క నిఘా కొరకు ఫెరమోన్ ట్రాప్ల్ని పెట్టాల్సిందే. పెడితే మీకేంటంటే వరుసగా 3 రోజులు 8 కన్నా ఎక్కువ తల్లి పురుగులు కనుక మనకి మగ పురుగులు కనుక పడినట్లయితే మనము ఉధృతిగా ఉందని గమనించుకొని శస్త్రరక్షణ చర్యలు చేపట్టాలి. లేదా మీరు కాయలను కోసి 20 కాయలని చేలో, ఎకరానికి 20 కాయలని సేకరించి వాటిని కత్తితో కోసి చూసినట్లయితే లోపల 2 లార్వాల కన్నా ఎక్కువ ఉంటే మనకి నష్టపరిమితి దాటుతుందని మనం గమనించుకోవాలి. ఈ విధంగా మాత్రమే మీకు తెలుస్తుంది. ఒకటి, ఫెరమోన్ ట్రాప్లన్న పెట్టాలి, లేదా కాయలను కోసి వాటిని కట్ చేసి చూసుకున్నా మనకు తెలుస్తుంది, లేదా కాయని జాగ్రత్తగా గమనిస్తే దానికి సన్నటి రంధ్రం ఉంటుంది అన్నమాట, ఒక గుండు పిన్నుతో పొడిచినంత రంధ్రం ఉంటుంది. ఈ విధంగా ఆ రంధ్రం ఉంటే లోపల గులాబీ రంగు పురుగు యొక్క లార్వా ఉందని మనం గమనించుకొని చేసుకోవాలన్నమాట. ఈ గులాబీ రంగు పురుగుకి మనం సమగ్ర శస్త్రరక్షణ చర్యలు చేపట్టాలి. పత్తి పంట తీసేసిన తర్వాత పత్తి కట్టనట్టునే వదిలేస్తారు, అట్లా గుడ్డు పూలు అవి అన్నీ తీసేయటం చేసేయాలి. ఆ విధంగా మనం ఇవన్నీ చేసుకోవాలన్నమాట. అలాగే మందులు కూడా వాడేటప్పుడు కూడా మనము గులాబీ రంగు పురుగుకి సింథటిక్ పైథ్రాయిడ్స్ ముందు నుంచే వాడుతున్నారు, ఇవి వాడటం మానేయాలి. ఎందుకంటే 100 రోజులు 110 రోజుల తర్వాతనే సింథటిక్ పైథ్రాయిడ్స్ వాడాలి. అందుకని మనకి చెప్పినట్లు ఈ ప్రొఫెనాఫాస్ అనే మందు బాగా పనిచేస్తుందండి. అలాగే వేప గింజల కషాయం ముందు నుంచి కొండి గుడ్డుని చంపే మందులు మొదట వాడాలి, తర్వాత ప్రొఫెనాఫాసు, క్వినాల్ఫాసు, క్లోరిఫైరిఫాసు, తర్వాత ఇమామెక్టిన్ బెంజయేట్ లాంటి మందులు వాడుకుంటూ చివరిలో సైప్రమైత్రిన్ కానీ లేకపోతే ల్యాండా సైహలిత్రి కానీ ఇలాంటి సింథటిక్ పైత్రాయాలు కనుక వాడుకున్నట్లయితే మీరు ఈ గులాబీ రంగు పురుగుని నివారించుకోవచ్చు. ముఖ్యంగా రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే గులాబీ రంగు యొక్క పురుగు యొక్క నివారణలో రైతు సోదరులందరూ సామూహికంగా చేయాలి. ఇంకా చాలా వచ్చినాయి జెల్ టెక్నిక్స్ అని, లేకపోతే PB0 అని, ఇంకా మనకి మన రికమెండేషన్లకు రాకపోయినా రైతులు చాలామంది వాడుతున్నారు. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడంటే ఒకరు ఇద్దరు రైతులు వాడితే ఉపయోగం ఉండదు, అందరూ రైతులు సామూహిక ఇంకా ఒక విలేజ్లో 100 నుంచి 200 ఎకరాల్లో కనుక ఈ చర్యలు చేపట్టినట్లయితే గులాబీ రంగు పురుగుని చాలా ఈజీగా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఫెరమోన్ ట్రాప్లు విలేజ్లో అందరు రైతులు పెట్టాలి, అలాగే మాస్ ట్రాపింగ్ పెట్టినా ఎకరానికి 20 బుట్టలు పెట్టాలి, అలాగే సింథటిక్ పైరిథ్రాయిడ్స్ కూడా చివరిలో వాడుకోవటం, ముందు నుంచి మందులు వాడుకోవటం ఇవన్నీ కూడా చేయాలన్నమాట. ముఖ్యంగా ఆఫ్ సీజన్లో కొంతమంది ఏంటంటే సమ్మర్ కాటన్ కూడా వేస్తున్నారు, దానివల్ల కూడా ఏంటంటే అక్కడ సమ్మర్లో అక్కడ డెవలప్ అయ్యి పురుగు మామూలు రెగ్యులర్ సీజన్లో ఖరీఫ్ సీజన్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. పంట మార్పిడి చేసుకోవటము, తొందరగా వచ్చే రకాలను ఎన్నుకోవటము, అలాగే జిన్నింగ్ మిల్లుల దగ్గర కూడా నిఘా కార్యక్రమం చేయాలండి. ఎందుకంటే జిన్నింగ్ మిల్లుల దగ్గర పత్తిని గ్రేడింగ్ చేసేటప్పుడు గుడ్డి పూలన్నీ కూడా అక్కడే పడేస్తారు, పడేయటం వల్ల ఏంటంటే అందులో లార్వాలు ఉంటాయి, ఆ లార్వాలు పురిగి మళ్ళా రెక్కల పురుగులగి అయ్యి చేలని దగ్గరకు వచ్చి నాశనం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంటే ఇదేంటంటే ఆఫ్ సీజన్ మేనేజ్మెంట్ కూడా గులాబీ రంగు పులుగుకి చాలా ముఖ్యమైన విషయము, రైతులు గమనించుకోవాలి. ఎక్కడన్నా గుడ్డు పూలు కానీ లేకపోతే గుడ్డు కాయలు కూడా ఉంటాయి అన్నమాట, వాటిని కూడా తీసేయటము, ఆఫ్ సీజన్లో గొర్రెల్ని పశువుల్ని చేలో మేపటము, తర్వాత వాటిని ట్రాక్టర్ షడ్రతో వేసి అసలు మోళ్ళని పూర్తిగా తుంపులు తుంపులుగా చేసి ముక్కలు ముక్కలుగా చేసి చేలో కలిపేసుకొని దాని తర్వాత రోటావేటర్ వేసి కలయిదనుకోవటం, ఎండకు బాగా ఎక్స్పోజ్ చేయటం.

0: అన్ని పనులు కూడా రైతు సోదరులందరూ సామూహికంగా చేసినప్పుడు మాత్రమే మంచి దిగుబడులు రావడానికి గులాబీ రంగు పురుగు సమర్థవంతంగా నివారించుకొని అధిక దిగుబడులు పొందగలరని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు.
1: పత్తి పంట సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలు వ్యవసాయ పాఠశాల విన్నారు. నిర్వహణ గుంటూరు లామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ రాజామణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం కొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.
3: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమాల వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
4: ఆకాశవాణి రైతు సోదరులకి స్వాగతం పలుకుతూ ఉన్నాం. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ మొదలవబోతుంది. దీనికి సంబంధించి అటు వ్యవసాయ శాఖ అధికారులు, ప్రభుత్వము, రైతులు కూడాను చాలా సన్నద్ధంగా రాబోయే పంటకాలానికి ముందస్తుగా అన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. దీనిలో భాగంగా భారత ప్రభుత్వం వారు ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమాన్ని రైతుల ముందుకు తీసుకొచ్చింది. మరి జిల్లాలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ ఖేతీ బచావో కార్యక్రమంలో రైతులకి చాలా విషయాలు వివరిస్తూ రైతులు మున్ముందు వారి యొక్క పంట పొలాలలో మంచి పంట దిగుబడి సాధించేందుకు, అలాగే నాణ్యమైనటువంటి పంటలు తీసుకునేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నారు కృషి విజ్ఞాన కేంద్రాల వారు. దానిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారు రైతుల కోసం అవగాహన సదస్సు కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో ఏ అంశాలు వస్తాయి ఇత్యాది విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి భరత్ గారు.
5: నమస్తే అండి.
4: ఈ ఖేతీ బచావో అభియాన్ మెయిన్ మోటో ఏంటండి?
5: భారత ప్రభుత్వము జూన్ 1 నుంచి 30 వరకు ఖేతీ బచావో అభియాన్ అనే కార్యక్రమాన్ని రైతులకు చేరువవ్వాలనే ఉద్దేశంతో కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా, వ్యవసాయ విశ్వవిద్యాలయాల ద్వారా, పరిశోధన స్థానాల ద్వారా ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో పెద్ద ఎత్తులో శాస్త్రవేత్తలు రైతుల దగ్గరికి వెళ్లేసి వారికి భూమి ఆరోగ్యం యొక్క ఆవశ్యకత మీద పెద్ద ఎత్తులో అవగాహన కల్పించడం, భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేపట్టవలసిన చర్యల గురించి వారికి చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే, ముందుగా ఖేతీ బచావోలో ఇప్పుడున్న పరిస్థితుల్లో భూములు చాలా వరకు నిస్సారమైపోతున్నాయి. ఎందుకంటే రైతులు రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల భూమిలో ఉన్న సూక్ష్మజీవులు, ఏదైతే మనకు కుళ్ళింపజేసే సూక్ష్మజీవులు చనిపోవడం వల్ల భూమిలో ఉన్న సేంద్రీయ కార్బన్ నిల్వలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. మన భూమిలో సేంద్రీయ కార్బన్ నిల్వలు 1 నుంచి 1.5% ఉండవలసింది. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 0.3 to 0.4% అనేది మనకి ఎక్కువ భూముల్లో చూడడం జరుగుతుంది. రిపోర్ట్స్ కూడా అదే విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీని మీద రైతులు పెద్ద ఎత్తులో చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో భూములన్నీ నిస్సారమైపోయే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా సేంద్రీయ కార్బన్ అనేది భూమిలో ఉండడం వల్ల మన పంట పండించడానికి అవసరమయ్యే స్థూల పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాష్, ద్వితీయ పోషకాలైన కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, అదేవిధంగా సూక్ష్మ పోషకాలైన జింక్, ఐరన్, కోబాల్, నికెల్, మ్యాంగనీస్, మాలిబ్డినం, క్లోరిన్ లాంటి సూక్ష్మ పోషకాలు కూడా మనకు స్వతహాగా లభ్యమయ్యే అవకాశం ఉంది. అంటే ఎందుకు ఈ భూమిలో ఉన్న సేంద్రీయ కార్బన్ల రోజు రోజుకు తగ్గిపోతున్నాయి అంటే, దాన్ని ఖేతీ బచావో అనే కార్యక్రమంలో ముఖ్య అంశాలుగా కొన్ని అంశాలని రైతులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తులో తీసుకెళ్లడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా భూసార పరీక్షలు చేసుకోవడము, భూసార పరీక్షలు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అంటే, మనం చూసుకున్నట్టయితే భూసార పరీక్షలు చేసుకోవడం వల్ల మన భూమిలో ఉన్న ఏదైతే లభ్య నత్రజని, భాస్వరం, పొటాష్, అదేవిధంగా సూక్ష్మ పోషకాలు, సేంద్రీయ కార్బన్ నిల్వలు, ఇవన్నీ మనకు తెలుసుకోవడం ద్వారా దాన్ని బట్టి మనకు ఎంత అయితే అవసరం ఉందో అంతవరకే మనము ఎరువులను వాడుకోవడానికి అవకాశం ఉంది. దాని ద్వారా ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవడం ఒక ఎత్తు అయితే, ఇంకోటి రైతుకు అయ్యే పెట్టుబడి ఖర్చును కూడా మనం తగ్గించుకోవచ్చు. కొన్ని పంటలు మనం చూసుకున్నట్టయితే ఏదైతే యూరియాని ఎక్కువగా వరిలో వాడడం వల్ల చీడపీడల ఉధృతి కూడా ఎక్కువగా రావడం గమనిస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వరిలో సుడిదోమ ఉధృతి ఎక్కువ రావడము, అగ్గి తెగులు ఉధృతి ఎక్కువ రావడము, బ్యాక్టీరియా ఎండోతెగులు ఉధృతి రావడం, కాండం తొలచు ఉధృతి కూడా ఎక్కువగా మనం గమనించడం జరుగుతుంది. కాబట్టి యూరియా మోతాదుని తగ్గించుకోవాలి రైతులు. ముఖ్యంగా భూసార పరీక్షలు మనం చేసుకునే ముందు మట్టి నమూనాలని మనం సేకరించడం

0: కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనం ఏవైతే ఒక ఎకరం నుంచి మూడు ప్రదేశాలని మనం ఎంపిక చేసుకుని దాని నుంచి వీ షేప్లో కట్ చేసుకొని ఒక 15 సెంటీమీటర్స్ డెప్త్లో తీసుకొని దాని నుంచి శాంపిల్ కలెక్ట్ చేసుకొని దాన్ని గోనె సంచి మీద పరిచేసి మనకు కావాల్సిన ఒక 1/2 కేజీ వరకు నమూనాని మన క్వాడ్రేట్ మెథడ్ ద్వారా దాన్ని సపరేట్ చేసుకొని భూసార పరీక్ష కేంద్రాలకు దాన్ని ఇచ్చినట్టయితే అన్ని రకాల పరీక్ష చేసి దాని ద్వారా మనకు ఆరోగ్య పత్రాలు సాయిల్ హెల్త్ కార్డ్స్ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మనము ఎటువంటి ఎరువులు వేసుకోవాలనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులు తప్పకుండా భూసార పరీక్షలు చేసుకోవాలి. మట్టి నమూనాలు స్వీకరించేటప్పుడు గట్ల దగ్గర కావచ్చు, తేమ ఉన్న ప్రాంతాల్లో కావచ్చు, నీడ ఉన్న ప్రాంతాల్లో కావచ్చు, మనం మట్టి నమూనాలను స్వీకరించకూడదు. అదేవిధంగా ఫెర్టిలైజర్ బ్యాగ్స్ లో మనం క్వాడ్రేట్ మెథడ్ ద్వారా మట్టి శాంపిల్స్ ని సపరేట్ చేయకూడదు. ఎందుకంటే దాంట్లో కొన్ని ఎరువుల నమూనాలు ఉంటాయి కాబట్టి రిజల్ట్స్ సరిగా రావడానికి అవకాశం లేదు. కాబట్టి తప్పకుండా రైతులు భూసార ఆధారిత ఎరువుల యాజమాన్యం చేసుకున్నట్టయితే మన దిగుబడులు మంచిగా రావడము, చీడపిల్ల ఉద్ధరిని తగ్గించుకోవడం, రైతుకు అయ్యే పెట్టుబడి ఖర్చును కూడా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి భూసార పరీక్షలు తప్పకుండా చేసుకోండి.
1: సార్, ఎస్పెషల్ గా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వస్తే ఇక్కడ నేల స్వభావం ఏ విధంగా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి పోషకాల లభ్యత అనేది ఎలా ఉండేది, ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉందంటారు?
0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసినట్టయితే దీంట్లో సేంద్రీయ కర్బ నిల్వలు 0.3 to 0.4% ఉంది. దీంట్లో లభ్యతని తక్కువ ఉన్నది. అదేవిధంగా భాస్వరం కూడా మీడియం నుంచి లో ఉంది. పొటాషియం నిల్వలు ఎక్కువ ఉన్నప్పటికీ పంటకు అందకపోవడం, కాబట్టి కొంత పొటాషియం డెఫిషియన్సీస్ కూడా మనం పంట పొలాల్లో చూడడం జరుగుతుంది. కాబట్టి పొటాషియం నిల్వలు మనం ఏదైతే సాయిల్ శాంపిల్స్ కలెక్ట్ చేసి అనాలిసిస్ చేసిన తర్వాత కూడా ఎక్కువగా ఉన్నా గానీ తప్పకుండా వరి సాగు చేసే రైతులు, ముఖ్యంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రధానంగా సాగు చేసే పంటల్లో వరి, పత్తి, మొక్కజొన్న ఎక్కువగా సాగు చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా వరి సాగు చేసే రైతులు పొటాషియం చలికాలంలో అయితే యాసంగిలో అయితే 13 కేజీలు చివరి దుక్కిలో, అదేవిధంగా పొట్టదశలో 13 కేజీలు వేసుకుంటే సరిపోతుంది. వానాకాలంలో అయితే ఒక చివరి దిక్కులో 13 కేజీలు పొటాషియం మనం వేసుకున్నట్టయితే బాగుంటుంది. భాస్వరం ఎరువులైన డిఏపి ఒక బ్యాగ్ వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా నత్రజని ఎరువులు యూరియాని 3 దఫాలుగా వేసుకున్నట్టయితే రైతుకు బాగుంటుంది. ఎందుకంటే నత్రజని వినియోగ సామర్థ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి 3 దఫాల్లో మనం వేసుకున్నట్టయితే పంటకు మంచి దిగుబడి రావడానికి ఆస్కారం అనేది ఉంది.
1: ప్రధానంగా రైతులకు అవగాహన కల్పించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ కేటీ బచావ అభియాన కార్యక్రమంలో మరి జిల్లా మొత్తంగా ఎన్ని క్యాంపులు నిర్వహిస్తున్నారు, ఎప్పుడెప్పుడు నిర్వహించే అవకాశం ఉందంటారు?
0: కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం వారు గత నెలలో April 24 నుంచి May 27 వరకు రైతు ముంగిట శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాంట్లో కూడా పంట మార్పిడి చేసుకోవడం, క్రాప్ డైవర్సిఫికేషన్ చేసుకోవడం, యూరియా వినియోగాన్ని తగ్గించుకోవడం, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, నీటి ఆదాన్ చేసుకోవడం, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అంశాలని మేము గత నెలలో 23 మండలాల్లో ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసుకుని ప్రతి గ్రామంలో రైతుల దగ్గరికి వెళ్ళి రైతుల ముంగిట శాస్త్రవేత్తలు వెళ్లేసి వారికి అవగాహన కల్పించడం జరిగింది. ఈ నెలలో June 1 నుంచి 30 వరకు ఖేతీ బచావో అభియాన్ అనే కార్యక్రమంలో భాగంగా మేము ప్రతిరోజు ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని దాదాపు ఒక 15 మండలాల్లో మేము రైతులకు అవగాహన కల్పించాలని చర్యలు తీసుకుంటున్నాం. దీంట్లో భాగంగా చుంచుపల్లి మండలం, టేకులపల్లి మండలం, అదేవిధంగా లక్ష్మీదేవిపల్లి మండలంలో కూడా ఈ ఖేతీ బచావ్ అభియాన్ మీద అవగాహన కల్పించడం జరిగింది.
1: ఇప్పుడు ఈ అవగాహన కార్యక్రమంలో రైతులంతా వారుకున్నటువంటి మట్టి నమూనాల సేకరణ వచ్చేసింది, దాని మీద రిపోర్ట్స్ కూడా వచ్చేస్తూ ఉన్నాయి కొన్ని. మరి దీని తర్వాత వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
0: భూసార పరీక్షలు చేయించుకోవడం, చేసుకున్న తర్వాత సాయిల్ హెల్త్ కార్డ్స్ ద్వారా ఎటువంటి లభ్యత నత్రజని, భాస్వరం, పొటాష్ ఉందనే తెలుసుకున్న తర్వాత దాన్ని బట్టి మనము ఎరువుల వినియోగాన్ని వాడుకోవాలి. దానికంటే ముందు మనము ఏదైతే బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్ అనేది సమగ్ర ఎరువుల యాజమాన్యం కూడా చేసుకోవాలి. దాంట్లో రసాయనిక ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువులను కూడా మనము కొంత ప్రోత్సహించినట్టయితే ఈ రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. రెండు సమానంగా ఉన్నప్పుడు సేంద్రీయ ఎరువులు అయిన పచ్చిరొట్ట ఎరువులు కావచ్చు, పశువుల పేడ కావచ్చు, అదేవిధంగా చెరువు మట్టి కావచ్చు మనం వేసినట్టయితే తర్వాత వేసే రసాయనిక ఎరువులు వినియోగం ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ సమయంలో పచ్చిరొట్ట ఎరువులను తప్పకుండా రైతులు వేసుకోవాలి. వ్యవసాయ శాఖ వారు పచ్చిరొట్ట ఎరువులని సబ్సిడీలో రైతులకు అందించడానికి ప్రతి క్లస్టర్లో వారు అందుబాటులో ఉంచినారు. కాబట్టి ఈ పచ్చిరొట్ట ఎరువులను మనం వేసుకున్నట్టయితే జీలుగా, జనుము, కొంతమంది అందుబాటులో ఉన్న పెసర కూడా వేసుకుంటే 65 నుంచి 65 రోజులు పంట కాలం పంట తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పచ్చిరొట్ట ఎరువులుగా వాడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి పెసరను కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా జీలుగా జనుము అయితే 50 రోజుల్లో పూత దశలో దాన్ని కలిగి దున్నుకున్నట్టయితే దాదాపు 8 టన్నుల వరకు ఒక ఎకరానికి బయోమాస్ సేంద్రీయ పదార్థం అనేది భూమికి అందించడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వృక్ష సంబంధ వ్యర్థాలు ఫలితాలు ఎక్కువ

0: అందుబాటులో ఉన్నాయి. అది కూడా పచ్చిరొట్ట ఎరువులు, జీలుగా జనుము ద్వారానే ఎక్కువగా మనకు అందుబాటులో ఉంది కాబట్టి వీటిని వాడుకుంటే, అవి లెగ్యూమ్ జాతికి సంబంధించిన మొక్కలు కాబట్టి దాదాపు 25% నత్రజని వినియోగాన్ని రసాయనిక ఎరువుల ద్వారా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతుకు ఎరువులకయ్యే ఖర్చును కూడా మనం ఈ ఏదైతే పచ్చిరొట్ట ఎరువుల్ని మనం కలియదున్నుకోవడం ద్వారా రైతులకు ఉపయోగం జరుగుతుంది. అదేవిధంగా చాలా వరకు భూములు చౌడు భూములుగా తయారయ్యాయి కాబట్టి జీలుగా జన్మును మనం పచ్చిరొట్ట ఎరువులుగా వేసుకున్నట్టయితే ఆ చౌడు ఉధృతిని కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది.
1: సరే, భూమిలో ఈ పోషక లభ్యత అనేది రాను రాను దిగజారుతూ ఉంది, వాటి యొక్క బ్యాలెన్సింగ్ అనేది తప్పుతూ ఉంది. ఎందుచేత అంటే కొన్ని సంవత్సరాలుగా మూస పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు రైతులు. దీని ప్రభావం ఈ యొక్క భూమి స్వభావం మీద పడుతుందంటారా?
0: తప్పకుండా పడుతుందండి. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న, పత్తి ఎక్కువగా వేస్తున్నారు. దాంట్లో కూడా వరి సాగు ఎక్కువగా ఉంది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుంది ఖరీఫ్ రబీలో కలుపుకొని. కాబట్టి రైతులు తప్పకుండా పంట మార్పిడి, క్రాప్ డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. వరికి ముందు పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవడం, వరి తర్వాత అపర పంటలైన పెసర, మినుము వేసుకోవడం, అదేవిధంగా బొబ్బర్లు వేసుకోవడము, ఉలవలు వేసుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా నూనె గింజ పంటలైన నువ్వులు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, కుసుమాలు వేసుకున్నట్టయితే ఎరువుల వినియోగాన్ని కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా చాలా వరకు ఈ పంటలన్నీ స్వతహాగా లెగ్యూమ్ జాతికి సంబంధించినవి కాబట్టి నైట్రోజన్ ఫిక్సేషన్ జరగడానికి కూడా, నత్రజని స్థిరీకరింపజేయడానికి కూడా ఈ పంటలు మనకు దోహదపడతాయి. కాబట్టి పంట మార్పిడి తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే వరి సాగు చేయడం వల్ల ఇంకా చాలా రకాల దుష్ప్రభావాలు మన వాతావరణానికి, భూమికి జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా దాంట్లో వరి ఎక్కువ సాగు చేయడం వల్ల మీథేన్ వాయు విడుదల ఎక్కువ అవడం వల్ల కూడా వాతావరణంలో మార్పులు సంభవించడానికి మేజర్ గా దోహదపడే వాయువులలో చూసుకున్నట్టయితే మీథేన్ వాయు, నైట్రోజన్ ఆక్సైడ్, యూరియా ఎక్కువ వేయడం వల్ల నైట్రోజన్ ఆక్సైడ్ ఎక్కువ మనకు రిలీజ్ అవుతుంది. అదేవిధంగా మన వరి పంటలు ఎక్కువగా మనం యాంత్రికంగా ఉపయోగిస్తాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కంబైన్డ్ హార్వెస్టర్స్ కావచ్చు, అదేవిధంగా ట్రాక్టర్స్ కావచ్చు, స్ప్రేయర్స్ కావచ్చు, ఎక్కువ వాడడం వల్ల కూడా CO2 వాయువు కూడా ఎక్కువగా వెలువడడం వల్ల ఎక్కువగా దుష్ప్రభావాలు జరగడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా వాతావరణ మార్పులు సంభవించడానికి ఈ వరి సాగు చేయడం వల్ల విడుదలయ్యే ఈ వాయువులు పెద్ద ఎత్తులో దోహదపడుతున్నాయి. కాబట్టి వరి మొత్తాన్ని మనం సాగు చేయకుండా ఉండలేము, ఎందుకంటే ప్రధాన ఆహార పంటగా వరి ఉంది. కాబట్టి ఖరీఫ్లో మనం పండించుకొని రబీలో పంట మార్పిడి చేసుకున్నట్లయితే రైతుకు, వాతావరణానికి, అదేవిధంగా దేశానికి కూడా చాలా వరకు లాభసాటి ఉంటుంది. ఎందుకంటే దేశానికి మనము యూరియా మోతాదును కూడా తగ్గించుకున్నట్టయితే 1500 రూపాయలు సబ్సిడీ మనం గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి దానివల్ల కూడా మనకు ఎకానమీ మీద కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం పంట మార్పిడి కూడా చేసుకున్నట్టయితే బాగుంటుంది. యూరియాకు ప్రత్యామ్నాయంగా కూడా నానో యూరియా కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఒకటే నానో యూరియా ఒకదానితోనే మనము పంట పండించలేము. కొంతవరకు యూరియా, రసాయనిక ఎరువులు, యూరియా మోతాదును తగ్గించుకోవడానికి ఈ నానో యూరియా అనేది కొంత సహకరిస్తుంది. కాబట్టి ఈ వాడకాన్ని కూడా మీరు వినియోగించుకోవాలని నా వైపు నుంచి తెలియజేస్తున్నాను.
1: రైతుల ఆలోచన ధోరణిలో ఎప్పటికీ కూడాను పంట దిగుబడి పైనే ఉంటుంది. ఒక రైతు ఇన్ని బస్తాలు తీశాడు, ధాన్యం వచ్చింది అనేది ఉంటుంది. కానీ అతని భూస్వభావం, అక్కడున్న వాతావరణ పరిస్థితి, అక్కడున్నటువంటి నీటి స్వచ్ఛత, ఇది కూడా పంటకి దోహదం చేసిందని గమనించారు. అతను తీశాడు, నేను కూడా తీయాలి అనే మూస పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల కూడా నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా.
0: తప్పకుండా. అందుకే ఈ మధ్యకాలంలో పంట ప్రణాళిక, భారత ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇన్ని క్వింటాల వరకే వారు పర్చేజ్ చేయడానికి వారు అన్ని రకాల ఇది క్రాప్ బుకింగ్ చేయడము, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఫ్యూచర్లో ఏవైతే మనకు అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలను ఎక్కువగా సాగు చేయడం, మనకు అవసరం లేని పంటలను ఎక్కువగా సాగు చేసి కూడా కొంత వేస్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ మార్గంలో కూడా మన భారత ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే అంశం మీద అన్ని రకాల కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం తీసుకురావడం జరిగింది. NMNF నేషనల్ మిషన్ ఫర్ నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఖేతీ బచావో అభియాన్ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి రైతులకు అవగాహన ఎప్పటికప్పుడు కల్పించడం కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా జరుగుతుంది.
1: ఈ ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో మీరు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అయితే దీనికి రైతుల నుంచి సపోర్టు, ఎలా వాళ్ళ పంటని దిగుబడి పెంచేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు?
0: కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా కూడా ఎన్నో రకాల స్కీమ్స్, FOM ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూ, ప్రకృతి వ్యవసాయం అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి రైతులను ప్రోత్సహించడం, కొంతమంది రైతులను ఎంపిక చేసి వారి క్షేత్రాలని మిగతా రైతులను తీసుకెళ్లడం, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం అన్ని రకాలుగా రైతులను అవగాహన కల్పించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. భారత ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ని తీసుకొచ్చి వారి రైతులను చైతన్యపరచడం, రైతులు మార్పు వైపు వారు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇంకా రాబోయే 4-5 సంవత్సరాల్లో తప్పకుండా అన్ని విషయాలు వారు అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేసి రేపు తప్పకుండా అన్నిటికీ సహకరిస్తారని మా వైపు నుంచి ఆశాభావం వ్యక్తం చేస్తాం.
1: బాగుందండి. ఈ ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో రైతులకి ఎప్పటికప్పుడు వెన్నుదొన్నుగా ఉంటూ వారికి అవగాహన కల్పించడం, భూ పరీక్షలు అన్ని కూడా మీరు దగ్గరుండి మరీ చేపిస్తున్నారు. మరి మున్ముందు రైతులు మీ యొక్క ఆలోచన విధానానికి సపోర్ట్ చేస్తూ పంటల పైన అధిక దిగుబడి సాధిస్తారనేసి ఆకాశవాణి కూడా కోరుకుంటున్నారు.

0: చాలా చక్కటి విషయాలు మా రైతులకు వివరించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.
1: థ్యాంక్ యూ. మీరింతవరకు కేతి బచావో అభియాన్ కార్యక్రమాల వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కులిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు వింటున్నారు స్వరమాలిక చిత్రగీతాలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి. స్వరమాలికలో తర్వాత వినబోతున్న గీతం చంద్రబోస్ సాహిత్యానికి రమణ గోగుల సంగీతాన్ని అందించగా కళ్యాణి సీనియర్ టిప్పు పాడిన ఈ పాట అన్నవరం చిత్రం నుండి.

0: ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

స్వర్మలికలో తర్వాత వినబోతున్న గీతం చంద్రబోస్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించగా ఎంఎం కీరవాణి కెఎస్ చిత్ర ఆలపించిన ఈ పాట బొంబాయి ప్రియుడు చిత్రం నుండి.

మీరు విన్న ఈ పాట వేటూరి సుందరరామూర్తి సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని ఇవ్వగా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్ర పాడిన ఈ పాట అల్లరి ప్రియుడు చిత్రం నుండి విన్నారు. స్వరమాలిక చిత్రగీతాలు వింటున్నారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. గత 12 ఏళ్లలో జరిగిన మార్పులు ప్రభుత్వ పాలనపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయడంలో విజయం సాధించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లక్నోలోని కోచింగ్ సెంటర్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంతో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28న ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. గత 12 ఏళ్లలో దేశంలో సంభవించిన మార్పులు ప్రభుత్వ పాలనపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు లక్షలాది మంది పౌరుల జీవితాలను మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా, గౌరవప్రదంగా మార్చడంలో కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాసిన ఒక వ్యాసాన్ని ఈరోజు సామాజిక మాధ్యమంలో ప్రధానమంత్రి పంచుకుంటూ ఈ విషయాన్ని వెల్లడించారు. సుపరిపాలనకు ప్రజల విశ్వాసమే అతిపెద్ద ఆస్తి అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని 12 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ పాలనలో సుపరిపాలన, ప్రజా సంక్షేమం, పేదల జీవితాల్లో వచ్చిన సానుకూల మార్పుల ప్రయాణాన్ని పీయూష్ గోయల్ రాసిన వ్యాసం వివరిస్తోంది. లక్నోలోని అలీగంజ్లో ఒక కోచింగ్ సెంటర్లో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది గాయపడ్డారు. ఆ భవనంలో కోచింగ్ సెంటర్తో పాటు గేమ్ జోన్, షోరూంలు కూడా ఉన్నాయి. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయలు, గాయపడిన ప్రతి ఒక్కరికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, అధికారులు అన్ని విధాలా సహాయం అందిస్తున్నారని నరేంద్ర మోదీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక యంత్రాంగం, పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేపడుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర పారిశ్రామిక రక్షణ దళం సిఐఎస్ఎఫ్ జాతీయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సిఐఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సిఐఎస్ సిబ్బంది దేశ ఆర్థిక వృద్ధిని పరిరక్షించే సైనికులని పేర్కొన్నారు. వేలాది మంది సిబ్బందికి, వారి కుటుంబాలకు సిఐఎస్ఎఫ్ అందిస్తున్న ప్రాజెక్ట్ మన్ కౌన్సిలింగ్ సేవలను ఆయన ప్రశంసించారు. సైనికుల సంక్షేమం కోసం హోం మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన పలు ప్రధాన మౌలిక సదుపాయాల నవీకరణలు, సాంకేతిక పురోగతులు, సంక్షేమ కార్యక్రమాల గురించి కేంద్ర మంత్రి తెలియజేస్తూ
1: ఆయుష్మాన్ సిఏపిఎఫ్ యోజన ఔర్ సిఏపిఎఫ్ ఐఎంఎస్ కే మాధ్యమ్ సే జవానో ఔర్ ఉన్కే ఆశ్రితం కో క్యాష్లెస్ ఔర్ విశ్వస్తరీయ స్వాస్థ్య సేవా మిల్ రహే హై. కేంద్రీయ పోలీస్ కళ్యాణ్ భండార్ కే మాధ్యమ్ సే మిల్నే వాలే సామానో పర్ 50% జిఎస్టీ కి ఛూట్ దేకర్ లాఖో పరివార్ కో ఆర్థిక రాహత్ పహుంచాయి గయి. జులై 2025 మే గృహ మంత్రాలయ నే ఏక్ బహుత్ హీ సంవేదనశీల్ నిర్ణయ లియా కి యది కోయి జవాన్ డ్యూటీ కే దౌరాన్ అప్నా కోయి అంగ్ కో దేతా హై యా వికలంగ్ హో జాతా హై తో ఉసే సేవా సే బాహర్ నహీ కియా జాయేగా. వే సేవా నివృత్తి తక్ పూరి గరిమా పదోన్నత్ కే అవసరో ఔర్ లాభో కే సాథ్ సేవా మే బనే రహే.
0: బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ అధ్యక్షతన ఈ సమావేశం 2 రోజుల పాటు జరగనుంది. కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతా ప్రతినిధులు సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ కూటమిలో భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ దేశాలు ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మీద ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. అంతకుముందు 2012, 2016, 2021 సంవత్సరాల్లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పర్యాటకం, ఆతిథ్య రంగం అభివృద్ధి లక్షలాది మంది ప్రజల జీవితాల్లో పరివర్తనకు ఒక సాధనమని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేందర్ సింగ్ షెకావత్ పేర్కొన్నారు.

0: పర్యాటక ఆతిథ్య రంగ ప్రతినిధులతో న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంటరాక్టివ్ సెషన్లో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి అభివృద్ధి శ్రేయస్సు కోసం కొత్త అవకాశాలను కల్పిస్తోందని ఒక సామాజిక మాధ్యమ ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాఫెడ్ వేలం పోర్టల్ను ప్రారంభించనున్నారు. వేలం ప్రక్రియలో పారదర్శకత సామర్థ్యం కార్యకలాపాల సౌలభ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఈ పోర్టల్ ఒక ముఖ్యమైన ముందడుగని సహకార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రైతులు భాగస్వాముల ప్రయోజనాల దృష్ట్యా వేలం సంబంధిత కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి నాఫెడ్ పనితీరును మెరుగుపరచడానికి ఒక డిజిటల్ వేదికను అందిస్తోందని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతోపాటు అమిత్ షా అనేక ముఖ్యమైన డిజిటల్ రైతు కేంద్రీకృత కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారని వెల్లడించింది. ఈ డిజిటల్ సంక్షేమ కార్యక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకార సే సమృద్ధి దార్శనికతకు సాంకేతికత పారదర్శకత రైతు కేంద్రీకృత సంస్కరణల ద్వారా సహకార సంస్థలను బలోపేతం చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు అనుగుణంగా ప్రారంభం కానున్నాయని పేర్కొంది. శశిధరూర్ అధ్యక్షతన ఏర్పాటైన పార్లమెంటరీ విదేశీ వ్యవహారాల స్థాయి సంఘం వ్యూహాత్మక సరిహద్దు భద్రత విదేశాంగ విధాన సమస్యలను సమీక్షించేందుకు జమ్మూకాశ్మీర్ లడక్లలో 4 రోజుల అధ్యయన పర్యటనను ఈరోజు ప్రారంభించింది. సరిహద్దు నిర్వహణ సరిహద్దు ప్రాంతాల్లోని భద్రతా పరిస్థితిపై ప్రత్యక్షంగా అవగాహన పొందేందుకు ఈ నెల 25వ తేదీ వరకు జమ్మూ శ్రీనగర్ కార్గిల్ లేహ్లలో ఈ సంఘం పర్యటిస్తుంది. ఈ కమిటీ భారతదేశ ద్వైపాక్షిక సంబంధాలలో ఇటీవల పరిణామాలు సింధు జలాల ఒప్పందం నిలిపివేత నియంత్రణ రేఖ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉగ్రవాదం వల్ల ఎదురయ్యే ముప్పులను పరిశీలిస్తుంది. ఇది భారత్ చైనా సంబంధాలు తూర్పు లడక్లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పరిస్థితిపై కూడా దృష్టి సారిస్తుంది. సరిహద్దు ప్రాంతాల్లోని స్థానిక నివాసితులతో సంభాషించడంతో పాటు సీనియర్ పౌర సైనిక అధికారులతో ఈ కమిటీ సభ్యులు చర్చలు జరుపుతారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 76,802 వద్ద ప్రారంభమై చివరకు 292 లాభంతో 77,094 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 89 లాభపడి 24,102 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 94.70 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $79.17 వద్ద కొనసాగుతుండగా బంగారం అవున్స్ $4,210 వద్ద ట్రేడ్ అవుతోంది. ఓడల రీసైక్లింగ్లో భారత్ 2025 ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలిచింది. ప్రపంచ ఓడల రీసైక్లింగ్లో భారతదేశ వాటా 2024 నుండి 2025 నాటికి 35.4% పెరిగినట్లు ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ధి సదస్సు తన తాజా నివేదికలో వెల్లడించినట్లు కేంద్ర ఓడరేవులు నౌకాయానం జలమార్గాల మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో ఓడల రీసైక్లింగ్ 2024 1.86 మిలియన్ స్థూల టన్నుల నుండి 2025 నాటికి 2.99 మిలియన్ స్థూల టన్నులకు గణనీయంగా పెరిగిందని ఇది దాదాపు 60% అధికమని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 12 జరిగిన మార్పులు ప్రభుత్వ పాలనపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయడంలో విజయం సాధించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లక్నోలోని కోచింగ్ సెంటర్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో 14 ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంతో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీన ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీడియం వేవ్ ప్రసారాలు మీరు వింటున్నారు. అలాగే FM 102

మెగాహెడ్జ్పై ఎఫ్ఎం ప్రసారాలు కూడా వింటున్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. బలిపీఠం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

చిత్రగీతం విన్నారు కదా. సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ సంధ్య హిందీలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

తరువాత వినబోతున్న గీతం దేవత చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.

మీరు వింటున్న ఈ పాట అభినందన చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడగా, సాహిత్యమాచార్య ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

సమయం 10 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో అనుసంధాన కర్ణాటక సంగీత కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత మరియు హరిప్రియ గార్ల గాత్ర యుగళం వింటారు. కెవి కృష్ణ వైలిన్, పి ఫల్గుణ్ మృదంగం, కె శ్యామ్కుమార్ కంజీరా సహకారం అందిస్తారు. ముందుగా రంగనాథుడే సౌరాష్ట్ర రాగంలో

సౌరాష్ట్ర రాగంలో పొన్నయ్య పిళ్ళయ్య రచన విన్నారు. ఇప్పుడు నీ సరిసాటి కళ్యాణి రాగంలో పొన్నయ్య పిళ్ళయ్య రచన రూపకతాళం.

కళ్యాణి రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు దీన రక్షక అహిరి రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన రూపకతాళం.

ఇంతవరకు అహిరి రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన విన్నారు. శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత మరియు హరిప్రియ గారుల గాత్ర యుగళం వింటూ ఉన్నారు. కెవి కృష్ణ వయలిన్, పి ఫల్గుణ్ మృదంగం, కె శ్యామ్కుమార్ కంజీరా సహకారం అందిస్తూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కలియుగమున సహాన రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన మిశ్రచాపు తాళం.

సహానా రాగంలో పొన్నయ్య పిళ్ళయ్య రచన విన్నారు. చివరిగా కాపీ రాగంలో తిల్లానా చిన్నయ్య రచన ఆదితాళం.

0: with the motive of Nation First. Mr. Modi asserted that Nation First is India's highest guiding principle today.
1: भारत जो कर रहा है वो आने वाले 1000 वर्ष का फ्यूचर लिखने वाला है और यही दुनिया के लिए सबसे बड़ी भारत की गारंटी है. भारत फास्ट ग्रोइंग इकोनॉमी भी है, एक क्रेडिबल इकोनॉमी भी है.
0: द प्राइम मिनिस्टर सेड द कंट्री हैज विटनेस्ड एंड एंड्योर्ड साइकल्स ऑफ ग्रोथ एंड डिस्ट्रक्शन. ही एडेड दैट इंडिया कैरीज द मेमोरी चिप ऑफ एजेस विद इन इट्स कॉन्शियसनेस. Mr. Modi stated that India's actions are shaping the future for the next 1,000 years. Highlighting the achievements of the NDA government over the past 12 years, Mr. Modi said, mobile connectivity has been extended to approximately 45,000 villages across the country. He also mentioned that around 75,000 banking correspondents and over 6,000 post offices were established. Shiv Sena leader and Maharashtra Deputy Chief Minister Eknath Shinde today announced the induction of 6 Lok Sabha MPs from the Shiv Sena UBT faction into the party. Addressing a press conference in Mumbai, Mr. Shinde welcomed the MPs Sanjay Dina Patil, Sanjay Deshmukh, Sanjay Jadhav, Bhausaheb Bakachore, Nagesh Patil Ashtikar and Om Prakash Rajanimbalkar into Shiv Sena. Mr. Shinde said, the induction of the 6 MPs marked the second phase of the movement that began in June 2022 when 40 Shiv Sena MLAs rebelled. He said the uprising was aimed at preserving the ideology of Shiv Sena founder Balasaheb Thackeray and safeguarding the party's Hindutva principles. Indian Railways has approved the deployment of automatic train protection system Kavach on 631 route kilometers of East Coast Railway to enhance safety and operational efficiency. The Railway Ministry said the project covers 6 important railway sections of East Coast Railway, including Baguapal Budpank, Hardaspur to Paradeep, Khurda Road Balangir, Nopada Gunapur, Lanjigarh Road to Junagarh, and Bobli Salur. The Hajj Committee of India has started inviting applications from prospective pilgrims for Hajj 2027. Releasing the policy, Minority Affairs Minister Kiran Rijiju today said, applications can be submitted online through the Hajj Committee of India portal and the Hajj Suvidha app, making the process more flexible, simple and accessible. India has recorded more than 5 lakh organ donation pledges, reflecting the growing awareness, compassion and collective commitment of citizens towards the life-saving cause of organ and tissue donation. The Ministry of Health and Family Welfare said, this achievement underscores the increasing public recognition of organ donation as a profound act of humanity that offers hope and a second chance at life to patients awaiting transplantation. In shooting, India added 4 more medals at the ISSF Junior World Championship, including a gold medal by teenager Pritam Kendre at Zue in Germany, to strengthen its position at the top of the medals tally. India's overall medal tally has now risen to 12, comprising 5 gold, 1 silver and 6 bronze medals. And that is the end of this news bulletin.
2: Akashvani Vishakhapatnam Kendra. Repati prasaralloni konni mukhya amsalu. Repu udayam 6 gantalaku Desabhakti Geetam. జయ జయ హే భారతి బృందగానం రచన శ్రీ హరేరామ ఆచార్య, సంగీతం శ్రీ బిఏ నారాయణ. 6:10 భక్తిరంజనిలో నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి సుప్రభాతం ఉంటుంది. 6:30 చింతన డాక్టర్ దిగుమతి గోపాలస్వామి సంకలనం, పఠనం శ్రీమతి కె కామాక్షమ్మ. 6:35 పొలం పనులు వ్యవసాయ ధరల కార్యక్రమంలో కలుపు మందుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ఇచ్చే సూచనలు సలహాలు ఉంటాయి. 7:15 ఉదయ సమీరాల్లో నేటి మాట శీర్షికన శ్యామా ప్రసాద్ ముఖర్జీ అలాగే యలవర్తి నాయుడమ్మ వీరి వర్ధంతి సందర్భంగా కొన్ని వారి జీవిత విశేషాలు ఉంటాయి. అనంతరం జానపద సాహిత్యం సంస్కృతి గురించి డాక్టర్ అయ్యగారి సీతారత్నం వారి ప్రసంగం ఉంటుంది. అనంతరం భక్తి సంగీతంలో శ్రీమతి డాక్టర్ వి వెంకటరాణి అలాగే శ్రీమతి

శ్రీమతి వి జయలక్ష్మి వాళ్ళు గానం చేసిన భక్తి గీతాలు ఉంటాయి. శ్రీ మావుడూరు సూర్యనారాయణ శర్మ వయోలిన్, శ్రీ ధన్వాడ ధర్మారావు మృదంగం. అనంతరం పుష్పాంజలి, సమాచారవాణి ఉంటాయి. 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ ఉంటుంది. నిర్వహణ శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ బిఏ నారాయణ గానం వింటారు. శ్రీమతి మంతా శ్రీరమ్య వయోలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. రేపు 12:40 సంధ్యారాగంలో ఆచార్య కొచ్చర్లకోట వెంకట సత్యనారాయణమూర్తి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. 12:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో కలర్స్ పేరిట శ్రీమతి డి శ్రీదేవి గారి వ్యాఖ్యానం ఉంటుంది. 2:31 రంగస్థలి కార్యక్రమంలో రామాయణంలో ఆంజనేయుని పాత్ర శ్రీ ఇల్లా సూర్యనారాయణరావు, హార్మోనియం శ్రీ అల్లు సింహాచలం. 5:30 సంధ్యారాగాలు తెలుగు చిత్రగీతాలు ఉంటాయి. 5:50 ఉద్యోగ వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో భాగంగా శ్రీమతి టి సౌమ్య గానం చేసిన లలిత గీతాలు ఉంటాయి. అనంతరం ఫిట్నెస్ మంత్ర, వికాసం శీర్షికన ఆయుష్మాన్ భారత్ గురించిన వివరాలు ఉంటాయి. రేపు 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో చెరకు బాల్యదశలో ఆశించే చీడపీడల సమగ్ర యాజమాన్యం ముందు జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లి నుండి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి భవాని గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం వ్యవసాయ సమాచారంలో కోనసీమ జిల్లా రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం ఉంటుంది. రేపు రాత్రి 8:00 తిరిగి రాత్రి 9:30 స్వరమాలిక చిత్రగీతాలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఉంటాయి. రేపు రాత్రి 10:00 హరికథ గానం ఉంటుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్య అంశాలు. వాతావరణం. విశాఖ పరిసర ప్రాంతాల వారికి వాల్టేరు వాతావరణ శాఖ వారి రిపోర్ట్ అందించిన వాతావరణ సమాచారం. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి 1-2 ఉరుములు మెరుపులతో కూడిన చిరుజల్లులు పడే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. ఇక వాల్టేరులో ఈ రాత్రికి నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 34.7 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 28.8 డిగ్రీల సెల్సియస్. విశాఖ పౌరవిమానయాన శాఖలో గరిష్టంగా 35.4 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు రానున్న 5 రోజులకు గాను ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. కానీ బంగాళాఖాతంలో ఆంధ్ర తీరం మినహా ఆంధ్రేతర ప్రాంతమైన బంగాళాఖాతంలో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు హెచ్చరిక. రానున్న 5 రోజులకు గాను ఒడిస్సా, గంగా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో, నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో మరియు వాయువ్యానికి ఆనుకుని ఉన్న ఈశాన్య మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాల్లో రానున్న 5 రోజుల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున తుఫాను వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళకూడదని తుఫాను హెచ్చరికల కేంద్రం అలాగే వాల్టేరు వాతావరణ కేంద్రం వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 11:15 దాటి 40 సెకండ్లు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 3.26 మీటర్లు అనగా 920 కిలోహెచ్పై మీడియం వేవ్, FM 102 MHz ఉదయం ప్రసారాలతో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.